0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గూర్చి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావనను గూర్చి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదూ. ఈ రోజున మనం యెహోషువా 15-16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువా పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇస్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువా 15వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోవా యెహోషువాకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైనా ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె అన్నది, నాకు దీవెన దయచెయ్యి, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచెయ్యి. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఈ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువా చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు 13:13 ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. 3:9 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 సంవత్సరాలు అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు 1 న్యాయాధిపతి. అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 వచనాలున్నాయి. అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు మొదట పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ వచనంలో అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్ళడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7వ వచనంలో ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 మైళ్ల దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనినే కన్యకల ఊట అని కూడా అంటారు. 8వ వచనంలో బెన్హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12:5 ఎవనికీ మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు, కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్ సేఫరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. 1వ పట్టణం కబ్సెయేలు, 38వ పట్టణం రిమ్మోను, 58వ పట్టణం మిస్పే, 100వ పట్టణం హెబ్రోను, 125వ పట్టణం ఎన్గెది. ఈ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదావంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము, యాజక గోత్రం. వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16:4 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియ శ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనషేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఈయబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనష్షేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్ను కట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15-16 అధ్యాయాలలో పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడా కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువా, కాలేబు వీరిద్దరూ కాదేషు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 మంది కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేటతెల్లమవుతుంది. మత్తయి సువార్త 12:36-37 వచనాలు యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు, నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరిపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యాన్ని

0: దానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీ చేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరు ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనం మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసుప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పి 3:14 క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదే గాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1 బేతెలు, 2 హెబ్రోను, 3 షిత్తీము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంక పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడిన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ. టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: క్రిస్మస్ మహా అద్భుతమైన సమయం. అందుకు నిదర్శనం మనం పాడుకునే పాటలే. నిజమే, ఆ సెలవుల దినాలలో చాలామంది రకరకాల వేడుకలు చేసుకుంటారు. కుటుంబస్తులు, స్నేహితులు కలుసుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, కులాసాగా గడుపుతారు, కలిసి భోజనం చేస్తారు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకుంటారు, సెలవులను చాలా సంతోషంగా గడుపుతారు. వారి సెలవు దినాలను సంవత్సరంలో ముఖ్యమైన దినాలుగా భావిస్తారు. అలాగే సెలవులను సంవత్సరంలో ఘోరమైన దినాలుగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎందుచేతనంటే సెలవులలో వారితో గడపడానికి ఎవ్వరూ ఉండరు. మహిళలు, ఒకవేళ మీరు అలా బాధపడుతున్నారేమో, లేక మీకు తెలిసిన వారు ఎవరైనా అలా బాధపడుతున్నారేమో, అయితే వినండి నిరీక్షణ మహిళ.

0: నిరీక్షణ మహిళా కార్యక్రమం గురించి శ్వేత గారు చెప్పారు కదా. నా పేరు పల్లవి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాము. మీరు వినండి, మీ స్నేహితులకు, బంధువులకు, సంఘస్థులకు వినిపించండి. మీ అభిప్రాయాలను, మీరు పొందిన ఆశీర్వాదాలను మాతో పంచుకొనండి. మీ సమస్యలను గురించి ప్రార్థన చేస్తాము, వాక్యం నుండి మీకు సహాయం చేస్తాము.
1: ఈరోజు మన కార్యక్రమంలో సెలవు దినాలను సంతోషంగా గడపలేకపోతున్న వారిని గూర్చి మనం మాట్లాడుకోబోతున్నాం. మీరెవరో మీకు బాగా తెలుసు, మీరు ఎందుకు విచారంగా ఉన్నారో కూడా మీకు తెలుసు.
0: అది ఏ సెలవు రోజైనప్పటికీ ఆ రోజు అందరూ సంతోషంగా గడుపుతూ ఉంటే, మీరు మాత్రం కృంగిపోతూ ఆ వేడుకలో పాల్గొనడానికి ఇష్టపడకుంటే, అసలు ఆ స్థలంలోనే ఉండకూడదని మీరు అనుకుంటే, అది మిమ్మల్ని ఒంటరితనానికి గురిచేస్తుంది సుమా. అలా మీ చుట్టూ ఉన్నవారిలో కొంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారేమో. అందుని బట్టి ఆ సెలవు దినం మిమ్మల్ని కృంగిపోయేలా చేస్తుందేమో.
1: చాలామంది వారి సొంత జీవితాన్ని బట్టి సెలవు దినం కృంగిపోయిన స్థితిలో ఉంటారు. వారి బాధను తప్పించుకునే మార్గం కనిపించదు. వారి చుట్టూ ఉన్నవారు సెలవు దినాల్లో సంతోషిస్తూ ఉంటే అది వారికి మరింత దుర్భరంగా అనిపిస్తుంది.
0: మహిళలు, ఈరోజు మనం ఈ విషయాన్ని గూర్చి నేర్చుకుంటున్నప్పుడు అలాంటి వారికి నిరీక్షణ కలిగించేందుకు ప్రయత్నం చేద్దాం. సెలవుల్లో అలుముకునే విచారకరమైన ఛాయల్ని ఎలా తొలగించుకోవాలో మధురిము గారు మనకు చెప్తారు. వినండి జీవితానికి పాఠాలు.
2: ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని ఓ ప్రశ్న అడగనా? మీకంటూ కొంత తీరిక సమయం దొరికితే మీరేం చేస్తారు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా మనసు తరచూ గతం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం నా జీవితంలో నుండి వెళ్లిపోయిన నా తల్లిని గూర్చి ఆలోచిస్తాను. ఒకప్పుడు అనేక మైళ్ల దూరంలో ఉన్న మా గృహంలో మేము గడిపిన సంతోషకరమైన సమయాలను జ్ఞాపకం చేసుకుంటాను. కొన్నిసార్లు మా కుటుంబం ఫోటోలన్నీ ముందేసుకుని చూస్తూ ఉంటాను. వాటిలో చాలా మటుకు మా అమ్మ చేతి వంటను తినడానికి మేమందరం సెలవుల్లో కలుసుకున్నప్పుడు తీసుకున్న ఫోటోలు. మా అమ్మ వండే మసాలా కూరిన కోడి మాంసం, పులుసు కూరలు మా అందరికీ చాలా ఇష్టం. మా అమ్మమ్మ కూడా ఆమె వంటలో సహాయం చేసేది. ఒక విషయం మాత్రం వాస్తవం, మనందరూ ఏదో ఒక సమయంలో ఇలా కూడుకుంటూనే ఉంటాము. ఈ కుటుంబ సమావేశాలు మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. మనం ప్రేమించేవారితో, మనల్ని ప్రేమించేవారితో సంతోషంగా గడిపే ఈ సమయం మనకు ఎంతో ఆదరణను, ఆప్యాయతను, వినోదాన్ని ఇస్తుంది. అయితే ఈ సందర్భాలు ఎల్లకాలం అలాగే ఉండవు. సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనకు ప్రియమైన వారు చనిపోతారు. మనం బ్రతికే ఉంటాం కాని వారు మన హృదయాల్లో, జీవితాల్లో ఆక్రమించుకున్న స్థానం ఎప్పటికీ భర్తీ చేయబడదు. కొన్నిసార్లు పరిస్థితుల మార్పును బట్టి, మనం దూర ప్రాంతాలకు వెళ్లిపోవడాన్ని బట్టి ఇదివరకు సెలవుల్లో కలుసుకున్నట్లు కలుసుకోవడం అసాధ్యమవుతుంది. అలాంటప్పుడు మనం వారికి ఉత్తరాలు లేక ఈమెయిల్స్ వ్రాయవచ్చు, లేక ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అయితే వారితో గడిపినప్పుడు కలిగే ఆనందం పొందలేము, కాదంటారా? మనం ప్రేమించేవారికి మనం దూరంగా ఉన్నప్పుడు సెలవు దినంగాని ప్రత్యేక దినంగాని మనకు చాలా నిరుపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా ఒంటరిగా ఉన్నవాళ్లకు విచారాన్ని, కృంగుదలను కూడా కలిగిస్తాయి. వ్యక్తిగతంగా నేను కూడా అలాంటి అనుభవం గుండా వెళ్లాను. నా కుటుంబానికి 100 మైళ్ల దూరంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఉదయం నిద్రలేచాను. ఆ రోజు నా జన్మదినం. నా జీవితంలో మరో సంవత్సరం జీవించే భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించడానికి బదులు నేను చాలా విచారంగా ఉన్నాను. ఆఫీస్కు వెళ్లాను. ఆ రోజు నా పుట్టినరోజని ఎవరికీ తెలీదు. మా కుటుంబంలో జన్మదినాన్ని ఒక వేడుకగా చేసుకుంటాం కాబట్టి ఆ ప్రత్యేకమైన దినాన్న నేను వారికి చాలా దూరంగా ఉన్నందుకు కృంగిపోయాను. మా ఆఫీసులోని వాళ్లంతా ఎవరి పనిలో వారు మునిగిపోయారు. నా బాధ మరింత ఎక్కువైంది. ప్రియమిత్రమా, మీరెప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందారా? ఇతరులు వేడుక చేసుకుంటూ ఉంటే మీరొక్కరే ఒంటరిగా ఉన్నట్లు భావించారా? ఒకవేళ మీరు మీ భర్తకు దూరంగా ఉన్నారేమో, లేక మీ భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారేమో, ఇలాంటి ప్రత్యేకమైన దినాలలో మీకు ప్రియమైన మీ భర్తతో గడిపిన ఆనాటి జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తున్నాయేమో. వృద్ధులారా, మీ పిల్లలందరూ మీకు దూరంగా ఉన్నారేమో, వారి జన్మదినాలలో పెళ్లిరోజు వేడుకల్లో పాల్గొనలేకపోతున్నారేమో, లేక మీ జన్మదినం పెళ్లిరోజు సందర్భంగా వారు మిమ్మల్ని కలవలేకపోతున్నారేమో. దాన్ని బట్టి మీకు బాధ కలగవచ్చు. కానీ మనం అలా బాధపడకుండా ఆ దినాన్ని సంతోషకరమైన దినంగా ఎలా మార్చుకోవచ్చో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా విషయానికి వస్తున్నాను. నా పుట్టినరోజు గురించి ఆఫీస్లో ఎవరికీ తెలియదు కదా అని నేను బాధపడుతుండగా నాకు ఓ మంచి తలంపు వచ్చింది. నా పుట్టినరోజు వేడుకను నేనే జరుపుకుని నా సంతోషాన్ని వారితో పంచుకోవాలనుకున్నాను. ఒక కేకు, కొన్ని గాలిబుడుగులు కొన్నాను. నా టేబుల్ వద్ద వాటిని అలంకరించి అందర్నీ పిలిచాను. వాళ్లకు కేక్ ముక్కలు పంచిపెట్టాను. వాళ్ళు నా కోసం హ్యాపీ బర్త్డే పాట పాడారు. అలా ఆఫీస్లోనే చిన్న ఉత్సవంలా జరిపించుకున్నాను. నా సహ ఉద్యోగులే కాదు, నా మట్టుకు నేను కూడా విచారంలో నుండి బయటకు రాగలిగాను. మీరు నిరాశతో కృంగిపోయినప్పుడు ఆ స్థితిలో కూడా ఇతరులను చేరుకోవడానికి ప్రయత్నించారా? లూకా సువార్త 14:16 నుండి 21 వరకు యేసు చెప్పిన ఒక కథ నుండి మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒకతను విందు ఏర్పాటు చేసి చాలామందిని ఆహ్వానించాడు. విందు సిద్ధమయ్యాక వాళ్లను పిలుచుకుని రావడానికి ఒక పనివాణిని పంపించాడు. కాని అందరూ రకరకాల సాకులు చెప్పి మేమా విందుకు రాలేమని క్షమించమని చెప్పారు. ఆ యజమానికి చాలా కోపం వచ్చింది. తన దాసులతో, మీరు వీధులలోనికి సందుల్లోనికి వెళ్లి బీదవాళ్లను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారందర్నీ తీసుకుని రమ్మని చెప్పాడు. ప్రియులారా, ఈ కథ నుండి మనం చాలా విషయాలను నేర్చుకోవచ్చు. కాని ప్రస్తుతం మన అంశానికి సంబంధించిన విషయాన్ని మాత్రం చూద్దాం. ఆ యజమానికి చాలా కోపం వచ్చింది. కాని అతడు అలాగే కోపంతో చిరచిరలాడుతూ ఉండిపోలేదు. లేక కోపంలో కొంతమంది చేసినట్లు ఆ వంటకాలన్నీ వెంటలో పారేయమని చెప్పలేదు. బాధపడ్డాడు కాని విందును విరమించుకోలేదు. ఆ విందును మరో విధంగా చేసుకోవాలనుకున్నాడు. వేరే అతిథులను ఆహ్వానించాడు. అందరిచే తృణీకరింపబడి ఒంటరిగా విచారంగా ఉన్నవారితో తన సంతోషాన్ని పంచుకోవడానికి ఇష్టపడ్డాడు. శ్రోతలు, మనకు అత్యంత ప్రియమైన వ్యక్తుల నుండి, స్థలాల నుండి జీవితం మనల్ని దూరం చేసినప్పుడు మనం ఇతన్లాగే చేయాలి. మనం ఇతరులను చేరుకోవచ్చు, వారిని మన జీవితాల్లోనికి ఆహ్వానించవచ్చు. చాలాసార్లు నేను అలాగే చేశాను. బాధలో ఉన్న స్నేహితులకు ఉత్తరాలు వ్రాశాను, మా ఇంటికి ఆహ్వానించాను. అలా నా స్నేహితులు కూడా నా దుఃఖ సమయంలో వారి వేడుకల్లో నన్ను ఆహ్వానించారు. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలనుకున్నా, ఇతరులను ప్రోత్సహించాలన్నా కొంత శ్రమ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల కొంతమందినైనా సంతోషపెట్టిన వారవుతారు. మీ హృదయం కూడా తేలికవుతుంది.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమం మిగతా భాగానికి మిమ్మల్ని మరోసారి ఆహ్వానిస్తున్నాం. మహిళలు అన్ని కష్ట పరిస్థితులలో కూడా మన జీవితాలను ఎలా కొనసాగించాలో షారోన్ గారు మనకు చెప్తారు. ఒకవేళ మీ పరిస్థితులు బాగున్నా, జీవితం సాఫీగా సాగిపోతున్నా, ఈ మాటలన్నీ వినాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మన జీవితంలో అవి ఎప్పుడో ఒకప్పుడు అవసరమవుతాయి. లేక ఇతరులకు మనం చెప్పడానికి, వారికి సహాయం చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆత్మకు పాటలను విందామా?
3: ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను క్లిష్ట పరిస్థితులలో నిరీక్షణతో ఎలా జీవించాలో చెప్పాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా నా స్నేహితురాలు గీత ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితిని గురించి, ఆ పరిస్థితిలో ఆమె ఎలా దేవునియందు నిరీక్షణ కలిగి జీవించిందో మీతో చెప్తాను. గీత గాలిలో పక్షుల ప్రపంచమంతా తిరిగేది. క్రొత్త స్థలాలను, దేశాలను సందర్శించేది. తాను వెళ్లిన ప్రతి స్థలంలో దేవుని ప్రేమను గురించి చెప్తూ అందరినీ స్నేహితులుగా చేసుకునేది. అలా ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన మహిళలకు ఉత్తరాలు రాసేది. ఆ ప్రాంతాల ప్రాముఖ్యతను, వాటి సౌందర్యాన్ని, అక్కడి సంస్కృతిని, భిన్నత్వాలను ప్రేమించేది. తాను ఒక్క దేశ పౌరురాలు మాత్రమే కాదని, విశ్వ పౌరురాలు అని చలోక్తిగా చెప్పేది. ఒకసారి గీత తన స్నేహితురాలితో పాటు మధ్యధరా ప్రాంతానికి వెళ్లాలని సిద్ధపడుతుంది. ప్రయాణానికి కొన్ని రోజులుందనగా ఆమె కడుపులో బాగులేనట్లు అనిపించింది. కాని ఆమె దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఆమె, "పర్వాలేదు, నేను బాగానే ఉంటాను. నాకు ఏమి కాదన్న నిరీక్షణ ఉంది. నేను ఎట్టి పరిస్థితిలోనూ నా నిరీక్షణను కోల్పోనని మీకు తెలుసు కదా. నా నిరీక్షణే నన్ను ఆదుకుంటుంది. ఎందుచేతనంటే దేవునికి నా పట్ల ఒక ఉద్దేశం ఉందని నాకు తెలుసు" అంటూ తన ప్రయాణాన్ని అలాగే కొనసాగించింది. కొన్ని వారాల తర్వాత ఆమె భర్త నుండి ఫోన్ రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు ఇలా చెప్పాడు, "షారోన్ గారు, గీత మధ్యధరా ప్రాంతం నుండి తిరిగి వచ్చేసింది. కాని విమానంలో నుండి అలా దిగిందో లేదో వెంటనే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమె ప్రేగుల్లో ఏదో పురుగు ఉందని డాక్టర్లు అనుమానిస్తున్నారు. రకరకాల పరీక్షలు చేస్తున్నారు. దయచేసి మీరు ఆమె దగ్గరికి రాగలరా" అని బతిమాలాడు. అతడు చాలా కృంగిపోయినట్లున్నాడు. నేను వెంటనే హాస్పిటల్కు వెళ్లాను. నేను ఆమె గదిలోనికి ప్రవేశించగానే మిషన్ హోరు వినబడింది. అది ఆమె ముక్కుల్లో ఉన్న ట్యూబుకు తగిలించబడింది. మరొక ట్యూబ్ ఆమె చేతికి కట్టబడిన సంచికి తగిలించబడింది. మూత్ర విసర్జన కొరకు మరో సంచి మంచానికి కట్టబడింది. గీత మామూలు మనిషిలాగా కనిపించడం లేదు. ఎప్పుడూ ఆరోగ్యంగా చలాకీగా ఉండేది. కాని ఇప్పుడు ఆమె చర్మం పసుపు పచ్చగా మారిపోయింది. 3 వారాల్లోనే ఆమె పొట్ట చాలా పెరిగిపోయింది. 6 నెలల గర్భిణిలాగా కనిపిస్తున్నది. ఆమెకు ఏదో జరగకూడనిది జరుగుతున్నదని నాకు అర్థమైంది. ఆ పరిస్థితిని బట్టి ఆమె భయపడిందని లేక నిరీక్షణ కోల్పోయిందని మీరు అనుకుంటున్నారా? అబ్బే, ఏమాత్రం భయపడలేదు. ఆమె, "షారోన్, నేను గర్భవతిలాగా కనిపిస్తున్నాను కదూ" అని నవ్వింది. ఆమె ముక్కులో ట్యూబ్ ఉన్నందుకు మాటలు అంత స్పష్టంగా వినబడలేదు. కాని ఆమె ఇంకా ఆ కబురు ఈ కబురు చెప్తూనే ఉంది. "షారోన్, మధ్యధరా ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్న మహిళలు నన్ను గురించి చింతిస్తున్నారు. వాళ్ళు నేను గర్భవతిననుకొని నా కడుపులో ఉన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పారు. ఎంత మంచివాళ్లు కదా. అక్కడ నేనున్న హోటల్కు కూడా వచ్చారు. నేను బయలుదేరక ముందు నాకోసం ప్రార్థన కూడా చేశారు. దేవుడే నా నిరీక్షణ, ఆయనే నా రక్షకుడు అని నేను వారితో చెప్పాను. నువ్వే చెప్పు, నేనెందుకు భయపడాలి" అని మధ్య మధ్యలో ఆగి శ్వాస పీల్చుకుంటూ గీత ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నది. నేను అలాగే ఆమె ముఖంలోనికి చూస్తున్నాను. ఆమె కంట్లో ఒక్క చుక్క కూడా నీరు కనిపించలేదు. ఆమె స్వరం వణకలేదు. గీత చాలా నిబ్బరంగా ఉంది. నా జీవితంలోని సవాళ్లను నేను ధైర్యంగా ఎదుర్కొనేలా ఆమె ధైర్యం నాకు స్ఫూర్తినిచ్చింది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ హాస్పిటల్లోని డాక్టర్లు రకరకాల పరీక్షలెన్నో చేశారు. కాని గీత పరిస్థితిని గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. ఆమె పెద్ద ప్రేగులో ఏదైనా అడ్డు వచ్చిందేమోనని అందుకు అవసరమైన పరీక్షలు చేయాలని నిపుణులు చెప్పారు. కాని ఆమెకు ప్రమాదకరమైన జబ్బు ఉందని ఊహించలేదు. ఆమె వయసు కూడా చిన్నదే. ఆమెకు కాలక్షేపం అవసరమని నేను మరుసటి రోజు కూడా హాస్పిటల్కు వెళ్లాను. చెడు పదార్థాల్ని పీల్చుకునే మిషన్ శబ్దం వినబడుతూనే ఉన్నది. గీత కడుపును శుభ్రం చేయడానికి నర్సు ఇచ్చిన మందును త్రాగుతూ వైద్యుల సలహాలను పాటించాలి కదా అని నవ్వింది. ఆమె కడుపులో నుండి పెద్ద శబ్దం వచ్చింది. చెడు పదార్థాలను పీల్చే మిషన్ ఆమె ముక్కులోని ట్యూబ్ ద్వారా ఆకుపచ్చ ద్రవాన్ని విడుదల చేసింది. నేను అలా చూస్తుండగానే ఆమె పొట్ట నెమ్మదిగా తగ్గిపోసాగింది. నేను, "గీత, ఇప్పుడు నీవు 4 నెలల గర్భిణిలాగా కనిపిస్తున్నావు" అన్నాను. ఇద్దరము నవ్వుకున్నాము. 1/2 గంట తర్వాత ఆమె పొట్ట మళ్లీ చాలా ఉబ్బిపోయింది. గీత ముఖంలో బాధను గమనించగలిగాను. అదే సమయంలో డాక్టర్ గదిలోనికి వచ్చాడు. ఇంతలో గీత ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద వాంతులు చేయసాగింది. దాన్ని పీల్చుకునే ప్రయత్నంలో మిషన్ చాలా పెద్దగా శబ్దం చేయసాగింది. ఇంతలో నేను ఓ పెద్ద బేసిన్ను తెచ్చి ఆమె మంచం ప్రక్కన పెట్టాను. గీత నన్ను క్షమించండి అంటూ బాధపడసాగింది. మేము, "పర్వాలేదు, నువ్వేమి బాధపడవద్దు" అని చెప్పి ఆమెను ఆదరించాము. వీలైనంత మట్టుకు మా వంతు సహాయం చేయడానికి ఆమె మంచం ప్రక్కనే కూర్చున్నాము. బాగా ఉబ్బిపోయిన ఆమె పొట్ట కొంతసేపటికి నెమ్మదిగా తగ్గిపోయి మామూలుగా మారిపోయింది. ఆ మిషన్ శబ్దం కూడా తగ్గిపోయింది. గీత చాలా అనారోగ్యంగా ఉందని నాకు అర్థమైంది. ఆమె ప్రేగులో ఏదో అడ్డు వస్తుందని గ్రహించగలిగాను. మరుసటి రోజు మాకందరికీ, ముఖ్యంగా ఆమె భర్తకు, చాలా కష్టంగా గడిచింది. గీత ప్రేగులో పెద్ద క్యాన్సర్ గడ్డ ఉందని ఆమెకు తెలిసిపోయింది. దీన్ని సాధ్యమైనంత త్వరగా తీయించుకోవాలి, ఇక నేను చికిత్స చేయించుకోవడం మొదలు పెడతాను" అని గీత ధైర్యంగా చెప్పింది. శస్త్రచికిత్సకు ముందు రోజు మేమందరం కలిసి ప్రార్థన చేశాం. గీత ఇలా చెప్పింది, "ఈ పరిస్థితిలో దేవుడు నన్ను నడిపిస్తాడన్న నిరీక్షణ నాకుంది. దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు" అని 42వ కీర్తన 11వ వచనంలో చెప్పబడింది కదా. నేను ఆయన మాటల్ని నమ్ముతున్నాను, కాబట్టి నాకేమైనా పర్వలేదు అని నిశ్చయంగా చెప్పింది. కాని ఆమె ప్రేగులో గడ్డతో పాటు లింఫోనోడ్స్ కూడా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. అలా క్యాన్సర్ కొరకు చికిత్స జరిగిన కొన్ని నెలలు చాలా కష్టంగా గడిచాయి. కొన్ని మందులు మరెక్కువ అనారోగ్యానికి కారణమయ్యాయి, కాని అవి ఆమె శరీరంలోని క్యాన్సర్ను చంపడానికి సహాయం చేస్తున్నాయని ఆమెకు తెలుసు కాబట్టి ఏమాత్రం సనగలేదు. పైగా అన్ని సమయాల్లో నిరీక్షణతోనే ఉన్నది. చివరికి క్యాన్సర్ మందులు పనిచేయడం మానేసినా ఆమె తన నిరీక్షణను కోల్పోలేదు. వైద్యులు ఆమె పైన చేసే ప్రయోగాలన్నిటికీ ఒప్పుకొన్నది. నా నిరీక్షణ ఎప్పటికీ నా ప్రభువునందే, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తూ ఉండేది. గీత కుటుంబస్థులు, స్నేహితులందరూ ఆమెకు చాలా సహాయం చేశారు. ఆమె అనేకుల జీవితాల్ని స్పృశించింది కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. గీత తన విశ్వాసాన్ని గాని నిరీక్షణను గాని ఏమాత్రం కోల్పోలేదు. ఆమె ప్రయాణాలను కూడా ఆపలేదు. చనిపోకముందు 2 వారాల క్రితం భయంకరమైన నొప్పి ఉన్న కొలరాడో అనే కొండ ప్రదేశానికి వెళ్ళింది. ఆ ప్రదేశాన్ని మళ్లీ ఒకసారి చూడాలని, దేవుని సృష్టిలోని మహాత్యాన్ని కళ్లారా చూచి ఆనందించాలని బలవంతం చేసింది. ఇక అదే ఆమె చివరి ప్రయాణం. గీత తనకు అత్యంత ప్రియమైన వాటిని చేస్తూనే ప్రాణాలు విడిచింది. ప్రయాణం చేయడం, ఇతరులను కలవడం, వారికి దేవుని ప్రేమను గురించి చెప్పడం ఆమెకు చాలా ఇష్టం. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలిసాక సరిగ్గా 1 సంవత్సరం తర్వాత ఆమె పరలోకంలో తన ప్రభువును, రక్షకుణ్ణి కలుసుకోవడానికి వెళ్లిపోయింది. గీత ఒక నిరీక్షణ గల మహిళ. ఆమె డాక్టర్లపై గాని లేక దేవునిపై గాని తన నిరీక్షను ఎంతమాత్రం కోల్పోలేదు. ఆమె భూస్థాపన సమయంలో పాస్టర్ గారు ఇలా చెప్పారు. గీతగారు తన భూస్థాపన కార్యక్రమం ఒక సంతోషకరమైన సమయంగా ఉండాలని, తన జీవితములో జరిగిన అద్భుతమైన విషయాలను జ్ఞాపకం చేసుకునే సమయంగా ఉండాలని ఆమె కోరింది. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రేమించిందో మరియు దేవుడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో వారు తెలుసుకోవాలని చెప్పింది. గీత నిజంగా ఎంత ప్రేమగలది కదా ప్రియులారా. మనం జీవించాలని, మన పాపాల కోసం చనిపోయిన యేసుక్రీస్తునందే మన నిరీక్షణనుంచాలని బైబిలు చెప్తున్నది. గీత క్రీస్తును తన ప్రభువుగా మరియు రక్షకునిగా తెలుసుకున్నది. ఆయనే ఆమె నిరీక్షణ మరియు రక్షణ. ఆపత్కాలంలో ఆయన ఆమెకు బలమైన దుర్గము. ప్రియమిత్రమా, మీ సెలవు రోజులలో, వేడుకలు చేసుకునే దినాలలో మీకు లోటు ఉన్నదా? మీ అక్కరలలో క్రీస్తు మీకు నిరీక్షణగా ఉంటాడు. మీరు చేయాల్సిందంతా ఆయనను నమ్మాలి. ఆయనను మీ హృదయంలోనికి, మీ జీవితంలోనికి రమ్మని అడగండి. అలా అడిగిన వారికి నిరీక్షణనిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మీరు ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రియమైన తండ్రి, క్రీస్తుయేసు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ అనే వరమును నేను పొందాలనుకుంటున్నాను. నా ఆత్మకు రక్షకునిగా ఉండేందుకు దయచేసి నా హృదయంలోనికి రండి. అంధకార గడియల్లో నాకు వెలుగుగా ఉండి నిరీక్షణనివ్వండి. యేసుక్రీస్తును మాకు ఒక వరంగా ఇచ్చినందుకు వందనాలు. నా జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నారని నమ్ముతూ మా రక్షకుడు మరియు ప్రభువునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం ద్వారా దేవుడు ఒక శ్రోత జీవితంలో ఎలా పనిచేశాడో మోనిక గారు చదివి వినిపిస్తారు.
1: మీ కార్యక్రమంలోని ప్రతి భాగం మహిళలకు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా జీవితానికి పాఠాలు అనే భాగంలో మహిళల బాహ్య అలంకరణ గూర్చి చెప్పిన విధానం నా హృదయానికి హత్తుకునిపోయింది. ఖరీదైన వస్త్రాలు ఆభరణాలతోనే కాదుగాని ఉన్నవాటిలో అందంగా ఆకర్షణీయంగా ఎలా ఉండవచ్చో నేను నేర్చుకున్నాను. అలా నా అంతరంగిక సౌందర్యం కూడా నానాటికీ అభివృద్ధి చెందుతున్నట్లు గమనించగలిగాను. ఇదంతా దేవుని కృప. మరొకసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. మనం ఎవరికో ఒకరికి ప్రియమైన వారిగా, ప్రత్యేకమైన వారిగా ఉండాలన్న తృష్ణ మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా సెలవు దినాల్లో, వేడుక సమయాల్లో మనం కృంగిపోతాము. మనం ముఖ్యమైన వారము కాము అనుకుంటాము. అది మన హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: ఇతర సందర్భాలలో మన కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు మన చుట్టూ ఉండవచ్చు. కానీ మనం కష్టాలలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనకు ప్రియమైన వారు చనిపోయినప్పుడు, లేక భర్త విడాకులు తీసుకున్నప్పుడు ఒంటరితనం మనల్ని వేధిస్తుంది.
0: ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి మనకు ఒక పద్యాన్ని వినిపిస్తుంది. ఈ పద్యం పేరు ఆసుపత్రిలో నా పుట్టినరోజు. పుట్టినరోజు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఒక మహిళ తన అనుభవాన్ని ఈ పద్యంలో వ్రాసింది. ఆమె తనను తాను ఎలా ఓదార్చుకున్నదో వినండి.
3: దేవుడు మనల్ని అంతకంతకు ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన మన కోసం దాచి ఉంచిన వాటిని మనం ఎంత మట్టుకు తెలుసుకుంటున్నాము? చాలా తక్కువే కదా. నేను చాలా సంవత్సరాలు జీవించాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ ఈరోజు ఆధ్యాత్మికంగా నాకు కొత్త రెక్కలు వచ్చాయి. కారణమేమంటే, బాధ మన దృక్పథాన్ని విశాలపరుస్తుంది, జాలి ద్వారా మనల్ని మరింత సన్నిహితం చేస్తుంది. ఎడతెగని నొప్పితో జీవిస్తూ దాన్ని ఏదో ఒక విధంగా ధైర్యంగా తట్టుకునేవారు మనశ్శాంతితో మరణాన్ని ఆహ్వానించాల్సి వస్తుంది. ఒకవేళ నాకు ఇలాంటి అనుభవం లేకుంటే నేను బ్రతికి ఉన్నా చచ్చినట్లే ఉండేదాన్ని. సిలువ వేయబడిన క్రీస్తు బాధను అర్థం చేసుకునేంతవరకు మనకెవ్వరికీ బాధ అంటే ఏంటో తెలియదు. మన ఆధ్యాత్మిక రెక్కలు విప్పుకోవడం ఆరంభించనంతవరకు అది మనకు అర్థం కాదు. కాబట్టి, దేవా, నా బాధ పరలోకం నుంచి పంపించబడిందని నాకు తెలియజేయడానికి మీరు నా కొరకు పంపించిన వ్యాధి అనే ఈ వరమును బట్టి మీకు వందనాలు.
2: పల్లవి, కష్టం లేక బాధ అన్నది దేవుని వరం అని మనం ఎప్పుడూ అనుకోలేదు కదూ. అది చాలా కష్టం కూడా. కానీ ఈ పద్యాన్ని రాసిన మహిళ అనుభవాన్ని అర్థం చేసుకుంటే మనం కూడా అలా చెప్పగలుగుతాము. ఆమె బాధ ఆమె దృక్పథాన్ని విశాలపరిచింది. అంతకుముందు అర్థం కాని విషయాలను అర్థం చేసుకుంది. ఇలాంటి మహిళలు కష్టాలలో, బాధలలో ఉన్నవారికి ప్రోత్సాహంగా, ఒక స్ఫూర్తిగా ఉంటారు.
0: శ్రోతలు, మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఒకరు మీతో ఉంటే బాగుండును అని అనుకుంటున్నారా? మేము మీ కష్టాలలో మిమ్మల్ని ఆదరించాలి, మిమ్మల్ని అక్కున చేర్చుకోవాలన్న ఆశ ఉంది. కానీ అది సాధ్యం కాదు కదా. కాబట్టి వెంటనే మాకు ఉత్తరం రాయండి. ఫోన్ ద్వారా లేక ఈమెయిల్ ద్వారా మీ సమస్యలను మాకు తెలియచేయగలరు.
2: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియచేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి తెలుగు @radio 8882.com.

తనను మరిచిన తాను మరువడు, మనం విడిచిన మనలను విడువడు. మనమంటే ఏసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిగ్ ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక విని యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీయుల వంశం. యెషయా 5:7 ఉంది
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు. ఫలించల, అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెతికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గములో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును,
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5 చదివాం కదా.
0: అవును,
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: కానీ పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన, వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూజ్ చేస్తున్నామా లేదా? దేనికని యూజ్ చేస్తాం, చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును,
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను, మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీజ్ ఉంది, ఆ చీజ్ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు, ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూజ్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును,
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు కానీ అందులో ఏమీ లేదు,
0: ఫలమే లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనికొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్,
1: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో
0: అంజూరపు చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు,
1: వెయిట్ చేస్తున్నాడు.
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళ మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండు తిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడే గాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివేంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వుండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు కదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే, అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణ ఒకటి చెప్తున్నాను. మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది. లోని వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
0: అప్పుడు
1: నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పెలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నా,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతం ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకిష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం, ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్లడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తలు పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు నువ్వు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి. ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణి
1: పంపాను. వారేంచేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచెని పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు.
0: అవును,
1: మన ఆరంభదశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. అక్కడికెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్పి
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘములో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే. ఇక్కడ నుండి మరో స్థాయికి
0: బేసిక్గా
1: ఉండాలి,
0: విత్తిన స్థలానికైనా.
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడానికి
1: చెప్పడం లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, మరొక
1: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతన్ మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం
1: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకడిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
0: అక్యూస్
1: చేస్తాడు, ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థమైంది.
1: బైబిల్ చెప్పేటువంటిది, మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం, ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా.
0: ఆహా,
1: ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. ఇప్పుడున్నవారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యాం
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
1: రెండు విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే,
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్,
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39,
0: అవును
1: ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కన్క్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు, ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్ గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా 1 వారంలో ఇంటికి వెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ 1 వారంలో ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ 1 వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక 1 వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
1: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9లో ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును.
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నా
1: ఆనాడు.
0: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
1: యూ మస్ట్ గివ్ ద ఫ్రూట్
0: సమ్ ఫ్రూట్
1: సమ్ ఫ్రూట్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు మన సమస్య
1: మన పరిస్థితి
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవాహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండాడు కదా, నోవాహు ఉండాడు కదా. సొదొము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు.
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పు.
1: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా మారలా.
0: అయితే ఇతను మారాడు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడు ఎవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు. జస్టిఫై చేస్తున్నాం.
0: సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
1: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే మూడు సంవత్సరాలుగా ఉంది. మూడు సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
0: అంటే పలు సీజన్లు వచ్చాయి,
1: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు,
0: స్టబన్ గా ఉంది. అప్పుడు మనస్సుని క్లోజ్ చేసింది.
1: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
0: అన్ని అవైలబుల్ గా ఉన్నాయి,
1: అన్ని అవైలబుల్,
0: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
0: లైబ్రరీకి వెళ్ళాలి.
1: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకు ముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంక్ కాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
0: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
1: ఎందుకు ఫలించడం లేదు?
0: రీజన్
1: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్ గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
0: ఖచ్చితంగా
1: ఫలానిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్ని ఇవ్వాల, ఎందుకంటే సీజన్ లేదు, కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్ లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
0: సరే ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను, నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు, దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
1: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
0: అప్లికేషన్తో ఉండాలి.
1: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది, ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: మనకిచ్చాడు.
1: ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు, ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
0: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
1: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
0: మనం ఎలా చేసి
1: ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
0: అవును.
1: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూపులో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
0: ఓకే.
1: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజురపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలనే ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
1: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
0: ఇచ్చాడు.
1: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు, మిగిలినది దారిలో వేసి తొక్కినట్టుగా ఉంటుంది. అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డది న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
0: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఇది.
1: ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఈ ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యూ సో ఇస్ వాట్ యూ రీప్. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈ మాట చూసినప్పుడు ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమని ఉంది చూడండి,
2: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలాగుంటావంట,
2: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
1: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవుడైన
2: యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
1: నీకు క్షేమమగునట్లు
2: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
1: అంటే తెలుగులో వేగట్టిగా అనదర్ ఇన్పుట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్, అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడ నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్, అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా, తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా, దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్. ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు. కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుని చూడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యు ఆర్ సీయింగ్ సక్సెస్, యు ఆర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్. నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం. యు ఆర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నావు, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది? చచ్చిపోవాలనిపిస్తుందా? అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాననిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటములు ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై. అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ the promise. ఏంటి ఆ వాగ్దానము? The things may go well with you. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా. ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా, సమాధానంతో, ఆరోగ్యముతో, శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ 1. దేవుని వాక్యానికి వింటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రో వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నామో అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యం చూస్తే మొదటిగా దేవుని వాక్యం సామెతలు 13:24,
2: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
1: తన కుమారుడికి ఎవరంట? ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు? అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధేంది? అర్థం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థం పడతాం లేకుండా పిల్లలు బాధుతారు. పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు. ఈవిని విమానం అంతా అంటారు కదా, దబ్బు దబ్బు దబ్బు దబ్బు బాధేస్తారు. అర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాటిలో చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి చెప్పి కొడతాడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుర్తిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు. అబ్బా, గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు. ప్రేమించే తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నాం, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లైన్డ్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తూ ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి, సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
2: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
1: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా చదువుతాం, చాలా బాగుంది ఇంగ్లీష్ లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
2: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
1: ఎప్పుడైనా గడ్డపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తారంటే క్లీనప్ చేస్తారా? ఏం క్లీన్ చేస్తారు? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో, నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమంటే ఫూలిష్నెస్ అన్న మాటకి
2: మూఢత్వము
1: అధికం అవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడి మాట విండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనము విర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్లో చూస్తానండి 22:6,
2: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
1: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే, ఎవరు ఏదో నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే, 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు. 7 సంవత్సరాలు నా దగ్గర పెరుగుతూ చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యం చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
2: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయో.
1: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
2: ప్రభు యొక్క శిక్షలోను
1: బోధలోను
2: వారిని పెంచుడి.
1: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధలో పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ Without the child being angered, you are disciplining. How can it be possible? Yatlanu kottagalugutho, yatlanu tittagalugutho, and also instruct. Ee maata chuste, this is what indakannu cheppindi. First, vaadu maatladu. Nennu kottabothna. Nuvu telusa? Nuvu chesindi palanu. Devunu vaakyam cheptundi ila undakoddu. Devunu vaakyam cheptundi ila undakoddu. Idigo, mana kutumba paddhati idi kaadu. Nuvu ala chesa kabatti నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను, టైం చాలవు, కానీ నిర్గమ కాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే, తండ్రులు కుటుంబము తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తానికి లేదు. పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లల్ని కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కాని పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, family time spending time with each other, family time eat as a family, it is not individual, eat as a family. So sabbath annadappudu biddalu ontra konna kuda ee roju kuda yudulu israel lo kuda var ontra kontaranta, family ekkada unnara akkadiki velipotharanta, family groups ekkada unnara akkadiki velipotharanta, relatives ekkada unnara akkadiki velipotharanta. Aa sabbath roju maatram they should not have separate food, community ki velipotharu, vaallu all fellowship la velipotharu. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాస్ షీ మనసు లేక కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు. తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డలపైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారంగా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో. ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతాను. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగి ఉన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్ధిల్తాం చూసారా. నో నో నో డోంట్ పుట్ యువర్ డెస్టినీ, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా, నా బిడ్డ అన్న ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం, పెళ్ళైన తర్వాత నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా, ఆ రీతిగా నేర్పిస్తున్నారా, ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా కూతురికి ఏమి ఇస్తుంది, నేనున్నానుగా. ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటానికి చూడదు, నేనున్నానుగా. ఇదిగో మా అమ్మ ఉంది దా. డు యూ థింక్ మదర్ ఇన్ లాస్ విల్ బిల్డ్ ద ఫ్యామిలీ? బై ఆల్ ద మీన్స్ అవుట్ ఆఫ్ 1000%, నాట్ ఈవెన్ 1,000,000.1%, ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ద రికార్డ్ షోస్ ఇట్. వాళ్ళు వస్తే ఇంకా లైఫ్ టైం డివోర్స్కి వెళ్ళిపోతారు, కానీ కట్టే సమస్య లేదంట. సో పిల్లల్ని పెంచేటప్పుడు వివాహ వయసు లేకపోతే వివాహం కొరకు సిద్ధపరుస్తున్నా అంటే టీచ్ దెమ్. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్. Win him with love, not with argument. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి. చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్ తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు, మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేదే టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతాం తిడతాం దూషిస్తాం అంటే చూసాడనుకో రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. So you're creating the mini me's. Be careful. Tallulu kuda ade mee bhartanni ela gaurvistunnaru mee bettalu ade chustunnaru nee bhartanni neevu gaurvinchukonna nee bettalu ninnu gaurvincharu vaari bhartanni gaurvincharu. You see, we talk about respect has to be earned. How is that you are living respectfully for them to respect you? How is that you are living honorably for them to honor you? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నామా. దేవా నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా, నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా, దేవా నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవుని క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా, ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుడిని అడగండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలాగుంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలాగ క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సింది వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరలా చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులే అని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు ఇప్పుడు నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలు అయితే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని వేడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమైన తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషముల పాపములు మా మీద రాకుండా అయ్యా కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారో నువ్వు ఎరుగున దేవుడు, తండ్రులైన నువ్వు, తల్లులైన

హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయండి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయండి. నీ సాక్షిగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయండి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు, ప్రతి జీవితంలో అయా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని, లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమే ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాల్లో కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరినొకరు గణపరచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అయినా, ఎంత సంపాదించగలిగిన స్త్రీ అయినా, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి, లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు, దేవా నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకునే వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్న ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని విడుకుంటానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాకు మాలోకి వచ్చినప్పుడు దేవ మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవ నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఎవరిని ఎందుకు విశ్వాసం ఉంచిన, ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు, కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము, యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవ నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచే, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచే, ఆనందము దయచే, సంతోషము దయచే, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే దేవ, అన్ని విషయంలో ఫలించేవారుగా అయ్యా. ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి దేవ. ఈ లోకంలో ఉన్నను, ఈ లోకము విడిచినను, నీ మహిమార్థమై జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని పెడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

సిలువమీది దొంగకు ప్రభు యేసుని వదనములో దేవుడు కనిపించాడు. అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు అందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొలిగల బాబురావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా, ఈ గీతాలను సుమధురంగా ఆలపించినవారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతి శ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

దేవుని నామానికి స్తోత్రమండి. మరి దేవుడి మహాకృపను బట్టి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. అలాగే మా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈరోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుడి ప్రేరేపణ బట్టి మరి ఈ విధంగా నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నానండి. మరి సాక్ష్యం వీడియో చేయడానికి మరి ముందుగా ఒకసారి వీడియో తీసాము, కెమెరా ప్రాబ్లం వచ్చి అదంతా పోయింది. మరలా తీస్తున్నప్పుడు పవర్ అంతరాయం వల్ల అది జరగలేదు. ఇది మూడోసారి రికార్డింగ్ జరుగుతుందండి. మరి అంటే నాకు అర్థమైంది, సాక్ష్యం వల్ల ఎవరో ఒకరు ఆశీర్వదించబడతారు, అందుకే నేను ఆటంకాలు వచ్చాయని నేను నమ్ముతున్నాను. కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడి మహాకృపను బట్టి మరి 1995 అక్టోబర్ 7వ తారీఖున నేను జన్మించడం జరిగిందండి. మరి తల్లి గర్భంలో నేను రూపింపబడకముపే నిన్ను ఎరిగితిని అని దేవుడు వాగ్దాన నిమిత్తము దేవుడు నన్ను మరి నా తల్లి గర్భంలో రూపింపమునుపే నన్ను చూసి సేవకి పిలుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మా తల్లిదండ్రులకి ఇద్దరు సంతానమండి. నేను చిన్నవాణ్ణి, నాకన్నా పెద్దగా మా అక్క ఉన్నారు. మరి మా అక్క కూడా వివాహం అయింది. మరి వారికి ఇద్దరు సంతానము. వారు హైదరాబాద్లో ఉంటారు. వారు ఇద్దరు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించారు. మరి నేను చిన్నవాణ్ణి. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీధర్ అండి. మరి ఎలైజా హోలీ స్పిరిట్ అని యూట్యూబ్ ఛానల్ చూసారు కదా, ఎలైజాగా నా పేరు బాప్తిజం తీసుకున్నాక మారింది. ఎలైజా హోలీ స్పిరిట్ అని ఎలా వచ్చిందో కూడా మీకు నేను తర్వాత తెలియజేస్తాను. మరి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా మరి మా నాన్నగారు వచ్చి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి రిటైర్డ్ అయ్యారండి. మరి నా బాల్య దినంలో మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కనుక కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. మరి నేను ఎల్కేజీ వచ్చి తణుకు గ్రామంలో చదువుకున్నాను. అప్పుడు మా నాన్నగారికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవటం వల్ల నేను యూకేజీ నుంచి 7th క్లాస్ వరకు నేను హైదరాబాద్లోనే చదువుకున్నానండి. దానివల్ల ఏమైందంటే నాకు తెలుగు సరిగ్గా రాదు. నేను అంటే చదవటము రాయటము తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఎక్కువ హిందీ బాగా వచ్చి నాకు చదవటము రాయటం కూడా హిందీ బాగా, తెలుగు ఎలాగైతే మాతృభాషలాగా మనం రాయగలుగుతూ చదవగలుగుతారో అలా హిందీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదవగలిగేవాడిని, రాయగలిగేవాడిని. మరి హైదరాబాద్లో పెరగడం వల్ల అన్ని మతాల పట్ల ఒక గౌరవము నాకు ఏర్పడింది. కొంతమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వారు ఉపవాసం చేసినప్పుడు ఏమి మంచినీళ్ళు కూడా తాకకుండా నిష్ఠగా ఉపవాసం ఉండటము, ఇవన్నీ చూసినప్పుడు నాకు ఆ మతం కొరకు కూడా కొన్ని విషయాలు తెలిసాయి అన్నమాట. అలాగ అన్ని మతాల పట్ల ఒక మంచి అభిప్రాయం ఉండేది. మరి మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మరి మా తల్లిదండ్రులు నామకర్ద క్రైస్తవులు. నామకర్ద క్రైస్తవులు అని కూడా అనకూడదు, ఎందుకంటే వారు అన్ని దేవుల్లో యేసుప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేవారు. అలాగే తాయెత్తులు కట్టుకోవటము, లేకపోతే ఈ జాతకాలు చూపించుకోవటము, దిష్టి అని నమ్మటము, లేకపోతే వాస్తులు చూడటము, ఇవన్నీ నమ్మేవారు అన్నమాట. అన్యాచారాలు చేసేవారు, అన్యాచారాలు అన్నీ వారు పాటిస్తూ ఉండేవారు. మరి నేను యూకేజీ టు 7th క్లాస్ హైదరాబాద్లో చదివేవాన్ని అన్నాను కదండి. అప్పుడు నా బాల్య దినముల నుంచి చర్చికి ఎప్పుడు వెళ్ళింది లేదు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళటం అంటే మా నాన్నగారు మార్కెట్కి తీసుకెళ్లేవారు ప్రతి సండే. ఆ మార్కెట్ ఎదురుగుండా ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉండేది. అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, కొంత డబ్బు ఒక ఆ పెట్టిలో వేయటము, మరలా బయటకు వచ్చేయటం. చర్చ్ అంటే అదే తెలుసు, వాక్యం వినటం ఏమీ లేదనమాట. అలాగే నా స్నేహితులతో కలిసి మేము గుడిలకి వెళ్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో. మరి గుడికి గంట కొడతారు తెలుసు కదా, పరిగెట్టుకుని వెళ్ళి గంట అందుకుని కొడితే ఏదో గొప్పగా సాధించామో నాకు అందిస్తుందన్న ఫీలింగ్. అలాగా ఇలాగా అటు గుళ్ళకి వెళ్ళటము, లేకపోతే చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తే మంచి జరుగుతుందంటే ఆ చుట్టూరు ప్రదక్షిణాలు చేయటము. ఇలాగే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే, వారు ఉపవాసం ఉంటే వారు ఇలా అల్లాకి నమాజ్ చేయటం, అలా ప్రార్థన చేస్తున్నారని చెప్పటము. దాన్ని బట్టి నాకేంటంటే దేవుడు ఉన్నారని తెలుసు, అన్ని దేవుళ్ళు ఒకటే కదా అన్న భావనతో నేను ఉండేవానండి. కాకపోతే నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం అండి. మరి దేవుడు నన్ను సేవకి పిలిచారు కనుక అది నా మనసులో ముందే పెట్టారేమో నాకు తెలియదు. కానీ నాకు చిన్నప్పటి

నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ క్లాస్ చదివే అప్పటి నుంచే కూడా నేను ప్రార్థన చేసేవాడిని, అంటే ప్రార్థనను కూడా అనకూడదు దాన్ని. మరి నాకు ఎలాగ తెలిసిందో కూడా తెలియదండి. అసలు చర్చ్ వాక్యము నేను ఎప్పుడు విన్నాను అంటే, మరి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేవారు మా మమ్మీ వారు, అమ్మమ్మ వారింటికి. అక్కడ ఎప్పుడైనా చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, పిల్లలందరితో పాటు వెళ్తూ ఉండేవాడిని. మరి అది అక్కడ ఎప్పుడైనా వాక్యం వినటమో ప్రార్థన చేసుకోవాలని విన్నానేమో నాకు గుర్తులేదండి. కానీ నాకు బాగా గుర్తుంది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నేను ప్రార్థన చేసేవాడిని. అంటే అది ప్రార్థన అంటారని కూడా అప్పుడు నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకోవాలి అని మాత్రం నాకు తెలిసింది. ఆ ఫస్ట్ క్లాస్లో అప్పుడు నేను రోజు ఏం ప్రార్థన చేసుకునేవాడిని అంటే, అంటే ఏదో పెద్ద ప్రార్థన కాదని చిన్న చిన్న ప్రార్థనలు, దేవుడా అనేవాడిని. నాకు ఏసై యేసు ప్రభువే దేవుడని అప్పుడు తెలియదు. దేవుడా హోంవర్క్ చేయలేదు టీచర్ కొట్టకుండా చూడు, అలా అంటూ ఉండేవాడిని. ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు అనమాట, ఎగ్జామ్ పెట్టకుండా చూడు, ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ నేను ప్రార్థన చేయడం మర్చిపోతే, మరి మా అక్క కూడా చెప్పారు, నాకన్నా 2 సంవత్సరాలు పెద్దండి మా అక్క, నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేయటం మర్చిపోయాను. మర్చిపోతే స్కూల్కి బయలుదేరినప్పుడు అప్పుడు ట్రంక్ పెట్టిలో ఉండే, ఇప్పుడు బ్యాగ్స్ బదులు అప్పుడు వైట్ కలర్ బాక్స్ లాగా పెట్టిలో ఉండేవి, ఆ పెట్టి పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు అది మా అక్కకి ఇచ్చేసి నాది నువ్వు పట్టుకో అని ఇచ్చి, నాకు అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడంటే నేను ఏం నమ్మేవాడిని, దేవుడు అంటే ఆకాశంలో ఉంటారు అని నమ్మేవాడిని. అందుకే నేను రోడ్డు మీద మా అక్కకి అది ఇచ్చేసి ఇలా 2 చేతులు ఆకాశం వైపు చూస్తూ నేను చూస్తూ పెట్టి, దేవుడా ఈరోజు ఇంట్లో ప్రార్థన చేయడం మర్చిపోయాను, నాకు ఇది చేయి అది చేయి అని అక్కడే ఆ రోడ్డు మీదే ఇలా ప్రార్థన చేసేసేవాడిని అనమాట. అప్పుడు మా అక్క నన్ను తెగ తిట్టేది, ఏంట్రా నువ్వు రోడ్డు మీద ఇలా చేస్తావు, అందరూ చూడు నవ్వుతున్నారు అని మా ఇంటికి వచ్చి కూడా మా తల్లిదండ్రులు కంప్లైంట్ చేసేది. ఇలా ఉండేదన్నమాట నా బాల్య దినాల్లో ఆ భక్తి చేసేవాడిని. అలాగే నాకు టీవీలో ఎప్పుడైనా భక్త ప్రహ్లాదుడని ఇలా భక్తి సినిమాలు, అది ఏ మతానికి సంబంధించిందైనా కూడా కదలకుండా కూర్చుని చూసేవానండి. చాలా ఇష్టమయ్యేది వారు కొన్ని సినిమాల్లో, మరి దేవుడి కొరకు వారు కళ్ళు పీకిచ్చేయటం, ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడల్లా దైవికమైనది ఏదైనా అది ఏ మతానికి సంబంధించిందైనా చాలా కాన్సన్ట్రేషన్గా చూసేవాడిని, ఇష్టంగా వినేవాడిని చిన్నప్పటి నుంచే. ఇలా ఉండేది, ఎప్పుడైనా కాషాయం దుస్తులు వేసుకున్నవారు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వారు కనిపించినప్పుడు వాళ్ళని దీక్షగా చూస్తూ ఉండేవాడిని. అది నన్ను అట్రాక్ట్ చేసేది, ఎందుకో నాకు తెలియదు కానీ అది నాకు చాలా సంతోషంగా అనిపించేదండి. చిన్నప్పటి నుంచి ఇష్టంగా ఉండేది అది, నాకు తెలియదు ఎందుకో కూడా. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, అలా క్రమంగా పెరుగుతున్నప్పుడు నాకు నేను ఏమి నమ్మేవాడిని అంటే, దేవుడు ఆకాశంలో ఉంటారు, అలాగే దేవుడు అన్నిటిలో ఉంటారని నమ్మేవాడిని. అన్నిటిలో అంటే మరి పేస్ట్లో కూడా దేవుడు ఉంటాడు, లేకపోతే పుస్తకంలో దేవుడు ఉంటాడు. అందుకని కింద డబ్బులు పడిపోతే కళ్ళకు అద్దుకునేవాడిని, పుస్తకం కింద పడిపోతే ఇలా కళ్ళకు అద్దుకునేవాడిని, ఇలా అన్ని ఆచారాల్లో లేకపోతే ఈ నమ్మకంతో నేను ఉన్నాను అనమాట అండి. అమ్మమ్మ గారి గృహానికి సమ్మర్ హాలిడేస్కి వెళ్తూ ఉండేవాళ్ళం అన్నాను కదా, అక్కడ చర్చికి అప్పుడప్పుడు వెళ్ళటం వల్ల మరి ఎప్పుడు నాటుకుందో తెలియదు కానీ యేసు ప్రభు దేవుడు అని ఒకటి నాటుకుందండి నాకు. కనుక అప్పుడు యేసు ప్రభు దేవుడు అన్న మనసులో ఉండేది. కానీ ఇవన్నీ కామన్గానే ఉండేవి, గుళ్ళకి వెళ్ళటము లేకపోతే పుణ్యక్షేత్రాలకి స్కూల్ వారు తీసుకెళ్తారు కదండి అందరినీ, అలాగ వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి చుట్టూరు కొన్ని పుణ్యక్షేత్రాల్లో ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం వస్తుందో, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ చేస్తూ ఉండేవాడిని. కానీ నేను పెరిగే క్రమం కొద్దీ కూడా నాకు కొన్ని కొన్ని తగ్గుతూ వచ్చాయనమాట. నేను వయసులో పెరిగే కొద్దీ కూడా నేను ఇంచుమించు 6th క్లాస్ 7th క్లాస్ వచ్చే టైంకెల్లా నాకు యేసుప్రభువే దేవుడు అని నా హృదయంలో అనిపించేదండి. నాకు ఏమీ తెలియదు కానీ యేసుప్రభువే దేవుడు అని నాకు బలంగా లోపల నుంచి అనిపించేది. ఇలాగ మరి సమ్మర్ హాలిడేస్లో వాక్యం వినటము దాని ప్రభావం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వటం రీత్యా నేను పాలకోలు గ్రామము నా 8th క్లాస్ స్టడీస్కి పాలకోలు వచ్చేసాం అండి. నా పాలకోలులోనే 8th నుంచి నేను ఇంజనీరింగ్ చదివాను. ఇంజనీరింగ్ వరకు కూడా ఇంకా అక్కడ ఉండే నేను నా చదువు అంతా అక్కడి నుంచే సాగింది. పాలకోలు వచ్చే సమయానికి 8th క్లాస్ సమయానికి కొంచెం భక్తిలో కూడా ఎక్కువ నాకు పెరిగిపోయిందనమాట. ఎక్కువ లెంపలు వేసుకోవటము, నన్ను స్కూల్లో అందరూ నవ్వేవారు నన్ను చూసినట్టు. ఎందుకంటే నేను సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను, అక్కడ భోజనానికి ముందు కానీ లేకపోతే మధ్యాహ్నం ఫస్ట్ స్టార్టింగ్ ప్రార్థన చేయించేవారు. ప్రార్థన అయిపోయాక కూడా నేను లెంపలు వేసుకునేవాడి, ఒక 5 నిమిషాల వరకు అందరిది అయిపోయిన లెంపలు వేసుకుని కూర్చునేవాడిని. అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరూ నవ్వేవారు, ఏంట్రా వీడి అని నవ్వేవారు. నాకైనా నేనేం పట్టించుకునేవాడిని కాదు. కనుక మా ఇంట్లో కూడా మా మమ్మీ ఒకసారి నన్ను ఒక డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. ఏంటంటే వీడు ఎక్కువగా లెంపలు వేసుకుంటున్నాడు, ఎక్కువసేపు దేవుడు దేవుడు అంటున్నాడు, కొంచెం చెప్పండి కౌన్సిలింగ్ ఇవ్వండి అని మా అమ్మగారు ఒకసారి హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు.
అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ మంచిదే భక్తిగా ఉండటం ఏం తప్పు కాదని మా మమ్మీకి ఆయన చెప్పారనుకోండి. కనుక ఇలా విపరీతంగా భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట అండి. ఇలాంటి సమయంలో మరి అప్పటికి యేసుప్రభువే దేవుడు అని బలంగా హృదయంలో నాటుకుందన్నాను కదా, అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేవాడిని. నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని అండి. అందుకనే నాకు లూథరన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే చాలామంది లూథరన్స్లో భక్తులు ఇలాంటి విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే నేను లూథరన్ చర్చికి వెళ్ళేవాడిని. ఆ లూథరన్లో మరి ఆ వాక్యం వినటం, మెల్లమెల్లగా రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత హృదయంలో యేసుప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించిన తర్వాత ఏమంటే, నేను కామన్గానే ఉండేదండి, అలాగనే నేను మంచిగా ఉన్నానని కూడా చెప్పట్లేదు, కానీ సినిమాలు చూసేవాడిని. అప్పుడప్పుడు సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం ఉండేది. ఒకనొక సందర్భంలో నేను ఎలాంటి చిన్న చిన్న తీర్మానాలు తీసుకున్నాను భక్తిలో దేవుడికి దగ్గర అయ్యే కొద్దీ. సినిమా హాల్కేమో ముందు వెళ్ళిపోతున్నాము, చర్చికేమో ఎప్పుడు లేట్గా వెళ్తున్నాము, ఏంటి ఇది కరెక్ట్ కాదని చెప్పి చర్చికి ముందే వెళ్ళాలి అనుకుని మా ఇంట్లో వాళ్ళు రాకముందే, అందరికన్నా ముందే చర్చి 10 గంటలకైతే 9:50కల్లా చర్చిలో ఉండేవాడిని. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చర్చికి త్వరగానే వెళ్తాను, కనుక చర్చికి వెళ్ళేవాడిని. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం అప్పటికి మానలేదు, కానీ చర్చికి మాత్రం ఒక తీర్మానం తీసుకుని చర్చికి వెళ్ళేవాడిని. అలా మళ్ళీ కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా కూడా సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకూడదు, సినిమాలు మానేయాలని ఒక తీర్మానం తీసుకున్నాను. అని టీవీలో చూసేవాడిని, మళ్ళీ ఇది ఉంది టీవీలో చూసేవాడిని అప్పటికి. కానీ సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడటం మానేయాలని ఒక తీర్మానం తీసుకుని మానేయటం జరిగింది. ఇలా చిన్న చిన్న తీర్మానాలు, చిన్న చిన్న భక్తి, అప్పుడు డబ్బులు కలకద్దుకోకూడదని ఇది మానేయటం, అలాగ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అనమాట భక్తిలో ఎదగడం జరిగింది. మరి నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చిన ఆ సందర్భంలోనే నేను బాప్తిజం తీసుకుంటానని మా ఇంట్లో కూడా చెప్పాను, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడే బాప్తిజం తీసుకోకూడదు, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక బాప్తిజం తీసుకోవాలని మా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అప్పుడు నేను ఏమో అయితే అప్పుడే బాప్తిజం తీసుకోకూడదేమో అనుకున్నాను అనమాట. అప్పటికి నేను యేసుప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాల కొరకు యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగాను. కానీ బాప్తిజం మాత్రం ఇంకా తీసుకోలేదు, వారు ఇంకా పెద్దోడయ్యాక తీసుకోవాలన్నారనమాట అండి. మరి ఈ క్రమంలో మరి మా బంధువులు ఒక ఆయన తాతయ్య గారు, వారు ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్ళేవారు, లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్. నన్ను నువ్వు యవనస్తులుగా ఉన్నావు కదా, అక్కడ కొంచెం ఎవరి మీటింగ్స్ జరుగుతాయి ఆ చర్చ్కి రానాయన అని ఇన్వైట్ చేస్తే నేను ఆ చర్చ్కి కూడా వెళ్తూ ఉండేవాడిని అండి. కొన్ని వారాలు ఒక 2 వీక్స్ లూథరన్ చర్చ్కి, ఒక 2 వారాలేమో ఎల్ఈఎఫ్ చర్చ్కి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఎక్కువగా పాప ఒప్పుకోలు, ఇలా పశ్చాత్తాపం, పరిశుద్ధంగా ఉండాలి, వీటి కొరకు చెప్పేవారు. కనుక నా యవ్వన జీవితాన్ని ఈ 2 చర్చెస్కి వెళ్ళటం వల్ల నాకు యవ్వన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకూడదు అని బలంగా నాటుకుంది నా హృదయంలో. అలా అని చెప్పి నేను ఫుల్గా పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. నాకు వచ్చే శోధనలు అప్పట్లో వచ్చేవి, ఆలోచనలు మంచిగా ఉండేవి కాదు. అప్పుడు ప్రార్థన చేసేవాడిని, ఏంటి ప్రభువా నేను ఇలా ఉండకూడదు, నేను మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి న్యూ ఇయర్కి మా అమ్మమ్మ వారి గృహంలో వెళ్ళాము. అక్కడ ఉన్నప్పుడు న్యూ ఇయర్కి ఒక చోట అందరూ యవనస్తులు అందరూ కలిసి డ్యాన్స్లు వేస్తున్నారు, మైక్ పెట్టుకుని హడావిడిగా అందరూ డ్యాన్స్లు వేస్తుంటే నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్తే ఒక అతను సిగరెట్ తాగుతున్నాడు. సిగరెట్ తాగుతుంటే నా పక్కన నాతోటి సహోదరుడు ఏం చేశాడంటే, అతను కూడా సిగరెట్ తీసుకుని ఇలా ఇలాగా తాగాడు. తాగితే నేనేం చేశానంటే, నాకు కూడా ఇవ్వని నేను కూడా తీసుకుని ఇలా ఇలాగా 2 సార్లు తాగి వదిలేను అనమాట ఎలా ఉంటుందని. ఆ వదిలిన వెంటనే నాకు లోపల నుంచి ఏదో ఒక విపరీతమైనటువంటి మనస్సాక్షి నొచ్చుకోవడం అంటారు కదా, అలా వచ్చి నేను ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ లాంటిది వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మగారు నవ్వు నాకు కనిపించింది. అప్పుడు నాకు ఇది కరెక్ట్ కాదన్న లోపల నుంచి మనస్సాక్షి చెప్పడం అంటారు కదండి మన భాషలో, అప్పుడు అన్నీ తెలియదు నాకు. ఆ వెంటనే అతనికి ఇచ్చేసి అది నేను వెంటనే అక్కడి నుంచి నేను వచ్చేసాను. అదే నా జీవితంలో నేను సిగరెట్ తాగడం మొదటిసారి, అదే ఆఖరిసారి అండి. మరి దేవుడి కృపను బట్టి మరి యవన ప్రాయంలోంచి కొంచెం చర్చికి వెళ్ళటం, ఆ వాక్యాలు వినటం, పరిశుద్ధంగా ఉండాలి అని వినటం వల్ల నేను పాపంలో పడకుండా దేవుడు నన్ను కాపాడాడు. అందుకు బట్టి దేవుడికే నేను స్తుతులు చెల్లిస్తున్నాను. కనుక దేవుడి కృపను బట్టి నేనేమి ఆల్కహాల్ కానీ లేకపోతే బీర్ కానీ ఇంకా ఏది కూడా ఎప్పుడు కూడా దేవుడి కృపను బట్టి ముట్టుకోలేదు. దానికి దేవుడినే నేను స్తుతిస్తున్నాను. ఇలా యవన ప్రాయంలో నా జీవితం తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటా నేను కొనసాగేవాడిని. ఇలా కొనసాగుతున్నప్పుడు నేను 10th క్లాస్లోనే నేను ప్రార్థన చేసేవాడిని. ఏంటంటే, నాకు దేవుడిని చూడాలని ఉంది, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలని ప్రార్థన చేసేవాడిని. అప్పటికి కొన్ని వాక్యాలు వినటం, దేవుడిని ఎవరు చూడలేరు, దేవుని చూస్తే చనిపోతారు, ఇలాంటి వాక్యాలు వినటం వల్ల దేవుడా నువ్వు నాకు కనిపిస్తే నేను చనిపోయినా పర్లేదు, నువ్వు నాకు కనిపించి చాలు అని నేను తెలిసి తెలియని భక్తి, తెలిసి తెలియని ప్రార్థన చేసేవాడినండి. ఇలాంటి క్రమంలో ఏమైందంటే, అప్పుడు మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా స్నేహితుడు ఏమన్నాడంటే, యెహోవా దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభుకి మనం ప్రార్థన చేయకూడదు, యెహోవా దేవుడు తండ్రే దేవుడు అన్నారు. నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి నేను చేసే భక్తంతా కరెక్ట్ కాదా,
ఈయన ఏంటి ఇలా అంటున్నాడు అని ఒక డౌట్ వచ్చిందండి. ఇదేంటి అంటే త్రిత్వము అనేది ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. ఎవరు మరి దేవుడు అని ఒక సందేహం. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అని. అప్పటికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు గురించి తెలియదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కనుక ఒక అవగాహన ఉందనమాట. కనుక ఏంటిది ఏంటిది త్రిత్వం కొరకు నాకు చాలా సందేహం వచ్చింది. ఎవరు దేవుడు మరి, ముగ్గురు ఉండటం ఏంటి, ఒక్కడే దేవుడు అంటారు కదా, ఈ డౌట్లన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ ఉన్న సమయంలో మా బంధువుల్ని, కొంతమంది తెలిసిన వాళ్ళని, లేకపోతే అందరిని అడిగేవని, త్రిత్వం అంటే ఎవరు, ఎవరు దేవుడు, అది ఇది అడుగుతూ ఉంటే వాళ్ళు నన్ను నీకు అర్థం కాదనేవారు, చెప్పేవారు కాదు అర్థం కాదనేవారు, పిచ్చ ప్రశ్నలు వేయొద్దనేవారు, ఇలా రకరకాలుగా చెప్పేవారు, కానీ ఎవరో జవాబు ఇచ్చేవారు కాదు. నాకు డౌట్ అలాగే ఉంది, ఏంటి ఏంటి ఏంటి అనుకున్నాను. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, మరి మా బంధువులు, వారు ఇండిపెండెంట్ సహవాసం, వారు సెవెంత్ డే నుంచి రక్షించబడి తర్వాత ఇండిపెండెంట్ సహవాసంలో ఉన్న మా బంధువులు, వారు ఏంటంటే ఒకరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటే ఆల్ నైట్ ప్రేయర్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక 12 మంది వరకు ఉండి వారు పరిశుద్ధాత్మ వరాల కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి. అది 2007 అప్పుడు వారందరూ ప్రార్థన చేసుకుంటుంటే ఏంటిది వరాలు అంటున్నారు ఏంటో నాకు తెలియదు. అప్పుడు నేను కూడా ఒక ప్రార్థన చేశాను, ఏంటంటే దేవుడా యేసయ్య వరాలు అంటున్నారు, ఆ వరాలు ఏంటో నాకు తెలియదు కానీ నాకు కూడా ఇవ్వవా అని ప్రార్థన చేశాను. అక్కడ చెప్పాను కదా చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఆల్ నైట్ ప్రేజులు నా ఒక్కడికే ఆ రోజు పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి. అన్య భాషల వరము నాకు ఆ రోజు వచ్చింది. మరి నేను చెప్పాను అప్పటికీ నేను బాప్తిజం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. మరి కొర్నేలీ మీదకి ఎలాగైతే పరిశుద్ధాత్మ వరము వచ్చిన తర్వాత అతను బాప్తిజం పొందాడో అదే రీతిగా నాకు కూడా జరిగిందండి. కానీ అప్పుడు నేను అన్ని భాషల్లో మాట్లాడాను, అప్పుడు నాకు అది ఏంటో కూడా తెలియదు. అప్పటికే నేను బైబిల్లో చిన్న చిన్నగా చదువుతున్నాను, అప్పుడే స్టార్టింగ్ చేశాను సామెతలు చదవటం, సువార్తలు చదవటం, అలాగే చిన్న చిన్నగా ఉన్నానమాట. అసలు వరాలు ఉన్నాయి, అసలు పరిశుద్ధాత్ముడు అని వరాలు ఇవేమీ నాకు తెలియదు అనమాట. ఆ టైంలో నాకు భయం వేసింది, ఇదేదో కొరతగా ఉంది, నేను ఏంటిది నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలా భయం వేసిందండి. చాలా భయం వేసిన తర్వాత మరి నేను వారు నీకు దేవుడు మంచి వరం ఇచ్చారని చెప్పారు, సంతోషించాను. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. మరి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదేంటో అర్థం కావట్లేదని కొంతమంది సహోదరుల్ని, నాకు తెలిసిన వారిని, నాకన్నా పెద్దవారిని అడుగుతూ ఉండేవని. వారు కొంతమంది ఏమన్నారంటే ఇదేం కాదు నాన్న, నువ్వు చాలాసేపు స్తుతులు చెల్లించడం వల్ల నీ నాలిక తడబడి నీకేదో నత్తినెత్తిగా వచ్చి ఉంటుంది, అలాంటివి ఏమీ లేవు నాయన అన్నారు. ఓహో అవునా అని నాకు ఇంకా ఏంటి మరి ఆ రోజు నేను అనుభవించింది ఏంటి అని ఉందన్నమాట అండి. అలాగే ఏమైందంటే నేను చర్చికి వెళ్ళేవని అన్నాను కదా, లూథరన్ చర్చికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభువా ఈ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఈ డౌట్ క్లారిఫై చేయవని వెళ్తే ఆ రోజు పాస్టర్ గారు అలాది ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏమన్నారంటే ఆ రోజు అన్ని భాషల గురించి ఆయన ఏమన్నారంటే ఒక సంఘంలో అందరూ అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ఒక కొత్త వ్యక్తి వెళ్ళి అతనికి ఇష్టం వచ్చినట్టు కోడి అరిసినట్టు రకరకాలుగా అరుపులు అరిశాడు. అప్పుడు పాస్టర్ గారు ఇతను కొత్త భాష వచ్చిందన్నారు అని ఆయన కూడా ఏమీ లేవు అన్నట్టు వాకింగ్ చెప్పారు. కానీ నాకు లోపల నుంచి ఇది కరెక్ట్ కాదు కదా, ఇది ఏదో ఉంది, ఇది కాదు కాదు అని ఉన్నప్పటికీ కూడా నా సందేహము తీరలేదండి. అప్పుడు సందేహం తీరలేదు, నేను అప్పుడు ఈ అన్ని భాషల కొరకు వదిలేశాను, ఇంకా ఆలోచించడం వదిలేశాను. ఇంకా వరం కూడా నేనేమి అన్ని భాషలు అప్పటి నుంచి మాట్లాడటం లేదనమాట. వదిలేసిన తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకున్నానో నాకు ఒక లోపల నుంచి ఒక కన్విక్షన్ అంటారు కదా వచ్చింది, ఏంటంటే యేసు ప్రభు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒక్కలే, వారు వేరు కాదు అని ఒక కన్విక్షన్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఈ లోపల ఉన్నటువంటి డౌట్ పోయింది. కానీ అయినప్పటికీ కూడా బిబ్లికల్గా నేను డౌట్ క్లారిఫై చేసుకోవాలి, బైబిల్ ఏముంది, ఎలాగా మనం ఇది నమ్మాలి వాక్యానుసారంగా అని అడుగుతూ ఉండేవాడిని ఆయన, కానీ నాకు జవాబు రాలేదు. ఇలా ఉంటున్న సమయంలో మరి నాకు అమ్మమ్మ గారు అవుతారు మా బంధువులు శిరోమణి గారు, ఆవిడని వెళ్ళి అడిగాను ఇలా డౌట్స్ కొన్ని. అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే నేను చెప్పనన్నారు, ఆవిడ నువ్వే బైబిల్ చదివి తెలుసుకో అన్నారు. అప్పుడు నాకు అది అసలు నచ్చలేదండి. నేను మనసులో అనుకున్నాను ఈవిడికి తెలుసు కదా అన్నీ, ఈవిడ ఎప్పుడు బైబిల్ బోలుసార్లు చదివారు కదా, ఇది నాకు చెప్పేవచ్చు కదా, ఇంత పెద్ద బైబిల్ ఉంది, అవి నేను ఎప్పుడు పూర్తిగా చదవాలి, ఈ డౌట్ నాకు ఎప్పుడు క్లారిఫై అవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు నాకు ఆవిడ చెప్పిన జవాబు నచ్చలేదు. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నానండి, అందును బట్టి దేవుని కూడా స్తుతిస్తున్నాను. అప్పుడు చాలా నేను బాధపడ్డాను, ఏంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బైబిల్ చదవటం ప్రారంభించి నా డౌట్స్ కొరకు క్లారిఫై చేసుకోవాలని ప్రార్థన పూర్వకంగా సువార్తలు కానీ చిన్న చిన్నగా బైబిల్ చదవటం ప్రారంభించాను అనమాట. అది మా ఇంటి పక్కన పాలరాజ్ అంకుల్ అని ఒక అంకుల్ ఉండేవారు, ఆయన కాలేజీ లెక్చరర్గా చేస్తూ అలాగే పాస్టర్ గారిగా కూడా ఉన్నారనమాట. ఆయన అడిగి కొన్ని కొన్ని డౌట్లు నేను క్లారిఫై చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చిన్న చిన్నగా భక్తిలో ఎదుగుతున్న విధానాల్లో కొంచెం ఏకాంతంగా ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా తల్లిదండ్రులు ఎక్కడికో వెళ్తే నేను ఒక్కనే ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను ఇప్పటికీ తెలియదు. మోకరి నుంచి ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిసేపు కనిపెట్టడం అంటారు కదా, అప్పుడు ఏం తెలియదు, ప్రార్థన అయిపోయాక అలా మోకరించి నేను కళ్ళు మూసుకుని ఉన్నాను.
అప్పుడు నేను ఎప్పుడో 10th క్లాస్లో ప్రార్థన చేస్తానన్నాను, మీకు గుర్తుంది కదా, దేవుడు నాకు కనిపించాలి, దేవుడు నాకు కనిపించాలి అని. ఎప్పుడైతే నేను అలా మోకరించి కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగ నేను కనిపెడుతున్నాను, నేను దేవుని దర్శనం పొందానంటే యేసు ప్రభు నా రూమ్లోకి అలా వచ్చారు. అది నేను 100 కోట్లు నమ్ముతున్నాను. ఎందుకంటే అప్పుడు నేను నిద్రపోలేదు, నేను ప్రార్థనలో ఉన్నాను. అది నిజంగా జరిగింది. ఏంటంటే అప్పుడు ఎప్పుడైతే ఆయన నా రూమ్లోకి వచ్చారో మొత్తం వెలుగండి. ఎంత వెలుగంటే నా కనుచూపు మేర ఎంత కనిపిస్తుందో, ఇప్పుడు లైటింగ్ నా మీద పడుతుంది కదా, ఈ వెలుగు కాదు, చాలా వైట్గా ఉంది, 1 కోటి రెట్లు ఎక్కువ అనమాట. అది అసలు చాలా అద్భుతం. ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. మొత్తం నా కనుచూపు మేరంతా లైటే, ఎవరి మొహం ఆఖరికి ఒక వెంట్రుక కూడా ఒక చెయ్యి కూడా ఏమి కనిపించట్లేదు. కానీ నా ఎదురుగుండా ఒక వ్యక్తి ఆకారంలో ఉన్నారు అని మాత్రం నాకు తెలుస్తుంది. ఏమి కనిపించట్లే, మొత్తం వెలుగే, మొహం కాదు కదా, కళ్ళు కాదు కదా, జుట్టు కాదు కదా, ఏమి కనిపించట్లేదు. కానీ ఒక మనిషి ఆకారంలో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అని ఆ ప్రజెన్స్ మాత్రం తెలుస్తుంది, కానీ మొత్తం వెలుగే. ఎప్పుడైతే ఆయన మెల్లమెల్లగా నడుచుకుంటూ నా ఎదరికి వస్తున్నారో, ఒక్కొక్కడి వేస్తున్నారో, నా నేనేమైందంటే అప్పుడు శక్తి ఆ వెలుగుకి తట్టుకోలేక నేను కింద పడిపోయానండి. ఆ మోకరించున్నప్పుడు కింద పడిపోయి నా తల ఎవరో బలవంత పెట్టి నొక్కితే ఎలా ఉంటుంది, ఇలా నొక్కుపోయాను కిందకి. ఇలా నొక్కుపోయిన తర్వాత ఏమైందంటే నా కన్ను గుడ్డు ఇలా ఊగుతుంది, ఇలా కొట్టించుకుంటుంది, రెండు కళ్ళు ఇలా కొట్టించుకుంటుంది, చిన్న మెదడు అంటారు కదా, నా బ్రెయిన్ కూడా లోపల ఎలా ఊగిపోతుంది, వైబ్రేట్ అయిపోతుంది, ఇలా కొట్టించుకుంటుంది, కళ్ళు కొట్టించుకుంటున్నాయి, బ్రెయిన్ కొట్టించుకుంటుంది. నేను తట్టుకోలేకపోతాను ఆ శక్తిని. నాకు అర్థమైంది ఏంటంటే కాసేపటికి నా రెండు కళ్ళు గుడ్లు నా బ్రెయిన్ పేలిపోద్ది అనిపించింది. అంటే ఆయన నా దగ్గరికి వస్తుంటే నేను ఏమన్నానంటే, ప్రభువా ప్రభువా దయచేసి నా దగ్గరికి రావద్దు, నేను చచ్చిపోతాను, ప్లీజ్ రావద్దు అన్నానండి. అక్కడతో ఆగిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. చాలాసేపటి తర్వాత నేను తేరుకుని లెగిశాను. లెగిసిన తర్వాత నేను క్షమాపణ అడిగాను. ఏంటంటే నాకు అప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, నేను 10th క్లాస్లో ఒక ప్రార్థన చేశాను, దేవుడు నాకు కనిపించాలి, కనిపిస్తే నేను చచ్చిపోయినా పర్వాలేదు అన్న నేను, దేవుడా ప్రవ్వా ప్రవ్వా నా దగ్గరికి రావద్దు అన్నానండి. కానీ ఆ దర్శనాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను 100 కోట్లు నమ్ముతాను, యేసుప్రభువు రియల్, యేసుప్రభువు నిజంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. కనుక అప్పటికే నేను యేసుప్రభువే నా పాపాల కొరకు సిలువలో రక్తం కార్చారు అని తెలుసుకున్నాను. కనుక నేను యేసుప్రభు నిజము అని నమ్మేవాడిని. కానీ అది చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నానండి. కనుక ఆ దర్శనం నా జీవితాన్ని చాలా మార్చిందండి. దేవుడి యొక్క శక్తి ఎంత శక్తో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే, మరి నేను అప్పుడప్పుడు టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు చూసినప్పుడల్లా ఎందుకో ఏదో ఒక రోజు దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు అనిపించేది మనసులో లోపల నుంచి. కానీ అది నాకు అప్పటికీ ఏం తెలియదు. ఈ తెలియని క్రమంలో ఏమైందంటే నాకు కొన్ని కళలు కూడా వస్తూ ఉండేవండి. ఆ కళల్లో ఎలా అంటే ఒకనొక రోజు 2 రాకడ కొరకు కళ్ళు వస్తూ ఉండేవి. బోర శబ్దం ఊదునట్టు, ఆకాశం అంతా ఇలాగ అన్ని కొంతమంది ఆత్మలు ఇలా లెగిసి వెళ్ళిపోతున్నట్టు, ఇలా 2 రాకడ గురించి కళలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఒక కళలో ఏమైందంటే నేను నుంచుని ఉన్నాను, బయటకు వచ్చిన వెంటనే ఎవరో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు నా పేరు మురళీధర్ అండి. ఆ పేరు పెట్టి మురళీధర్ అని పిలుస్తున్నారు. నేను ఇలా వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, మా అంకుల్ అని చెప్పాను కదా, ఆయన ఇంకొక తాతయ్య గారు కనిపిస్తే వారు పిలుస్తున్నారేమో అని వారి దగ్గరికి వెళ్ళేసరికి, వారు కాదు, ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని చూసేసరికి ఆకాశం మబ్బు నుంచి వస్తుంది శబ్దం. అలా పైకి చూసేసరికి ఒక తెల్లని వెలుగు నా మీద పడిందండి. నేను అలా కింద పడిపోయాను కళ్ళు. ఇది కళ నిజం కాదు, కళ్ళలో జరిగింది ఇది. ఇలాంటి దర్శనాలు వస్తూ ఉండేవి. 2 రాకడ వస్తూ ఉండేది. 2 రాకడలో ఆకాశం వైపు చూస్తూ ఉండేవన్నీ దేవుడికి నేను కళ్ళలో చెప్పేవాడిని. ప్రభువా నీ పనే చేస్తాను, నీ సేవే చేస్తాను, నీ సేవే చేస్తాను అనేవాడిని, కళ్ళలో అనేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఒక కళ వచ్చింది ఏంటంటే, ఒక చోట జరుగుతుంటే అందరు కింద పడిపోతున్నారంట. ఒక పాస్టర్ గారు ఆయిల్ తీసి ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, ఏంటి ఇలాగా పడిపోతున్నారంటే, లేదు అది అభిషేకిస్తున్నారు వాళ్ళని అంటే, అలాగే అయితే నేను కూడా వెళ్తానని కళ్ళలో వెళ్తే ఆ పాస్టర్ గారు నాకు కూడా ఆయిల్ తీసి నన్ను ఎత్తి మీద వేశారు, నేను కింద పడిపోయాను. ఇది కళ అనమాట. ఇలాంటి కళ్ళు వచ్చేవి. అప్పటి వరకు నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి కళలు ఎందుకు వస్తున్నాయి, ఇలాగ దేవుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇవేమీ నాకు అర్థమయ్యే కాదండి. అలా నాకు తెలిసి తెలియని భక్తి, చిన్న చిన్న భక్తి, ఎక్కడైనా మీటింగ్లు జరిగితే అక్కడికి వెళ్ళటం, వాక్యం వినటము, వాక్యంలో ఎదగటము, ఇలాంటి క్రమంలో నడుస్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే, నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ అయిపోయింది. ఆ హాలిడేస్ ఇస్తారు కదా, ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి, దీనికి హాలిడేస్కి బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ ఈ సమయంలో ఏమైందంటే నాకు భయంకరంగా సిక్నెస్ వచ్చిందండి. నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక 10 రోజుల వరకు ఒక హాస్పిటల్కి వెళ్తే అది టైఫాయిడ్ అని తెలియలేదు. ఆ మందులు వాడటం, అవి రాంగ్ మెడిసిన్ అయింది. రాంగ్ మెడిసిన్ అయిపోయిన తర్వాత
ఫిట్స్ కింద వచ్చేసాయి నాకు. ఫిట్స్ కింద వచ్చేస్తే చనిపోయేలా అయిపోయిన రోజు. కానీ దేవుడి దయవల్ల అప్పుడు బాగానే మరలా రికవర్ అయ్యాను. తర్వాత రోజు ఏమైందంటే అది వెంటనే తర్వాత రోజు నాకు ఊపిరి రాలేదు, అస్సలు బ్రీత్ అయ్యి అందట్లే. అప్పటికే ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి వామిటింగ్స్ అయిపోయి చాలా నీరసం అయిపోయి బాడీలో ఉన్న శక్తి అంతా అయిపోయింది. ఊపిరి అస్సలు ఆడట్లేదు, ఊపిరి అస్సలు ఆడట్లేదు. మరి చిన్నప్పటి నుంచి నాకు కొంచెము ఈ కోల్డ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది. దానివల్ల అప్పుడు ఇంకా ఆ సమస్య పెద్దగా అయిపోవటము, ఊపిరి ఆడలేదు, చాలా భయం వేసిన తర్వాత రోజు ఆదివారం అప్పుడు మా తల్లిదండ్రులు ఎవరో ఆటోని పిలిచి ఆటోలో నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకో నేను చచ్చిపోతాను అనిపించింది ఆ రోజు మాత్రం, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఎందుకు అనుకున్నాను తెలియదు, కానీ నేను అలా ఆటోలో వెళ్తుంటే నాకు నా జీవితం గుర్తొచ్చిందని. అంటే అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నేను దేవుడి కొరకు ఏమీ చేయలేదు. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలేదు, కానీ యేసుప్రభుని సొంతరక్షుడిగా అంగీకరించారు, నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడితో సహవాసం చేస్తూ కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నాను రోజులు అవి. అప్పుడు నేను చనిపోతే నేను పరలోకం వెళ్తానని నమ్మానండి, అప్పుడు నమ్మాను. కానీ నేను ఏమనుకున్నాను అంటే దేవుడి కొరకు నేను ఏమీ చేయలేదే, నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటి ఉపయోగము అని నాకు మనసులో అనిపించింది. ఆ వెళ్తున్న ఆటోలో వెళ్తున్నప్పుడే నేను మనసులో అనుకున్నాను ఏంటంటే, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక నుంచి నీ పనే చేస్తానన్నాను. ఎందుకంటే అది చాలా అండి, ఒక 15 రోజుల వరకు వామిటింగ్స్ అయిపోయి చాలా సిక్ అయిపోయాను, చాలా నీరసించిపోయి లెగిస్టానికి కూడా ఓపిక లేని సందర్భం అది. ఇంకా ఆ ముందు రోజే ఫిట్స్ వచ్చాయి, తర్వాత రోజు ఊపిరి ఆడలేదు, అస్సలు ఊపిరి ఏం అందలేదు. ఈ సమయంలో అందరూ భయపడి టెన్షన్గా హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పుడు నేను, ప్రభువా నేను నీ కొరకు ఏమీ చేయలేదు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికిస్తే ఇక్కడి నుంచి నీ పనే చేస్తాను అని నా మనసులో అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను కూడా తెలియదండి. ఇలా అయిన తర్వాత నన్ను ఐసీయూలో పెట్టారు. 5 రోజులు ఐసీయూలో ఉన్నానండి. 5 డేస్ ఐసీయూ తర్వాత మరలా జనరల్ వార్డ్ అదే రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్లో మరలా ఇంకొక 10 డేస్ ఉన్నట్టున్నాను. ఒక 15 డేస్ అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను, అంతగా సిక్నెస్ రావటం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్, ఎంసెట్ కౌన్సిలింగ్, ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. ఈ తీర్మానాన్ని నేను మర్చిపోయాను. ఎందుకు మర్చిపోయానంటే దేవుడికి మనం సమర్పించుకోవడం కాదు, దేవుడే మనల్ని సేవకు పిలవాలి కదా అనే ఒక డౌట్ ఉండేది. దాన్ని బట్టి నేను ఇంక ఇది మర్చిపోయాను. ఎవరికి చెప్పలేదండి, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు, మా ఇంట్లో కూడా చెప్పలేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోయాను. అది నేను చేసిన అత్యంత పెద్ద తప్పని ఇప్పటికీ కూడా నేను బాధపడుతూ ఉంటాను. నేను ఇంజనీరింగ్కి జాయిన్ అయిపోయాను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని విడిచిపెట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో మా కుటుంబంలో అప్పటి వరకు కొన్ని కొన్ని అప్పులు ఉండేవండి, కానీ అంత కాదనమాట. కానీ ఎప్పుడైతే ఇలా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యానో అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే వడ్డీకి డబ్బులు తేవడం, వాళ్ళకి కట్టడానికి వీళ్ళకి వడ్డీ ఇవ్వడం, అలా విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో శాంతి ఉండేది కాదు, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనమాట, చాలా ప్రాబ్లమ్స్. దానివల్ల నేను స్టడీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. అసలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో భయంకరమైన దెబ్బ అనమాట. ఇంటికి వస్తే నాకు మెంటల్ అనమాట, మెంటల్ వచ్చేసేది, అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. మా తల్లిదండ్రులు వెళ్ళిపోయేవారు ఇంట్లోంచి, అప్పుల వాళ్ళు అందరూ వచ్చేప్పుడు నేనే ఉండేవాడిని. అప్పుడు మా అక్క హాస్టల్లో చదువుకుంటూ ఉండేది, వారు వచ్చి నన్ను అడిగేవారు. నేను నాకు బాగుతో ఒకసారి ఎగ్జామ్ ఉందంటే బుక్ తీసి చదువుతున్నాను చాలా ఇంట్రెస్ట్గా, ఎలా అయినా మార్క్స్ కొట్టాలని బుక్స్ తీసి చదువుతుంటే ఒక అతను వచ్చి ఇలా అప్పు కోసం వచ్చి ఒక అరగంట కూర్చుని ఉన్నాడు. అతను ఇలా చెప్పేసరికి నాకు మెంటల్ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఆ బుక్ తీసి పడేసి అలా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉండేవని ఏంటి ఏమవుతుందని. దానివల్ల ఏంటంటే నా స్టడీస్ కూడా అప్పుడు దెబ్బతిన్నాయి అనమాట అండి. ఇలా ఈ టైంలో చాలా విపరీతమైనటువంటి ఈ స్ట్రగుల్స్లో డిప్రెషన్లోకి కూడా నేను వెళ్ళాను. భయంకరమైన డిప్రెషన్స్, అసలు ఇంటికి జీవితం చచ్చిపోతే బాగుంది అనిపించేది, లేకపోతే నక్సలిజంలోకి వెళ్ళిపోతే బాగున్నాను, ఇలా అందరూ ఎవడు మంచిగా లేడు, ఇలాంటి విపరీతమైనటువంటి మనస్తత్వము ఇలా వచ్చిందనమాట. ఇలాంటి సందర్భంలో ఏమైందంటే మరలా అలాగే ప్రార్థనలకు వెళ్ళటం, దేవుణ్ణి అడగటము, సహాయం చేయ ప్రభువా అని అడగటము. ఇంకోటి ఏంటంటే అప్పటికి మా తల్లిదండ్రులు అంతగా భక్తిగా ఉండేవారు కాదు, మరి వారు కూడా దేవుడికి దగ్గర అవ్వటం కొరకేమో మరి ఈ శోధనలో నాకు తెలియదు కానండి ఇలా జరిగాయి అనమాట. ఇలా జరిగిన సందర్భంలో డిప్రెషను ఇలాంటి స్టేట్లో నేను ఉన్నాను. ఇలా ఉంటున్నప్పుడే మరి నేను బాప్తిజం కూడా తీసుకున్నాను, ప్రార్థన చేసుకుని బాప్తిజం తీసుకున్నాను. 2009 అక్టోబర్ 18 నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఇలా ఉన్న సమయంలో ఏమైందంటే నాకు మరలా ముందు సిక్నెస్ వచ్చిందన్నాను కదా, మరలా కొంచెం నీరసం అయిపోయింది, సిక్నెస్ మరలా వచ్చిందండి. వచ్చినప్పుడు ఏమైందంటే మా బంధువులు డేవిడ్ రాజ్ గారు, మరి మీకు Mark 3:7 ఆయన మెసేజ్లు వస్తున్నాయి కదండి, ఆయన అప్పుడు కొంచెం క్రొత్తగా సేవ ప్రారంభించారు. వారు ఇండిపెండెంట్గా సేవ ప్రారంభించినటువంటి దినాలు అవి. ఆ తొలి దినాల్లో వారింటికి మా మమ్మీ ఏం తీసుకెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వారు పాస్టర్ గారని వారింటికి తీసుకెళ్ళి నన్ను విడిచిపెట్టేసి మీరు ప్రార్థన చేయండి మా అబ్బాయికి ఏదో అయిపోతుందని వారు చాలా భయపడిపోయి
వారింటికి తీసుకొచ్చి నన్ను దిగబెడితే వారు ప్రార్థన చేశారు నా కొరకు. మరి వారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. తర్వాత వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవజనులకి డేవిడ్ గారికి ఏమనిపించిందంటే, దేవుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిని అభిషేకించండి సేవ కొరకు అని దేవుడి రాజు గారికి దేవుడు చెప్పారు. అలాగే పాస్టర్ అమ్మగారు మరి వారి వైఫ్కి కూడా దేవుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయిని సేవకు అభిషేకించండి అని దేవుడు చెప్పారు. ఏదో చేతబడి శక్తుల ద్వారా ఇలాగ ప్రభావితం అయ్యింది, ఇలాగ నీరసం వచ్చింది అని చెప్పడము, దాన్ని బట్టి వారు ఎంతో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అప్పుడు ఏమైందంటే అండి, వారికి దేవుడు చెప్పారు. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి వారు సతీమణికి చెప్పినప్పుడు, నాకు కూడా దేవుడు చెప్పాడండి అని అనటము, అయితే ఖచ్చితంగా ఇతను అభిషేకించాలి అని వారు అనుకున్నారు. అప్పుడు మా తల్లిదండ్రులకి అంత అప్పటికి ఏమీ అంత తెలీదు, ఏదో అభిషేకం అంటే వారు కూడా సేవకు రావాలి అది కూడా తెలీదు. దేవుడు ఇలా అభిషేకించమంటున్నారు, మీ అబ్బాయిని అభిషేకిస్తామని మా తల్లికి చెప్పడము, ఆవిడ కూడా సరే అనటము, నాకు కూడా చెప్పారండి. కానీ నేను వారికి చెప్పలేదు. ఏం చెప్పలేదంటే, నేను సేవకు సమర్పించుకున్నానని అప్పుడు కూడా వారికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలేదు, నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఓకే నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కదా, అందుకనే దేవుడు నన్ను అభిషేకించమంటున్నారేమో అనుకున్నాను. అది నేను 2009 బాప్తిజం తీసుకున్నాను కదా, 2010 మార్చి నెలలో మరి నన్ను అభిషేకించారు సేవకి. అక్కడ ఒక పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కాళీపట్నం అనే గ్రామంలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఒక 20-25 సేవకులు కలిసి మరి నూనె పోసి నన్ను సేవ కొరకు అభిషేకించారండి. అభిషేకించినప్పుడు అప్పుడు వెంటనే అభిషేకం అయిపోయినని అక్కడ ఆ సంఘంలో ఒక ఆవిడ అడిగారు, ఏంటంటే ఈ అబ్బాయి ఇక్కడి నుంచి సేవ చేస్తాడా అని అడిగారు. మరి అప్పుడు మరి పాస్టర్ గారు డేవిడ్ గారు అప్పుడు ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి చదువుకుంటున్నాడమ్మా, చదువుకుంటాడు ఇంకా అప్పుడే సేవ చేయడం అన్నారు. అప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చేసాను, మళ్ళీ కాలేజీకి వెళ్ళటం ఇదంతా మామూలే. కానీ నా జీవితం మారిందండి. ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం పొందానో, అభిషేకం వల్ల నాకు ఉన్నటువంటి బలహీనత పోయింది, నాకు మళ్ళీ ఆరోగ్యం రీస్టోర్ అయింది, ఏ బలహీనత రాలేదు, చాలా ఆరోగ్యంగా ఉండేవన్నీ. అంతేకాకుండా బైబిల్ చదువుతుంటే ఇంకా బాగా అర్థమయ్యేది. ఒకనొక సందర్భాలు ఇదివరకు 10 చదివిన అర్థం అవ్వండి, ఒకసారి చదివితే అర్థమయ్యేది. నేను చాలా పిరికివాణ్ణండి. ఇప్పుడు మీ ముందు మైక్లో లేకపోతే మీటింగ్స్లో మాట్లాడుతున్నానేమో కానీ నేను చాలా పిరికివాణ్ణి. స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. ఒక 10 ఉంటే కాళ్ళు వణికిపోయి కళ్ళు మూసుకునేవాడిని, చూసి మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో అందరి ముందు మాట్లాడే ధైర్యం నాకు వచ్చింది. చాలా బాగుంది. కానీ ఇదంతా నాకు తెలియదు, అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు ఏం తెలియదు. ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నేను రూమ్లో కూడా ఉండటం జరిగింది. 3rd వచ్చేసరికి రూమ్లో ఉండేవాడిని. అప్పుడు కూడా ఉదయాన్నే లేచి 4 బైబిల్ చదివేవాడిని. బైబిల్ చదువుతున్న మా ఫ్రెండ్స్ అందరూ చూసి నువ్వు పాస్టర్ అవుతావు అనేవారు. వాళ్ళు హిందువులేగా నేను పాస్టర్ అవుతావు అనేవారు. నేను పాస్టర్ అవ్వరా బాబు, అది పాస్టర్ అవ్వాలంటే అది వేరే విషయం, చాలా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఆ దేవుడు పిలవాలి అని వారికి చెప్తూ ఉండేవాడిని అనమాట. ఇలా ఉన్న సందర్భంలో మరి బోయినర్గస్ టీమ్ యవనస్తుల కూడిక, మరి మా సహోదరులు వారి సేవలో ఉన్నవారు, వారి బోయినర్గస్ టీమ్ ఉంది కదని మీకు తెలుసు, అందులో యూత్ మీటింగ్స్ పెడతా ఉండేవారు, నేను కూడా వెళ్తూ ఉండేవని. మరి సిస్టర్ దీపిక గారు, మరి నాకు బంధువులు అక్క అవుతారు, ఆవిడ ఫోన్ చేసి పిలిచేవారు, యూత్ మీటింగ్ రా, యూత్ మీటింగ్ రా అని. అప్పుడు నేను యూత్ మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవని, రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఆ యూత్ మీటింగ్లో అప్పుడు దీపిక గారు, తర్వాత కిషోర్ అబ్రహాం గారు, మీకు తెలుసు కదండి కిషోర్ అబ్రహాం గారు, ఆయన ద్వారా మరి Mark 317 అని యూట్యూబ్ ఛానల్ ఆయన మెసేజ్లు కూడా ఉన్నాయి. మరి ఆయన అప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. ఆ మెసేజ్ల ద్వారా నేను చాలా బలపడ్డాను, ఇంకా దేవుడి కొరకు పరిశుద్ధంగా జీవించాలి, లోకంలోకి వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా బాగా బలపడ్డాను అనమాట. అలాంటి సమయంలో బలపడి భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు నేను కూడా ఆ టీంలో పాలుభాగస్తులవటం, అప్పుడప్పుడు నేను కూడా కొన్ని చిన్న చిన్న మెసేజ్లు ఇవ్వటం చేస్తూ ఉండేవాడిని. ఇలా ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యేసరికి నాకు ఒక డౌట్ ఉండేదండి, నాకు దేవుడి సేవ చేయాలనిపిస్తుంది, కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా అదే అనిపించేది, నువ్వు దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలని. కానీ నాకు డౌట్ వచ్చేది ఏంటంటే, నేను దేవుడి సేవకు సమర్పించుకున్నాను కానీ నన్ను దేవుడు పిలవలేదు కదా అని ఒక డౌట్ ఉండేది. కానీ అప్పట్లో నేను ఎక్కువ వాక్యాలు వింటూ ఉండేవాడిని, వాక్యాలు బాగా వినేవానండి. బెన్నీ హిన్ అనే ఒక దైవజన్ మెసేజ్లు చాలా విపరీతంగా వినేవాడిని యూట్యూబ్ ఛానల్లో. అప్పుడు అదేంటో తెలియదు కానీ ఆయన మెసేజ్లు వింటున్నాక యూట్యూబ్ అప్పటికి 2G అనుకుంటా, 3G కూడా ఉందలేదు నాకు గుర్తులేదు. కానీ మా అక్కకు ఒక చిన్న ఫోన్ ఉండేది, నోకియా ఫోన్, అందులో బాగా వినేవాడిని మెసేజ్లు విపరీతంగా ఉన్నాయి. 2012-2013 ఆ టైంలో బాగా మెసేజ్లు విన్నాను, నేను మెసేజ్లు బాగా విన్నాను. ఆ మెసేజ్లు వినటము బలపడ్డాను, బాగా బలపడి దేవుడి సేవ అంటే ఒక నాయకుడు ఉండాలి, మనం ఒక నాయకుడి కింద ఉండాలి, ఏదో ప్రసంగించడం కాదు, తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా ఆ మెసేజ్లు విన్నాను అనమాట. ఇలా వింటూ ఉండేవని నా స్నేహితుడు, మరి ఇంజనీరింగ్ మా బెస్ట్ ఫ్రెండ్ జీవాధారని,
నేను జీవాధారు కలిసి ఎక్కువగా దేవుడు వాక్యం కొరకు మాట్లాడుకునేవాళ్ళు, ఫోన్లో గంటల గంటల మాట్లాడుకునేవాళ్ళు. ఈరోజు మన ఇద్దరం కలిసి యాకోబు పత్రిక చదువుదాం అనుకుని నీతో దేవుడేం మాట్లాడారు, నాతో దేవుడేం మాట్లాడారు, ఒకరికొకరు పంచుకునేవారు అన్నమాట. అలా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండేవారము. ఇలా ఉన్న సందర్భాల్లో నాకు ఈ డౌట్ ఉండేది, ఏం చేయాలి, ఏంటి మరి నీ సేవ చేయాలా, ఏం చేయాలని డౌట్ ఉన్నప్పుడు ఏమైందంటే, మా బంధువులు ఒకరు తెలియజేశారు ఏంటంటే, రాజమండ్రిలో పాస్టర్ థామస్ గారు ఉన్నారు కదా, వారు దహించు అగ్ని ద్వా మినిస్ట్రీస్ డునామిస్ అని బైబిల్ తర్ఫీదు పెడుతున్నారు, ఒక 40 డేస్ ఉంటుంది, వెళ్తావా అని వారు నన్ను అడగడం జరిగింది. మరి నా స్నేహితుడు మా బంధువు కేఫా అని తను కూడా వస్తున్నాడు, తను నేను కలిసి డునామిస్కి వెళ్ళామంటే 2013 సంవత్సరంలో. నేను ఎందుకు వెళ్ళానంటే, అసలు నన్ను దేవుడి సేవకు పిలుస్తున్నారా, నేనకి నేనే సమర్పించుకోవడం కరెక్టా రాంగ్, అసలు ఏంటి నేను ఏం చేయాలి, దేవుడి సేవ చేయాలా అని ఒక డౌట్ నిమిత్తం నేను 2013 సంవత్సరంలో నేను డునామిస్కి వెళ్ళాను, దహించు అగ్ని థామస్ గారి దగ్గరికి. అక్కడ అప్పుడు మరి మా బ్యాచ్ 50 రోజుల దాకా జరిగిందండి, 50 రోజులు జరిగింది అప్పుడు దేవుడి కృపను బట్టి, 50 డేస్ జరిగింది. ఆ 50 డేస్లో దేవుడి వాక్యంలో చాలా బలపడ్డాను. ఎక్కువసేపు పొద్దున సాయంత్రం వరకు ఉండేది ప్రార్థన చేయించేవారు, ఎక్కువసేపు ప్రార్థన చేయించడము, వాక్యాలు చెప్పడము, ఇలా విజ్ఞాపన ప్రార్థనలు అవన్నీ కూడా క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ చెప్పడం. ఇలా ఉన్న సందర్భంలో లాస్ట్ వరకు కూడా నాకు డౌట్ ఉందండి, ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు, చివరి రోజు అనమాట. అంటే ఆ రోజు సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయిన ఆఖరి రోజు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే, నువ్వు నా సేవే చేయాలి, నేను నిన్ను పిలిచాను, నువ్వు దేవుడి సేవకు సమర్పించుకున్నావు, నువ్వు నా పనే చేయాలని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు మాట్లాడినప్పుడు నేను బెన్నిహిన్ గారి వాక్యాలు విన్నానని చెప్పాను కదా. అయితే సేవ చేయటం అంటే మనకు మనం ఏది వెంటనే వెళ్ళి ప్రసంగించడం కాదు, ఒక నాయకుడు మనకు ఉండాలి, ఒక గురువు మనకు ఉండాలి అని తీర్మానించుకుని, అప్పుడు థామస్ గారు అందరికీ ప్రార్థన చేసి ఆయనకి ప్రవచన వారు ఉండటం వల్ల అందరి కొరకు ప్రవచించేవారు. అప్పుడు కొంతమంది నువ్వు ఈ మినిస్ట్రీలో ఉండమని దేవుడు చెప్తున్నారని చెప్పేవారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఒకవేళ ఈయన దేవుడు కనుక ఇక్కడే ఉండిపో, ఈయన కింద ఉండమంటే నేను ఉండిపోతాను అని నేను ఆయన అనుకున్నాను. అనుకున్నా కూడా నేను దేవుణ్ణి ఒక సూచన అడిగాను, నేను ఎక్కువ సూచనలు అడుగుతూ ఉంటాను, అందుకే నా ముందు నుంచి కూడా నాకు ఏదైనా సూచనలు అడగటము, వాగ్దానం ఇవ్వని దేవుణ్ణి అడిగేవాను, వెంటనే ఏది కూడా తీసుకునేవాడిని కదా, ఒక సూచన ఇవ్వి లేకపోతే వాగ్దానం ఇవ్వని కన్ఫర్మ్ చేసుకునేవాడిని, 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్నాకే ఏదైనా నమ్మివ్వను అనమాట. అప్పుడు నేను ప్రార్థన చేశాను ఏంటంటే, దేవుడా ఒక సూచన ఇవ్వి, ఒకవేళ నేను ఏ దైవజన్ కింద నువ్వు ఉండాలనుకుంటున్నావో, నాకు నాయకుడిగా ఎవరిని ఇస్తావో ఆ దైవజన్ నన్ను పిలవాలి, పిలిస్తే నేను ఉంటాను, ఇదే సూచన అనుకుని నేను దేవుని సూచన అడిగాను. అప్పుడు థామస్ గారు ప్రార్థన చేశారు, కానీ ఆయన నాకు ప్రవచనం చెప్పారు, నిన్ను దేవుడు ఇలా వాడుకోబోతున్నాడని ప్రవచనం చెప్పి ఆశీర్వదించారు, అభిషేకించారు, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు తెలిసింది, సర్టిఫికేట్ ఇచ్చారు, పంపించేశారు. అప్పుడు నేను అనుకున్నాను అయితే ఇక్కడ కాదనమాట, సరేలే అనుకుని వచ్చేసాను. వచ్చిన తర్వాత 2013 సంవత్సరంలోనే ఎండింగ్లో ఏంటంటే, మా తల్లిదండ్రులు కుటుంబ పరిస్థితులు బట్టి అప్పటికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని నిమిత్తం నేను ఉద్యోగంలో హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయిన తర్వాత అలా ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగం జీవితం మీకు చెప్తాను, ఎందుకంటే నేను సేవకు వచ్చిన తర్వాత ఎలా ఉందో, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుందని. అప్పుడు మా బావగారు బైక్ సిబిజీ బైక్ ఇచ్చారు, మరి నేను మా బ్రదరిన్ లాస్ ఉండేవారు, ఒక ఫ్లాట్లో ఉండేవారు, 3 బెడ్రూమ్లు ఉండేయండి, నాకు ఒక సెపరేట్ బెడ్రూము, మరలా బాత్రూంలో వాషింగ్ మిషన్ ఉండేది, వేడి నీళ్ళకి గీజర్ ఉండేది, అలాగే ఒక కంప్యూటర్ కూడా ఉంది అక్కడ, కంప్యూటర్ ఉండేది, అలాగే బీమ్ నెట్, హైదరాబాద్లో తెలిసింది యాక్ట్ బీమ్ నెట్ ఉండేది, అంటే అన్లిమిటెడ్ నెట్ ఉండేది, హై స్పీడ్ నెట్, మనకు ఒక సెపరేట్ రూము, మంచి బెడ్ వాషింగ్ మిషను గీజరు, ఫుల్ అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ అనమాట. అది 2013 ఆ సంవత్సరంలో మంచి లైఫ్ స్టైల్, ఎంత సుఖవంతమైన జీవితం అంటే అంత సుఖవంతమైన జీవితం. ఆఫీస్ కూడా పని కూడా పెద్ద ఒత్తిడి కాదు. నేను ఇన్బిస్కో అనే కంపెనీలో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యానండి. ఇలా జాయిన్ అయినప్పుడు అప్పుడు నాకు శాలరీ 12,000 శాలరీ, తర్వాత నాకు లైఫ్ చాలా బాగుండేది, ఏమీ గొడవ లేదు, హాయిగా రూమ్లో ఉంటాం, హ్యాపీ లైఫ్ అనమాట, ఇంటర్నెట్ కూడా ఉండేది. ఇలాంటి జీవితంలో ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా నేను యూట్యూబ్లో వాక్యాలు వింటూ ఉండేవాడిని. కింగ్స్ టెంపుల్కి నేను కూకట్పల్లిలో ఉండేవాడిని, అక్కడికి వెళ్ళేవాడిని, కింగ్స్ టెంపుల్కి వెళ్ళేవాడిని నేను చర్చ్కి, అక్కడ వాక్యాలు వినటం బలపడతూ ఉండేవాడిని. అప్పుడు 2014లో దేవుడు నాతో మాట్లాడారు, 2014 సంవత్సరము జనవరి 24వ తారీఖున దేవుడు నాతో మాట్లాడారు ఒక దైవజనుల ద్వారా. నువ్వు అప్పటి వరకు చాలామంది చెప్పారు నువ్వు సేవకు సమర్పించుకున్నావు కదా, నువ్వు ఉద్యోగం చేయకూడదని చెప్పేవారు, కానీ నేను అంతగా కాదు. కానీ ఆ రోజు ఎందుకో ఆ మాట దేవుడు నాకు బలంగా తగిలిందండి, ఏంటంటే నువ్వు దేవుడి సేవ చేయాలి అని. నాకు వెంటనే దేవుడే నాతో డైరెక్ట్గా గుండెలోకి మాట్లాడినట్టు అనిపించింది, నువ్వు దేవుడి సేవ చేయాలి, నువ్వు ఇలాగ ఉండకూడదు అనిపించింది. అప్పుడు నేను వెంటనే అవును కదా, నేను చనిపోవాల్సినవన్నీ బతికించిన దేవుడు, దేవుడి సేవ చేయాలి కదా, దేవుడు నన్ను పిలిచాడని తెలుసుకున్నాను కదా, అయినా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనిపించి
నేను ఉద్యోగం మానేయాలి అనుకున్నానండి. అనుకుని వెంటనే అనుకుని కూడా నేను వెంటనే మానేయలేదు. నేను ఏం చేశానంటే మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నేను ఉద్యోగం మానేయటం నీ చిత్తమా, నీ చిత్తం నాకు బయలుపరచు, నేను ఉద్యోగం మానేసి ఇంక సేవకు వచ్చేయాలనుకుంటున్నాను, ఇప్పుడే రావాలా వద్దా, ఏంటి నీ చిత్తం ఏంటి అని నేను మోకరించి ప్రార్థన చేశానండి. అప్పుడు నాకు దర్శనంలో ఎహెస్కేలు 17:24 వచనం నాకు కనిపించింది. అప్పుడు నేను చదివినప్పుడు అందులో ఏముందంటే, యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చి తిని నేను దాన్ని నెరవేర్చెదను. నేను అప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చదివాను, ఐ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అని ఉంటుంది అనమాట. అప్పుడు నేనే చెప్పాను అది నేను నెరవేరుస్తానని నాకు వెంటనే వాగ్దానం వచ్చింది. అప్పుడు ఓకే ఇది నిజం అయితే దేవుడే చెప్తున్నారని మానేద్దాం, నాకు అనిపించిన ప్రేరేపణ దేవుడి నుంచి వచ్చింది, అది వెంటనే మానేద్దాం అనుకున్నాను. అప్పటికే మా కుటుంబ నేపథ్యం చెప్పాను కదా, అప్పుడు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ నిమిత్తం నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చారు, దేవుడు మానేయమంటున్నారు కదా సరే దేవుడి కొరకు మానేద్దాం దేవుడు చూసుకుంటారు అనుకున్నాను. మరి నా స్నేహితుడికి జీవాధారికి నేను చెప్పాను ఇలా ఉద్యోగం మానేస్తున్నాను దేవుడు నాతో చెప్పారంటే, అతను ఏమన్నాడు అని, వెంటనే నువ్వు రిజిగ్నేషన్ ఇవ్వద్దు, నేను కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి కనుక్కొని అది చిత్త దేవుని చిత్తమో కాదో నేను కూడా నీకు చెప్తాను అన్నాడు. సరే అన్నాను. మరి అలాంటి స్నేహితుడు నాకు దొరికినందుకు దేవుణ్ణి ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి తను అప్పుడు గిద్యోన్ కొరకు చదువుతున్నాను, న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు అతను కూడా ఎలాగైతే బైబిల్ సూచన అడిగాడో తిన అప్పుడు ఈ విషయమే దేవుణ్ణి సూచన అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే, అప్పుడు మంచు ఎక్కువ కురుస్తూ ఉండేది, వారు మొగల్తూరులో ఉంటారు, మంచు ఎక్కువ కురుస్తూ ఉన్నప్పుడు వారు బండి బయట పెట్టేవారంట. ఆ రోజు తను ఏమడిగాడంటే, దేవుడా ఇది నువ్వే చెప్పు ఉంటుంటే నాకు ఒక సూచన ఇవి ఏంటంటే, ఎలైజా ఉద్యోగం మానేయటము నీ చిత్తం అయితే ఆ రోజు ఏం చెప్పాడంటే, అప్పుడు మంచు అంతా బండి మీద మొత్తం రోడ్డు అంతా తడితడిగా తడిసిపోయేదంట. అప్పుడు దేవుడు నువ్వు సూచన అడిగాడు ఏంటంటే, ఆ రోడ్డు మీద పార్క్ చేసిన బండి, ప్రభా ఇది నువ్వే చెప్తే ఏం చేయాలంటే దయచేసి బండి మాత్రమే తడవాలి, చుట్టూరు మాత్రము తడవకూడదు అని అడిగాడు. ఆ తర్వాత రోజు చూసినప్పుడు నిజంగానే బండి మాత్రమే తడిసిందండి, చుట్టూరు పొడిగా ఉంది. అప్పుడు అయినా కూడా తను మరలా అడిగాడంట, ఇంకో సూచన అడిగాడు, మళ్ళీ అదే సూచన. తర్వాత రోజు ఏమడిగాడంటే, ప్రభా ఇంకొకసారి అడుగుతున్నాను ఏంటంటే ఇది నిజంగా నువ్వే చెప్పుంటే ఎలైజాకి ఇంకొక సూచన ఇవి ఏంటంటే, ఈసారి బండి తడవకూడదు చుట్టూరు తడిసి ఉండాలి అని అడిగాడంట. నిజంగా అతను నాకు ఫోన్ చేసి అప్పుడు చెప్పారండి, అవాక్ అవ్వటం అంటారు కదా మనం భాషలో వాడుతూ ఉంటాం కదా, ఆశ్చర్యపోయి తను నాకు చెప్పాడు ఏంటంటే, చుట్టూరు ఎంతగా తడిసిందంటే ఏదో నీళ్ళేసి తడిపినంతగా తడిసిందంట, బండి మీద అసలు నీటి బొట్టు కూడా లేదంట, అసలు మంచు లేదంటండి, మంచు అసలు మంచు కూడా లేదంట, సమ్మర్లో పెట్టినంత క్లీన్గా ఉందంట, మంచు అసలు బండి మీద లేదు. కనుక ముందు రోజేమో బండి తడిసిపోయింది చుట్టూరు తడవలేదు, ఈరోజేమో బండి అసలు తడవలేదు చుట్టూరు తడిసిపోయింది. అప్పుడు చెప్పారు, దేవుడే నీతో చెప్పారు అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మా ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఒప్పుకోరని, ఇంట్లో చెప్పకుండానే రిజిగ్నేషన్ నేను ఇచ్చేసాను. అక్కడ ఎంప్లాయీ మా మేనేజర్ కూడా ఆలోచించుకో, ఎందుకు నువ్వు మంచి ఎంప్లాయీ కదా వెళ్ళొద్దు చూడు ఆలోచించన్నారు, కానీ లేదండి ఒక పర్సనల్ రీజన్ ఉందని నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను. రిజిగ్నేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పానండి. అప్పుడు మా మమ్మీ కూడా చాలా బాధపడ్డారు. ఆ రోజులు ఇప్పటికీ తలుచుకుంటే నేను ఎమోషనల్ అయిపోతానేమో అప్పుడు చాలా. అప్పుడు నేను మరలా పాలకొల్లు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నన్ను కొన్ని రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ అంటే బంధించి తాళమేసి పెట్టలేదు, కానీ ఎమోషనల్గా ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, ఏంటి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకున్నావు అని వారు బాధపడ్డారు. వారికి అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి వారు బాధపడటం సహజమే, కాకపోతే నాకు తెలుసు అది నా లోపల నుంచి వచ్చిన బలమైన ప్రేరేపణ, అది నాకు తెలుసు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండి నేను టీవీలో వాక్యాలు వింటూ ఉండేవాడిని. అప్పుడు మరి ఈ మీకు చెప్పడం మర్చిపోయిన 2013 డునామిషన్ అయిన తర్వాత అక్కడ నుంచి నేను గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అని ఒక బుక్ తెచ్చుకున్నాను, ఐజకే ఫ్రాన్సిస్ గారు రాసిన బుక్. ఆ దైవజన్ల మెసేజ్లు కూడా టీవీలో వస్తూ ఉండి తమిళ ఛానల్లో, ఆయన తమిళనాడులో ఉంటారు, ఆ మెసేజ్లు వింటూ ఉండేవాడిని. అలాగే టీవీలో మన జయపాల్ గారు కానీ అలాగే సతీష్ కుమార్ గారు మెసేజ్లు, ఇలా అప్పుడు ఉన్న దైవజన్ల మెసేజ్లు కూడా వింటూ ఉండేవాడిని. అలాగే ఈ బుక్ తెచ్చుకుని గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ చదవటము ఈ 2013 మరి మా బ్రదర్ కిషోర్ అబ్రహాం గారు అప్పుడు బెరాకా అని ఒక చోటకి వెళ్ళి ఎస్కే ఫ్రెండ్స్ గారు ట్రైనింగ్ ఏరా వచ్చారు. అప్పుడు గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ నీకు ఉంది అది పోదు దేవుడు ఇచ్చారంటే, అప్పుడు మరలా నేను ప్రార్థన చేసుకుంటే మరలా అప్పుడు నేను దేవుడిని అడిగాను, ప్రభు అప్పుడు గంట స్తుతిస్తూ వచ్చింది, ఇది నిజంగా నాకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అయితే నేను స్తుతి స్తుతి అంటాను, వెంటనే ఆ టంగ్స్ గిఫ్ట్ నాలోంచి వస్తే నేను నమ్ముతానన్నాను. అప్పుడు వెంటనే జస్ట్ దేవాన్ని ప్రార్థించి స్తుతి స్తుతి అంటే మరలా నాకు అన్ని భాషల వారిన ద్వారా నేను అన్ని భాషలు మాట్లాడటం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ చదివి అన్ని భాషల కొరకు తెలుసుకున్నాను. ఆ 2013 నుంచి అలా అన్ని భాషల వరంలో ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా ఇప్పుడు 2014 మరి
నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2013లోనే ఎలైజాగా నేను పేరు మార్చుకున్నాను. అప్పుడు యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటి, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వేరు కాదు, అలాగే క్రీస్తులు నువ్వు కూడా ఏకమయ్యావు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా వేరు కాదు, మీరు దేవుని ఆలమై ఉన్నావు, నువ్వు దేవుని ఆత్మతో అంటుకట్టబడి ఉన్నావు అని తెలియజేసిన తర్వాత అప్పుడు నా ఫేస్బుక్ ఐడి మార్చాను, ఎలైజా హోలీ స్పిరిట్ అని మార్చాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, నేను ఆయన వేరు కాదు, వేరుగా ఉండలేమని తెలుసుకున్నప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఫేస్బుక్ ఐడి మార్చాను, యూట్యూబ్ ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలైజాగా నేను ఒక్కనే ఎప్పటికీ వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే వస్తారు, ఇప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతోనే ఉంటారు అని అప్పుడు ఎలైజా హోలీ స్పిరిట్ అయ్యాను అనమాట. అంటే అలా ఎలైజా హోలీ స్పిరిట్ వచ్చింది కనుక అప్పుడు కొంతమంది హోలీ స్పిరిట్ అని పిలిస్తే వాళ్ళు చెప్పాను, బాబు ఏలు స్పిరిట్ అంటే దేవుడు, నా పేరు ఎలైజాయే కానీ నేను ఎలైజా హోలీ స్పిరిట్ని, ఎందుకంటే నేను హోలీ స్పిరిట్ కలిసి వెళ్తున్నాను. అప్పుడు పాల్ యంగ్షో అనే దైవజల్ బుక్స్ కలిసి చదవటం, పరిశుద్ధాత్ముడు నా జత పనివాడని ఇలా బుక్స్ చదవటము, దేవుడు నాకు యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి మాట్లాడటము, ఒక కళ కూడా వచ్చిందండి ఆ కళ నిమిత్తం, ఇవన్నిటి నిమిత్తము ఎలైజా హోలీ స్పిరిట్గా నేను ఆ ఫేస్బుక్ ఐడి మార్చడము, నా పేరు ఎలైజా అని చెప్పినా ఎలైజా హోలీ స్పిరిట్ నేను అని, నేను అంటే హోలీ స్పిరిట్ నాతోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఎలైజా హోలీ స్పిరిట్ ఇద్దరు కలిసి వెళ్తారని నేను అప్పటి నుంచి నమ్ముతున్నానండి. ఇలా 2014లో మరి ఇంటికి వచ్చిన తర్వాత మెసేజ్లు వింటూ ఉండేవన్నీ, టీవీలో అందరు దైవజనులు గొప్ప గొప్ప దైవజనుల మెసేజ్లు అన్ని వింటూ ఉండేవన్నీ. ఆ టైంలో మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చినట్టే నన్ను తిట్టేవారు, అరే సినిమాలు చూడొచ్చు కదా, ఎప్పుడు చూసిన వాక్యం చూస్తున్నాం ఏంటిని. అంటే ఎందుకంటే నేను ఉద్యోగం మానేశాను, ఇలాగ మరీ ఏదో అయిపోద్ది నా జీవితం నాశనం అయిపోద్దేమో అని వారు బాధ, తండ్రిగా బాధ ఉంటుంది తప్ప సహజం కనుక అలా ఇలా ఉండేది. నన్ను కూడా అందరూ ఏంటి ఉద్యోగం చేయలేక మానేశాడు అనేవారు కొంతమంది, ఇలా విమర్శలు ఎలాగ వస్తూ ఉండేవండి. అప్పుడు అనిపించేది వీళ్ళకి ఏం తెలుసురా బాబు అనుకునేవాడిని, ఎందుకంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కదన్నమాట. ఇలా ఉంటున్న సమయంలో మరి 2014లో నేను ఉద్యోగం మానేశానండి. 2014 నుంచి ఇప్పటి వరకు 2021వ సంవత్సరం ఇప్పటి వరకు నేను సంపూర్ణ సేవలోనే ఉన్నాను. నన్ను 2010వ సంవత్సరంలో అభిషేకించారంటే ఇప్పటికి వచ్చి 11 సంవత్సరాలు అయ్యిండొచ్చు, కానీ 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేను సేవకు వచ్చి 2014లో వచ్చానంటే ఇప్పటికి వచ్చి 7 సంవత్సరాలు అయింది, సుమారుగా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు కూడా నేను సంపూర్ణ సేవలను ఉన్నాను, అప్పటి నుంచి ఇంక ఏ ఉద్యోగం చేయలేదు, సంపూర్ణంగా దేవుడి పనే చేశాను, మా కుటుంబం మీద కూడా ఆధారపడలేదు, అప్పటి నుంచి నేను దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సేవలను ఉన్నాను. మరి చెప్పాను కదా నాయకులు ఉండాలి, తర్ఫీదు పొందాలి ఒకరి దగ్గరని, మరి ఆ డొనామినేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకునేవాడిని, ఎక్కడికి ప్రార్థనలకు వెళ్ళొద్దని మా తల్లిదండ్రులు చెప్పడము, ఇలా ఉంటున్న సమయంలో మరి 2014వ సంవత్సరంలో పాస్టర్ జయపాల్ గారు పాలకొల్లు మీటింగ్స్ పెడితే మా టీం తరపున మేము వాలంటీర్స్గా చేశాము. మరి మీటింగ్ రేపంటే ముందు రోజు స్టే చేశారు, అక్కడ ఉన్నాము, ఉంటే అక్కడికి జయపాల్ గారు వస్తారన్నారు, సాయంత్రం అయిపోయింది ఇంకా పని ముగించుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ మా బంధువులు ఇంట్లో ఉన్నాను పాలకొల్లు, అప్పుడు ఉంటే జయపాల్ గారు వస్తున్నారని మా స్నేహితులు అందరూ వెళ్ళారు, నేను అందరికన్నా లేట్గా వెళ్ళాను, వెళ్ళిపోయి ఉన్నాను. ఉన్న తర్వాత ఆ రేపు మీటింగ్ అంటే ముందు రోజు స్టేజ్ అంతా అయిపోయిన తర్వాత మరి జయపాల్ గారు వచ్చారు, కారులో వచ్చారు. అప్పుడు వచ్చి చూడటానికి వచ్చినప్పుడు అందరూ నుంచి చూస్తున్నారు, అక్కడ అందరు వేరే వాళ్ళు వారు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు పనులు చేయటం, మా వాళ్ళు అందరు నుంచి దూరం నుంచి చూస్తుంటే అరే ఇంత గొప్ప దైవజండి వచ్చారు కదా, వెళ్ళి కారిడోర్ మన తీద్దామని పరిగెట్టుకుని వెళ్ళి కారిడోర్ తీశారండి. కారిడోర్ తీసినని మేము చేసి జయపాల్ గారు, ఏ బాబు ఏంటి నీ పేరేంటంటే ఎలైజా అన్నాను, ఓకే ఎలైజా మంచిది అని స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ స్టేజ్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన తర్వాత స్టేజ్ దిగి వస్తున్నారు దైవజనులు. స్టేజ్ దిగి వస్తుంటే ఆయన చేతిలో బైబిల్ ఉన్నట్టు అనిపించి, ఇంత గొప్ప దైవజండి కదా, ఈయన చాలా గొప్ప దైవజండి, ఈయన బైబిల్ మనం పట్టుకుంటేనే చాలా ధన్యత, ఈ బైబిల్ కనీసం కారు దాకా మోసుకెళ్దామని స్టేజ్ నుంచి రోడ్డు కొంచెం దూరంగా ఉండి కారు దాకా మోసుకెళ్తే చాలా భాగ్యం దొరుకుతుంది అని, ఏమండి మీ బైబిల్ నాకు ఇవ్వండి నేను కారు దాకా మోసుకొస్తాను అన్నానండి. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఇది నా బైబిల్ కాదు, నాన్న నా బైబిల్ నేను ఎవరికి ఇవ్వను, ఇది బైబిల్ కాదు బ్యాగ్ అన్నారు, ఆ బ్యాగ్ బైబిల్లో ఉందన్నమాట, చిన్నది బ్లాక్ కలర్ బ్యాగ్, ఆ బ్యాగ్ నా చేతిలో పెట్టి కారు దాకా కాదు చెన్నై దాకా మోసుకురావాలి వస్తావా అన్నారు. అలా ఎందుకన్నారు తెలియదు వస్తావా అన్నారు. అప్పుడు నేను వస్తానండి అన్నాను. అన్న తర్వాత అప్పుడు అడిగారు ఏంటి బాబు ఏం చేస్తున్నాను, ఇలా సేవకు సమర్పించుకున్నానండి ఉద్యోగం మానేశాను అంటే, అప్పుడు ఏమన్నారంటే సరే ప్రార్థన చేసుకో మరి ఖాళీగా ఉండొద్దు, ఏం చేయాలో దేవుడిని అడుగు దేవుడు నీకు చెప్తారు అన్నారు. అప్పుడు నేను సూచన అడిగాను అన్నగారు, 2013లో అది గుర్తొచ్చింది, ఓకే అయితే ఈయనే నాకు నాయకుడు, ఈయన కింద నేను ఉండాలి, అయితే ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మరి నా సహోదరుడు కేఫా నాతో వచ్చిన అతను కూడా సేవకు సమర్పించుకున్నాడు కదా, అప్పుడు మేమిద్దరం వాలంటీర్ చేయటం, మా ఇద్దరితో మాట్లాడేవారు జయపాల్ గారు, మాట్లాడి ఏంటి మీ ఇద్దరు సేవకు సమర్పించుకున్నారంటే అవునండి అంటే వస్తాము చెన్నై వస్తామండి అన్నాము,
అప్పుడు ఆయన ఏమన్నారంటే సరే మేము వెళ్ళి ప్రార్థన చేస్తాము, చెన్నై వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత చెప్తామన్నారనమాట అండి. అప్పుడు చెప్తామన్న తర్వాత సరే అయితే అనుకున్నాము. ఇలా ఉంటున్న సమయంలో ఏమైందంటే మరి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు, మరి జయపాల్ గారు పెద్ద అబ్బాయి, ఫోన్ చేసి మా క్యాఫ్ అనే బ్రదర్కి ఫోన్ చేసి అతని బయోడేటా పంపించమన్నారు. బయోడేటా మాత్రం అతను పంపించమన్నారన్నమాట. నాకేం ఫోన్ చేయలేదు. అప్పుడు అతను నన్ను వచ్చి అదేంటి నువ్వే కదా ఎక్కువ ఆసక్తిగా ఉన్నావు దేవుడి సేవలో, నేను ఇంకా దేవుడి సేవ చేయాలో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదు అని అన్నప్పుడు నేనేమన్నానంటే ఏమో దేవుడికి నేను అక్కడికి వెళ్ళటం దేవుని చిత్తం కాదేమో, నువ్వే వెళ్ళాలేమో చూసుకో అన్నాను. అన్న తర్వాత నేను ఇంకా అది వదిలేశానండి. ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇంకా సూచన అడగటము ఇదన్నీ కూడా ఏదో మామూలుగా అన్నారులే అని లైట్ తీసుకున్నాను. ఎలాగో వారు కూడా నన్ను పిలవలేదండి. తర్వాత కూడా వారు ఏమి ఫోన్ చేసి నువ్వు రాని వారు అనలేదు, నన్ను పిలవలేదు. కానీ అప్పుడు బ్యాగ్ ఇచ్చినప్పుడు కానీ వస్తావని అన్నారు. అన్న తర్వాత ఇంకా నన్ను పిలవలేదు కదా, అయితే అక్కడికి కాదేమో అని వదిలేశాను. వదిలేసిన తర్వాత ఈ స్ట్రగుల్లో ఉండటము, మళ్ళీ ఇంట్లో మరలా పరిస్థితులు బట్టి నువ్వు మరలా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని, నేను ఏ ఉద్యోగం అనో అదే ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి అన్ని ప్రాసెస్ చేసి మా డాడీ టికెట్ కూడా బుక్ చేశారు. అంతకుముందు నేను ఏం చేశానంటే ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి ఒకవేళ ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఒక 3 సంవత్సరాలు బాగా డబ్బు సంపాదించి వచ్చేసి దేవుడి సేవ చేద్దాము, నాకు ఇప్పుడు కెరియర్ ఉద్యోగం ఇది కాదు కదా, ఈ డబ్బు కొంత సంపాదిస్తే కొంచెం ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఇలాంటి థాట్స్ కూడా వచ్చాయి. ట్రై చేశానండి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసి ఓ వచ్చేద్దాము డబ్బులు సంపాదిద్దాము, ఆ తర్వాత దేవుడి సేవ సంపూర్ణంగా చేద్దామంటే ఇంట్లో ఒప్పుకోలేదు, వద్దొద్దు ఫారెన్ వద్దు ఏం వద్దు, ముందు నీకు మంచి ఉద్యోగం కెరియర్ నాశనం చేసుకోవద్దు అని చెప్పారు. అప్పుడు నాకు మనసులో ఏంటి నాకు దేవుడి సేవ చేయాలని తెలుసు కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదే, ఎలాగాని సందర్భంలో వారు టికెట్ బుక్ చేసి రేపు నువ్వు వెళ్ళాలి అని కన్ఫర్మ్ చేసి హైదరాబాద్కి అన్నీ రెడీ చేస్తారండి. అన్నీ రెడీ చేసేసిన తర్వాత నేను కింద అక్కడ మా బంధువుల ఇంట్లో ఉన్నాను, ఆ రోజు కింద పడుకుని ఆలోచిస్తున్నాను ఏంటి ప్రభువా ఏంటి నేను ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగం ఏంటి అదే కదా నీ చిత్తం కాదని కదా మానేశాను ఏంటి పరిస్థితులు అంటే, అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారంటే నువ్వు మీ తల్లిదండ్రుల కొరకు నాకు దూరంగా ఉంటున్నావు, నా పని చేయట్లేదు, నా కొరకు అన్నీ విడిచిపెట్టే నా కొరకు నేను మీ తల్లిదండ్రులను చూసుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు నాతో మాట్లాడారు. అప్పుడు నేను అనుకున్నాను సరే ప్రభువా అన్నీ విడిచిపెట్టేస్తా, అన్నీ వదిలేస్తా, నా కెరియర్ నా జీవితం లేకపోతే ఇంకేం వద్దు, నువ్వే నాకు ముఖ్యం, నీ పని చేయడమే నాకు ముఖ్యం అని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలో తెలియదు, టికెట్ బుక్ చేస్తారు. అప్పుడు నేను నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. అప్పుడు ఏంటంటే నా స్నేహితులు ఒకటి ఉన్నా మిస్ అతను ఎక్కడో ఈ వరంగల్ సైడ్ ఎక్కడో సేవ చేస్తున్నారంటే అతనికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నో ఇలాగ నేను రావచ్చా నీ దగ్గరికి అన్నాడు, 4 రోజుల తర్వాత రమ్మన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను సరే అక్కడికి వెళ్ళిపోదామా పోన్లే, ఇంకా అక్కడికి వెళ్ళి సేవలో కొనసాగుదామా అనుకున్నాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటంటే నేను సూచన అడగటము, జయపాల్ గారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ చెన్నై వెళ్ళిపోదామా అంటే వారు నన్ను పిలవలేదు కదా అని ఒకటి, కానీ దేవుడు నీకు సూచన ఇచ్చారు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళాలని ఒక ప్రేరేపణ. అంతకు ముందే కొంతమంది కొన్ని చెప్పడము, వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అనటము, ఇవన్నీ ఒక సంఘర్షణ. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, దేవుది దేవుని చిత్తమో తెలీదు, కానీ నేను హైదరాబాద్ మాత్రం వెళ్ళకూడదు, దేవుడికి ఇష్టం లేదని మాత్రం తెలుసు. అప్పుడు హైదరాబాద్ ఒక పెద్ద లగేజ్ ఇచ్చారు, కొన్ని కొబ్బరికాయలు రకరకాల లగేజ్ ఇవ్వటము, అన్నీ పెట్టుకుని బస్సు ఎక్కిస్తాను, బస్సు బయలుదేరుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలాగే ప్రార్థన చేస్తాను దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయాలంటే. అప్పుడు నేను విజయవాడలో బస్సు దిగిపోయానండి, హైదరాబాద్ వెళ్ళే బస్సు విజయవాడలో బస్సు దిగిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఆ లగేజ్ అంతా పడేశాను, నా బట్టల బ్యాగ్ పెట్టుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. కొంత డబ్బు మాత్రం నా దగ్గర ఉంది, కొన్ని సరుకులు కొనమన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిపోతానని తెలుసు కనుక అవి కొనలేదు, కొన్ని కొనకుండా డబ్బులు అలా కట్టి పెట్టించాను. ఆ మనీ ఉంది, ఆ కొబ్బరికాయలు కొన్ని కొన్ని సామాన్లు పక్కన పడేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక కూడా డౌట్ ఎక్కడికి వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా అని డౌట్ ఉంది. కానీ దేవుడు సూచన ప్రకారం చెన్నై వెళ్ళాలి అదే కరెక్ట్ కదా అని అనుకుంటూ, చెన్నై ఎప్పుడు వెళ్ళలేదు ఎలాగ వెళ్ళాలో తెలీదు, రేపటికెళ్ళా నేను వెళ్ళిపోవాలి అక్కడికి, ఎందుకంటే ఉదయం హైదరాబాద్ మా అక్కోళ్ళ ఇంట్లో ల్యాండ్ అవ్వకపోతే వారికి తెలిసిపోతుంది, కానీ రేపటికల్లా నేను వెళ్ళిపోవాలి అనే ఒకటి మాత్రం తెలుసు. ఎలాగ వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వెళ్ళాను, ఇంచుమించు అప్పుడు 1 గంట అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి చెన్నై వెళ్ళే ట్రైన్ ఏదన్నా ఉందా ఏ టైంకి ఉందని చూస్తుంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి, చెన్నై వెళ్తున్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే ఎస్ దేవుని స్తోత్రం అనుకుని వెళ్ళి ఒక జనరల్ టికెట్ తీసుకున్నాను, చెన్నైకి తీసుకుని ఆ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తానండి. ఎక్కిస్తాను కానీ నా మైండ్ అంతా డౌట్, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా, వారు ఒప్పుకుంటారా అక్కడ ఉండడానికి, సేవకి ఒప్పుకుంటారో తెలీదు. ఇంట్లో పరిస్థితిలో ఉంది, ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఒక మెసేజ్ పెట్టానండి, మా అక్కకి మా బావగారికి మా డాడీ సెల్కి
ఒక మెసేజ్ పెట్టాను, మా బంధువులు ఒకరికి మెసేజ్ పెట్టాను, ఏంటంటే నన్ను క్షమించండి, మీరంటే నాకు చాలా ఇష్టము కానీ నేను ఇంకా వేరే పని చేయలేను, లోకంలో పని, దేవుడి సేవ చేయాలి, నేను ఇంక లోకంలో ఏ పని చేయలేను, నన్ను క్షమించండి, నేను దేవుడి సేవకి వెళ్ళిపోతున్నాను, నేను బాగానే ఉన్నాను, కంగారు పడకండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పను అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాక కూడా నాకు భయము, బాధ, ఏడుపు, అన్నీ దుఃఖం, ఏమవుతుందో తెలియదు, వెళ్ళిపోయాను, చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళాను. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం తెలియదు, మొత్తానికి చదువుకున్నాను కనుక అడ్రస్ కొనుక్కుని వెళ్ళిపోయినలేండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రదర్ అక్కడ ఉన్నారు, ఆ బ్రదర్ని అడిగాను, ఏమండి నేను ఇలా సేవకు వచ్చానంటే, ఆ బ్రదర్ ఇక్కడ ఉండకూడదండి చర్చిలో అన్నాడు. అప్పుడు వేరే చోటకి వెళ్ళి ఎలాగ వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనుకుని బయటకు వచ్చి, అప్పుడు నా దగ్గర సాంగ్ బుక్ ఉంది, కలవరి సాంగ్ బుక్ ఉంటే అక్కడ ప్రేయర్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వారు, ఈ నెంబర్ కాదండి 8939 ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి చేయండి అన్నారు. అప్పుడు లక్కీగా దేవుడు కురపమాట అది జోసఫ్ ప్రకాష్ పాల్ గారి దగ్గర ఉంది, మరి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి నేను ఇలా సేవకు వచ్చాను, అప్పుడు పాలకొల్లో కలిసాం కదా, ఇదన్నా నేను ఎప్పుడు వచ్చానంటే చెన్నై అండి, జూలై 2వ తారీఖున బయలుదేరి జూలై 3వ తారీఖు వెళ్ళానండి చెన్నై. 2014 జూలై 3కి నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు ఇలా ఫోన్ చేస్తే అన్ని అన్నారు, నువ్వు ఎవరు బాబు, ఇద్దరు అన్నారు కదా అంటే, నేనండి అంటే, సరే సరే నువ్వు చర్చ్లో ఉండు, నేను వారికి చెప్తానులే చర్చ్లో ఉండు అన్నారు. ఎందుకంటే అప్పుడు మేబీ ఆ రోజు థర్స్డే అనుకుంటా, ఫ్రైడేకి అయ్యగారు వస్తారు, మరి అప్పుడు కలుద్దు కానీ అన్నారు. ఫ్రైడే వచ్చారు, ఫాస్టింగ్ ప్రేయర్ ఆ రోజు కలిశారు. కలిసిన తర్వాత ఏంటి ఎలా వచ్చావు అది ఇది అన్నారు. ఇలా దేవుడు నాతో మాట్లాడారండి, ఇక్కడికి రావాలని ప్రేరేపణ వచ్చింది వచ్చాడు అన్నాను. అన్న తర్వాత మరి ఇంట్లో చెప్పావు అన్నారు, ఇంకా చెప్పలేదండి అన్నాను. తర్వాత సరే ప్రార్థన చేసుకో, సండే మాట్లాడతామన్నారు, చర్చ్లో ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు ప్రార్థన చేసుకుంటే సాటర్డే నేను ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేశాను, బాగా అక్కడ నెట్ సెంటర్కి వెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా, ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఒకవేళ ఎవరైనా మెసేజ్ చేశారని చూస్తే మా అక్క మెసేజ్ చేసింది ఏంటంటే, అరే అమ్మ 2 రోజుల నుంచి ఏమీ తినట్లేదు, నీ కొరకే ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావో చెప్పు అని మెసేజ్ చేసింది. నాకు చాలా ఏడుపు వచ్చింది, అక్కడ నెట్ సెంటర్లోనే ఏడిచేశాను, చాలా బాధ వేసింది, అరే అనవసరంగా వీళ్ళు బాధపడుతున్నాను. ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను, అక్క నేను క్షేమంగా ఉన్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, అమ్మని బాధపడొద్దాను, నేను క్షేమంగానే ఉన్నాను, నువ్వు టెన్షన్ పడకండి, నేను ఎక్కడున్నా చెప్పను, నేను క్షేమంగానే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత రోజు సండే జయపాల్ గారు, బాబు మీ ఇంట్లో చెప్పునా, వారు టెన్షన్ పడతారు కదా అన్నారు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ చేశానండి. ఫోన్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. అప్పుడు మైండ్ అంతా గిర్రం తిరిగిపోయింది, ఏంటంటే యువర్ ఫాదర్ ఈజ్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ కాంటాక్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వచ్చింది. మీ ఫాదర్ చనిపోయారు, నువ్వు ఎక్కడున్నా ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వంటే నాకు మైండ్ అంతా తిరిగిపోయి, అసలు అది ఆ రోజు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేండి, విపరీతమైన టెన్షన్, చేతులు ఉనిగిపోయి ఏమైంది అని టెన్షన్తో నేను మా సహోదరులకి ఒకరికి ఫోన్ చేసి అడిగిన, మా బంధువులకి, వారి ఇద్దరు ఎత్తి ఏమైంది, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటే, మా డాడీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నారంటే అమ్మాయి అనుకున్నాను, అయితే నేను ఎక్కడున్నా త్వరగా రావటానికి అలా ఎవరితోనో మెసేజ్ పెట్టించారనుకుని చాలా హ్యాపీ ఫీల్. అప్పుడు మా డాడీకి ఫోన్ చేశాను, అప్పుడు మా మమ్మీ ఏడుస్తానే మాట్లాడారు, అమ్మ నన్ను క్షమించి ఇలాగా అంటే, అప్పుడు నన్ను నువ్వు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నావు కదా అని, సరే నీ ఇష్టమైతే దేవుడి సేవ చెయ్యి, మేము బలవంతం పెట్టంలే అన్నారు. కానీ పరిస్థితులు అండి, అది ఇప్పటికీ బాధ వస్తుంది, నాకు అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నేను అలాగ దేవుడి సేవకు సమర్పించుకోవటము, ఇంకా దేవుడి సేవ చేయాలని దేవుడు మాట్లాడటం వల్ల అప్పుడు సరే అమ్మ నేను క్షేమంగానే ఉన్నా ఇక్కడ ఇలా చెన్నై వెళ్ళాను జయపాల్ గారి దగ్గరికి అంటే, వారు కూడా అంటే ఎక్కడికో వెళ్తే టెన్షన్ పడేవారేమో, ఒక మంచి దైవజండి దగ్గరే నువ్వు ఉన్నావు కనుక సరే నాన్న అని అన్నారు. అలాగా నేను 2017 వరకు అక్కడ ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండటం జరిగిందండి. 3 సంవత్సరాలు అక్కడ జయపాల్ గారి మినిస్ట్రీలో నేను ఉన్నాను. అక్కడ నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతులు బట్టి కొద్దిపాటి ఏదో చిన్న చిన్న హెల్ప్లు చేయటము, ఆ మినిస్ట్రీలో అక్కడ ఉండి తర్ఫీదు పొందడానికి, అక్కడ అనేక విషయాలు మరి దైవజనుల నుంచి నేర్చుకోవడానికి దేవుడు కృపించాడు. ఒక మంచి శ్రేష్టమైన దైవజనులు, చాలా ప్రేమించే దైవజనుల కింద ఉండటము చాలా సంతోషకరమైన విషయం, అందుబాటు దేవుడు నేను ఇప్పటికీ స్తుతిస్తున్నాను. మరి ఆ దైవజనుల ద్వారా నేను చాలా ఆశీర్వదించబడ్డాను, అనేక విషయాలు నేర్చుకున్నానండి. మరి తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి మరి దేవుడు మరలా నువ్వు ఇంకా అక్కడి నుంచి రావాలని చెప్పడము, తర్వాత ఆయనకి తెలియజేయటము, ఆ తర్వాత నేను అక్కడి నుంచి నేను 2017 వచ్చేసాను. మరి ఒక 3 సంవత్సరాలు నేను అక్కడ కలవరి సహవాసంలో ఉండటం జరిగింది. అక్కడ డైరెక్ట్గా జయపాల్ గారి ఒక నడిపింపులో కానీ నేను అనేక విషయాలు నేను నేర్చుకున్నానని అనుబట్టి ఎప్పటికీ కూడా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. అక్కడ మరి వారి జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కానీ, మైకిల్ పాల్ గారు కానీ, రాజ్ ప్రకాష్ పాల్ గారు కానీ, అన్ని నుంచి కూడా నేను చాలా విషయాలు మరి ఆ సహవాసంలో నేను నేర్చుకున్నాను. దాన్ని బట్టి నేను చాలా ఆశీర్వదించబడ్డానండి. మరి అలా వచ్చేసిన తర్వాత
మరి ఏం చేయాలి, ఏంటి నా పిలుపు ఏంటి, నేను సంఘం స్టార్ట్ చేయాలా వద్దని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు జోసఫ్ ప్రకాష్ పాల్ గారు కూడా నాకు ఎలజా నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, ఇంకా ఆలస్యం చేయొద్దని చెప్తూ ఉండేవారు. అన్న నాకు ఇంకా ప్రార్థన చేసుకోవాలన్నా ఇంకా తెలుసుకుంటున్నాను అని చెప్తూ ఉండేవారు. అలా ప్రార్థన చేసుకుంటూ నేను అనేక చోట్లకి కొన్ని పాస్టర్స్తో పాటు అలాగే ఇండివిజువల్గా నాకు నేనుగా వ్యక్తిగతంగా సువార్త చేయటకి వెళ్తూ ఉండేవాడిని, అనేక మందికి సువార్త చెప్పాలనే భారంతో అనేక చోట్లకి వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు మీకు ఇవి కొన్ని ఫొటోస్ జస్ట్ వేస్తున్నాను. ఇలా అనేక చోట్లకి వెళ్ళి సువార్త చేస్తూ ఉండేవాడిని 2017 నుంచి. అలాగా సువార్త చేయటము ఈ పరిచర్యలో దేవుడి కృప బట్టి దేవుడిని వాడుకుంటున్న సువార్త పరిచర్యలు, అలాగే కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి వాక్యం ప్రకటించడము, వాక్య పరిచర్య చేస్తున్నాను. అదే రీతిగా మరి వివాహం కూడా నాకు అయ్యిందండి. వివాహం వచ్చి అయ్యేసరికి మరి మా సహోదరులు, కరవరి సహోదరులు కానీ కొంతమంది ఇక్కడ ఉన్న దైవజనులు కానీ పెళ్లి చేసుకున్నాక సంఘం ప్రారంభించనివారు. మరి పెళ్లి సంబంధాలకు వెళ్తే బాబు నీకు సంఘం ఉందా అనేవారు. కనుక సంఘం ఉండి పెద్ద చర్చి ఉంటేనేమో పెళ్ళనిస్తామని వీళ్ళ సైకాలజీ ఇక్కడ ఉంది. అలాగేమో దైవికంగా ఉన్న వాళ్ళందరూ వివాహం అయిన తర్వాత భార్య భర్తలుగా సంఘం ప్రారంభించి వెళ్తే మంచిది, బాగుంటుంది అని వారు చెప్తూ ఉండేవారు. ఇలా ఉండేది అనమాట అండి. అప్పుడు ప్రార్థన చేసుకున్నామని, దేవుడా నీ చిత్తంలో నాకు వివాహం అవ్వాలి అన్నప్పుడు మరి నాకు ఇందాక చెప్పిన

అంటే కొన్ని ప్రవచనాలు కూడా కొంతమంది దైవజనుల ద్వారా వచ్చి మరి భారీ విషయంలో దేవుడి కృపను బట్టి 2019 సెప్టెంబర్ 18వ తారీఖున నా వివాహము పాలకొల్లో ఘనంగా దేవుడు జరిగించాడండి. మరి నీకు మాదిరిగా ఉంటుందని చెప్తున్నాను, నేను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు, ఎందుకంటే దైవజనులుగా నేను ప్రకటిస్తున్నాను కనుక నేను చేయకూడదని తీర్మానం తీసుకున్నాను, అది నేను చేశాను. కానీ నా వివాహాన్ని దేవుడు ఘనంగా జరిగించారు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే క్రైస్తవులుగా మీరు కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటారని, ఏదన్నా గొప్ప కొరకు కాదు కానీ ఇది మీ కొరకు మాదిరిగా ఉంటుందని, మీరు కూడా అలా చేస్తారని నమ్ముతూ చెప్తున్నానండి. కానీ దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, నా వివాహాన్ని ఘనంగా జరిగించారు, దేవుడే ఘనంగా జరిగించారండి. 2019 నవంబర్లోనే మేము గృహంలో ఇంట్లో మా భార్య మేము కలిసి సంఘాన్ని ప్రారంభించాము. చిన్నగా ఎవరిని ఎవరికి ఎప్పుడు మా బంధువులకు కూడా చెప్పలేదు నేను, వాళ్ళు చర్చ్ ఉంది అక్కడికి వెళ్తూ ఉండేవాని, కానీ ఇంట్లోనే చర్చ్ ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాము. కాకపోతే తర్వాత లాక్డౌన్ వచ్చింది, ఈ పరిస్థితులు ఎక్కడ చర్చిలు పెట్టక లేదు, ఈ పరిస్థితులు మీకు తెలుసు. ఇలాగా మరి దేవుడు ప్రార్థించినప్పుడు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అనే ఒక పేరు కూడా దేవుడు ఇచ్చారు, ఈ సంఘం పేరు జీసస్ క్రైస్ట్ వాయిస్ చర్చ్ అని. ఇలా ఉంటూ ప్రార్థన చేస్తూనే నేను ఈ లాక్డౌన్ తర్వాత కూడా నేను మరి అనేక చోట్ల వాకింగ్ చెప్పడానికి ఎవరు పిలిచినా వెళ్తూ ఉంటాను, వెళ్తూ ఉంటున్నాను. ఇంకా సంఘ పరిచయం ఇండివిజువల్గా ఇంకా ఎక్కడ ప్రారంభించలేదు, ప్రార్థన చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను ప్రభువా మరి ఏ ప్రదేశంలో వెళ్ళి ప్రారంభించాలి. నాకు ఒకటే భారం ఏంటంటే క్రొత్త వారి దగ్గరికి వెళ్ళాలి, నూతనాత్మల్ని సంపాదించి మనం సంఘం స్థాపించాలనే భారం ఉంది. అది దేవుడు నా హృదయంలో పెట్టారు. మరి నేను వెళ్ళిన దైవజనులు, జయపాల్ గారు ఒక శ్రేష్టమైన దైవజనులు, ఆయన ఇచ్చిన బీజం ఏంటంటే సువార్త చేయాలి, ఆత్మలు సంపాదించాలి. ఆ భారం ఆయనకు ఉండటం వల్ల, ఆ దైవజనుల దగ్గర ఉండటం వల్ల అది నాకు కూడా మరి ఆయన నేను చూసి నేర్చుకున్నాను కనుక, అలాగే ఒక సంఘము మనం ఆత్మలు సంపాదించాలని ఒక భారంతో వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడి సేవలో వాడబడుతున్నాను, అనేక చోట్లకి వెళ్ళి సువార్త సభల్లో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి ఊరు ఊరిలో సువార్త చేయటం కానీ, లేకపోతే ఇలా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యాన్ని ప్రకటించడం కానీ, ఇలా దేవుడి కృపను బట్టి కొన్ని సంఘాల్లో ఆదివారాలు వెళ్ళి మెసేజ్ చెప్పడం కానీ, దేవుడు నన్ను ఆయన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుడిని నేను స్తుతిస్తున్నాను. నా గొప్పతనం ఏం లేదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నాలాంటి పనికిమాలని ఎందుకు ప్రభు సేవకు పిలిచావు అనుకుంటూ ఉంటాను, ఎందుకంటే నేను ఎందుకు పనికిరాను అని, నాకేమి ఎబిలిటీస్ లేవు. కానీ దేవుడే ఆయన సేవకు పిలిచి, ఆయనే ఆయన రక్తం కార్చి నన్ను రక్షించి, ఆయనే నన్ను నడిపిస్తున్నాడండి. ఆయనదే సమస్త మహిమ ఘనత, యేసయ్యకి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఆమెన్. యేసు రక్తంలోనే విమోచన ఉంది, యేసు రక్తమే పాపాలు కడుగుతుంది, యేసయ్య మార్గము, యేసయ్య సత్యం జీవమని నేను స్వయంగా తెలుసుకున్నాను. ఈ 2014 సంవత్సరం నుంచి ఇప్పుడు 2021 సంవత్సరం వరకు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి నేను సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదు, దేవుడు నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నారు, దేవుడు నాకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తున్నారు, విశ్వాసంతో నేను జీవిస్తున్నాను, దేవుడే నాకు సహాయం చేస్తున్నారు. 2020 లాక్డౌన్లో అక్టోబర్ 10వ తారీఖున దేవుడు నాకు కుమారుని కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు, అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కనుక దేవుడు నాకు ఏది తక్కువ చేయలేదండి. మరి కుటుంబంగా మరి భార్య భర్తలుగా కలిసి దేవుడి సేవలో కొనసాగుతున్నాము. మరి దేవుడి ప్రేరేపణ బట్టి ఇలా యూట్యూబ్లో కూడా వీడియోలు చేస్తున్నాం, మేము యూత్ మీటింగ్స్ పెడతా ఉంటాం మా టీం తరపున, బోయినర్గిస్ టీం తరపున, ఇలా అనేక చోట్ల యూత్ మీటింగ్స్ పెట్టడం, సువార్త వ్యక్తిగత సువార్త చేయటం, పాస్టర్తో వెళ్ళి సువార్త చేయటం, అలాగే సువార్త సభలో ప్రసంగించడం కానీ, చర్చెస్లో ప్రసంగించడం కానీ, ఈ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతున్నానండి. మరి ఈ సాక్ష్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇంకా చాలా విషయాలని స్కిప్ చేస్తాను, సమయం సరిపోదు కనుక. అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను పట్టుకుని ఒక పాపాత్మని నన్ను రక్షించారండి యేసు ప్రభు. ఆయనే నిజము, ఆయనే మార్గము, ఆయనే సత్యం జీవము, ఆయన తప్ప వేరొక దారి లేదు పరలోకానికని నేను 100% నమ్ముతున్నాను. నేను తెలుసుకున్నానండి, తెలుసుకునే నమ్మాను, ఏదో గుడ్డిగా నమ్మలేదు. మీరు తెలుసుకోండి, యేసయ్య కొరకు, యేసయ్య నిజదేవుడు అని తెలుసుకోండి, యేసు రక్తంలో పాప క్షమాపణ ఉందని తెలుసుకోండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా ఓపికతో ఈ సాక్ష్యాన్ని విన్నారు, ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉంటే ఆ విషయాన్ని మాకు తెలియజేయండి, ఇతరులకి ఈ సాక్ష్యాన్ని కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రభు చిత్తమే

దేవా, ఈ నవదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 17-18 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనుష్య కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారికి స్వాస్థ్యం ఏమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. యెహోషువ వారి స్వాస్థ్యాన్ని వారికిచ్చాడు. కనానీయులు కూడా ఈ పట్టణాల్లో నివసించాలని కోరుకోవడం వల్ల మనషే ప్రజలు ఈ పట్టణాల్లో నివసించలేకపోయారు. యోసేపు గోత్రానికి ఈ ఎక్కువ భూమి కావాల్సి వచ్చింది. కొండ ప్రాంతం తమ ప్రజలకు సరిపోదని వారు యెహోషువకు చెప్పారు. ఇస్రాయేలులోని 7 గోత్రాలకు వారి స్వాస్థ్యం ఇంకా ఇవ్వబడలేదు. 7 గోత్రాల నుండి 3 పురుషులు వెళ్ళి భూమిని సర్వే చేయాలని యెహోషువ చెప్పాడు. మనుషులు వెళ్ళి భూమిని సర్వే చేసి దాని గురించి వివరాలు రాశారు. మొదటి చీటి బెన్యామీను గోత్రానికి చెందింది. వారి భూభాగం యూదా యోసేపు గోత్రాల మధ్య ఉంది. బెన్యామీను భూభాగంలోని గోత్రంలో అనేక పట్టణాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక 18వ అధ్యాయంలో షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా చూస్తాం. అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించడం జరిగింది. అక్కడ బెన్యామీను గోత్రం సరిహద్దులను కూడా నిర్ణయించినట్లుగా చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథము 17-18 అధ్యాయాలు వినబోతున్నాము. 17 అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36 అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువాగా మారింది. యెహోషువా అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువా అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువా ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువా జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువాలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్రసముద్రం దాటిస్తే, యెహోషువా యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువా ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువా ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువా రాతి స్థూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు. ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి. యెహోషువా క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది. మోషేకున్నంత సాత్వికం యెహోషువాకు లేదు. ఎల్దాదు, మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువా అంటే, మోషే యెహోషువాను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువా. మొత్తం మీద యెహోషువా విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువా 17 అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు మాకీరు. అతడు యుద్ధవీరుడు. చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు, బాషాను అతనికి వచ్చాయి. మనషీయులలో మిగిలిన వంశాలు 5. మనషే, మాకీరు, గిలాదు, హెసెరు ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు, ఐదుగురు కుమార్తెలే, మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనష్షీయుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పూయ దేశాన్ని మనష్షీయులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుకు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు.

చెట్లు నరుక్కోండి గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి గాని యెహోషువా వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు, సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా, మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు, సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇస్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యముండదు, కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి 5 అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువా అమలు పరిచాడు. ప్రియశ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క 2 ధైర్యం చాలలేదు, శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ 2 న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు, 5 ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా 6 బదులు 10 వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది. ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 వచ్చాయి. ఎఫ్రాయిము మనష్షే ఈ 2 కలిసి మొత్తం 72,700. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని స్వాతిశయాన్ని యెహోషువా గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి, వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మ ఫలాలు గలవారే ఆత్మ సంబంధులు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవునియందే కాని ఆత్మ సంబంధి తనయందు తాను నమ్మడు, నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో 2 మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువా 18 వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇస్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్యములు ఇంకా పొందని 7 మిగిలి ఉన్నాయి. యెహోషువా అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోడానికి ఎందుకని వెళ్లరు? ప్రతిగోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువా వారితో అన్నాడు, మీరు ఈ దేశములోబడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో
మీకోసం యెహోవా

సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటి వచ్చింది. యూదా యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువా స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు?

0: శ్రోతలు వింటున్నారా, దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జొరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువా 18:12 నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును యెబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు. అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33:12. మోషే ఆశీర్వదించాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25 రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి. యెబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరియేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. 2వ రాకడలో యేసుప్రభు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:1-5 వరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది, యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండమీద ఆయన పాదములుంచగా ఆలివు కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43:7 దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్యస్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యము నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవ్వరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48:35 యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్తెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా, ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది. అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గిల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు. ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిస్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. 7:12-17 వరకు షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. కీర్తనలు 78:56-60 వరకు వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు. ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను. వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతు చీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువా వారిని ఖండించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువా గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువా కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి, పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1. మోయాబీయులు, 2. అమోరియులు, 3. గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొన్ని సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. మనిషి కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నందున వారికి స్వాస్థ్యమియమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా, అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించబడినట్లుగా చూశాం. ఇందులో యెహోషువను గూర్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతం లేకుండా భూములను పంచిపెట్టాడు. మోషే తరువాత తాను అంతటి పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. మనము స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రులు ఎందరో ఉన్నారు. సైతానీయ దుష్టశక్తులు ఎన్నో మనలను ఆవరించి ఉన్నవి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసీ జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగము ప్రభునామన జయించబడాలి. దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకొనలేక కొందరు దరిద్రులు అవుతున్నారు. శత్రువగు సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. సైతాను దొంగ కనుక వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి. సైతాను శిబిరంలోనికి వెళ్ళి వాణ్ణి బంధించాలి. శత్రువుతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. మనము సైతానుతో, లోకముతో, శరీరంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. మన స్వాస్థ్యాన్ని వాణి నుండి లాక్కోవాలి. ప్రియులారా, ఇందులోని సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: నేను పల్లవి మీతో మాట్లాడడానికి వచ్చేశాం. కాసేపయ్యాక నా స్నేహితురాలు ప్రసన్న చెప్పే వైద్యపరమైన సలహాలు కూడా వింటారు.
1: ఇంకా మెర్క్ అనే ఒక మహిళను గూర్చిన ఆసక్తికరమైన గాథను వింటారు. ఈమె గాథ వింటే బహుశా మీకు తెలిసిన మరో గాథ మీకు జ్ఞాపకం వస్తుందేమో. శ్వేత, నాకెందుకో ఊరికే డాక్టర్ దగ్గరకు వెళ్లాలనిపించదు, నీకేమనిపిస్తుంది?
0: నాకు కూడా అస్సలు ఇష్టముండదు.
1: శ్వేత, నాకెందుకో ఊరికే డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటేనే నాకు విసుగ్గా ఉంటుంది. కానీ ఈ మధ్య మా పిల్లలకు క్షయవ్యాధి ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేయించడానికి వెళ్ళాను. నీవు మీ పిల్లలకు ఆ పరీక్ష చేయించావా?
0: చేయించాను. వాస్తవానికి ఈ వ్యాధి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పిల్లలకు ప్రతి సంవత్సరం ఈ పరీక్ష చేస్తారు.
1: ఇప్పుడు ప్రసన్న గారు చెప్పే సలహాలు విందాము. ఈ వ్యాధిని గురించి మీరు అనేక విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: క్షయ ఒక అంటువ్యాధి, దాన్ని టీబీ అని కూడా అంటారు. నేను టీబీ అని చెప్పినప్పుడల్లా క్షయవ్యాధి అని అర్థం చేసుకోనండి. అనేక దేశాలలో చాలామంది ఈ రోగానికి గురవుతున్నారు. ఎందుచేతనంటే ఒకప్పుడు ఈ వ్యాధి చికిత్స నిమిత్తం ఉపయోగించిన మందులను ఆ క్రిములు ఎదిరించగలుగుతున్నాయి. నేటి వైద్య సమాచారంలో ఇది ముఖ్యమైన అంశం కాబట్టి మీరు జాగ్రత్తగా వింటారని విశ్వసిస్తున్నాను. టీబీ అనే వ్యాధి సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. ఈ సూక్ష్మ క్రిములు శ్వాస ద్వారా ఊపిరితిత్తులలోనికి వెళ్తాయి. టీబీ చైతన్యవంతంగా ఉండవచ్చు లేదా చైతన్యవంతంగా ఉండకపోవచ్చు. అది చైతన్యవంతంగా ఉన్నప్పుడు క్రిములు విస్తరిస్తాయి. అవి శరీరంలోని ఇతర భాగాలకు అనగా మూత్రపిండాలు, ఎముకలు మరియు మెదడులోనికి వ్యాపిస్తాయి. టీబీ అన్నది ప్రమాదకరమైన వ్యాధి. ఎందుచేతనంటే టీబీ క్రిములు ఏ అవయవానికి సోకుతాయో ఆ అవయవం యొక్క కణజాలాన్నంతా తినేస్తాయి. అది మరణానికి కూడా కారణం కావచ్చు. టీబీ క్రిములు గాలిలోనికి ఎలా వ్యాపిస్తాయి? టీబీ వ్యాధి ఉన్నవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేక మీకు దగ్గరగా వచ్చి మాట్లాడినప్పుడు ఆ క్రిములు వ్యాపిస్తాయి. క్షయవ్యాధి గలవారు మందులు వాడకుండా ఉంటే ఒకే గదిలో వారితో ఎక్కువ సమయం గడపడం వలన సాధారణంగా టీబీ వస్తుంది. కాని ఆ వ్యాధి గలవారు ఉపయోగించిన పళ్ళెము, గ్లాసు మరే వస్తువునే కాని వాడడం వల్ల మీకు టీబీ రాదు. మీరు మీ కుటుంబము క్షయవ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటే ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాలి. ఎందుచేతనంటే లక్షలాది మందికి టీబీ క్రిములుంటాయి. అయితే అంతమాత్రాన మీకు సుస్థీ చేసినట్లు తలంచవద్దు. ఈ టీబీ క్రిములు కొంతమందిలో చురుకైనవిగాను మరికొంతమందిలో చురుకుగా లేని క్షయవ్యాధిని కలిగిస్తాయి. ఇలా ఎందుకు ఉంటుందో నేను చెప్తాను. మొదటి విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, ఒక వ్యక్తి శ్వాస పీల్చుకున్నప్పుడు టీబీ క్రిములు ఊపిరితిత్తులోనికి ప్రవేశిస్తాయి. ఒకసారి అవి శరీరంలో ప్రవేశించాక శరీరం వాటితో పోరాడుతుంది. కాని సాధారణంగా అన్ని క్రిములను చంపలేదు. అప్పుడు శరీరంలోని నిరోధక వ్యవస్థ మిగిలిన ఆ క్రిముల చుట్టూ ఒక గోడ నిర్మిస్తుంది. క్రిములు నిద్రావస్థలోనికి వెళ్తాయి. ఈ కాలంలో ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తాడు. ఈ స్థితిలో టీబీ చైతన్యవంతంగా ఉండదని వైద్యులు చెప్తారు. దీనిని టీబీ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. ఒకవేళ టీబీ క్రిములకు మందుల ద్వారా చికిత్స చేయకుంటే ఒక స్థాయిలో అవి మేల్కుంటాయి. అప్పుడు అది చైతన్యవంతమైన టీబీ అనబడుతుంది. దీనినే క్షయవ్యాధి అంటారు. అప్పుడు ఆ క్రిములు వ్యాధి నిరోధక వ్యవస్థను చీల్చుకుని బయటకు వచ్చి వృద్ధి చెందనారంభిస్తాయి. ఇది ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవి లేక మధుమేహం, మూత్రపిండ వ్యాధి, నిమోనియా లేక క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటం ద్వారా శరీరం బలహీనమైనప్పుడు అలా వృద్ధి చెందుతాయి. ఒక్కసారి టీబీ క్రిములు చైతన్యవంతమైతే ఆ వ్యక్తిలో దగ్గు, బలహీనత, జ్వరం, బరువు తగ్గడం, దగ్గినప్పుడు రక్తం పడడం, రాత్రిళ్ళు చెమట పట్టడం వంటి రోగ లక్షణాలు కనిపిస్తాయి. ఈ చైతన్యవంతమైన స్థాయిలో క్రిములు మరో వ్యక్తికి వ్యాపించవచ్చు. మీ శరీరంలో టీబీ క్రిములున్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక చర్మ పరీక్ష సహాయపడుతుంది. డాక్టరు మీ చేతి చర్మం క్రిందికి ఒక మందును సూది ద్వారా పంపిస్తారు. 2 లేక 3 రోజుల తర్వాత దాని చుట్టూ మీ చర్మము వాపు వచ్చిందా లేక ఎర్రగా అయిందా అని పరీక్షిస్తాడు. అయితే డాక్టర్ మిమ్మల్ని రమ్మన్న రోజు తప్పకుండా వెళ్లి చర్మాన్ని పరీక్షించుకోవడం మంచిది. ఆ పరీక్షల్లో ఒకవేళ మీకుగాని మీ కుటుంబస్థులలో ఎవరికే గాని ఇన్ఫెక్షన్ ఉందని తెలిస్తే మీరు మరికొన్ని పరీక్షలు చేయించుకోవలసి వస్తుంది. అందులో ఛాతీ ఎక్స్రే ఒకటి. ఈ పరీక్ష ద్వారా మీ టీబీ క్రిములు చేతనంగా ఉన్నాయో లేదో ఒకవేళ మీకు మందులు అవసరమేమో తెలియజేస్తుంది. చాలామందికి టీబీ ఇన్ఫెక్షన్ మరియు టీబీ వ్యాధికి మందుల ద్వారానే చికిత్స చేస్తారు. టీబీ మందులు వాడడం ఒక్కటే క్షయవ్యాధి నివారణకు మార్గం. మిమ్మల్ని టీబీ మందులు వాడమని చెప్తే తప్పకుండా అన్ని మందులు వాడాలి. మీకు బాగయిందని అనుకున్నప్పటికీ డాక్టర్ చెప్పినంతకాలం తప్పకుండా మందులు వాడాలి. టీబీ క్రిములు మోసకరమైనవి కూడా. టీబీ చికిత్సకు కొన్ని నెలలు పట్టవచ్చు. మీరు ఆరోగ్యంగా ఉన్నా ఆ క్రిములన్నీ చచ్చిపోకపోవచ్చు. ఒకవేళ మీరు వాడుతున్న మందులను బట్టి మీకు సుస్థిగా అనిపిస్తే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించి అన్ని పరీక్షలు చేయించుకోనండి. మీకు ఇవ్వబడిన మందులు వేసుకోనకపోతే మీకు చాలా అనారోగ్యం ఏర్పడుతుంది మరియు మీరు ఎప్పటికీ బాగుకాలేరు. మరో విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు అలా జబ్బుతో ఉన్నప్పుడు టీబీని ఇతరులకు కూడా వ్యాపింపజేసే ప్రమాదం ఉంది. మీరున్న ప్రాంతంలో టీబీ వ్యాధి వేగంగా వ్యాపించకుండా మీరు, మీ కుటుంబస్తులు ఈ సలహాలను పాటించండి. టీబీకి సరైన చికిత్స పొందితే అది నయమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు ఈ వ్యాధి నిరోధక టీకాలను వేయించండి. ఇతరులకు కూడా నేర్పించండి. మీ వీధిని, కాలనీని టీబీ వ్యాధి నుండి రక్షించుకోండి.
1: శ్రోతలు, క్షయవ్యాధిని గూర్చి ఈరోజు మీరు క్రొత్త సంగతులు నేర్చుకున్నారు కదూ. ఈ వ్యాధిని గూర్చి ఎప్పటికప్పుడు విషయాలను సేకరించడానికి ఆవిడ చాలా ప్రయాసపడుతున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్దామా. ఇప్పుడు మరో స్నేహితురాలు షారోన్ గారు మనకు ఒక మహిళ కథను చెప్తారు, విందామా మరి.
2: ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా వింటారు కదూ. ఒక ఊర్లో మెర్క్ అనే స్త్రీ ఉంది. ఆమె ఊర్లోని పురుషులందరినీ ఎరిగిన స్త్రీ అని అందరికీ తెలుసు. ఒకరోజు ఆమె వ్యభిచారంలో పట్టబడింది. వెంటనే ఓరింగ్స్ అనే ఒక గుంపు ప్రజలు ఆమెను తీర్పు కొరకు ఒక బోధకుని వద్దకు తీసుకుని వెళ్లారు. ఓరింగ్స్ అనేవాళ్లు చాలా కఠినమైన వాళ్లు. ఎప్పుడూ ఎవరు తప్పు చేస్తే వాళ్లను పట్టుకొందామా అని కాచుకొని కూచుంటారు. జాలిని కోరే వాళ్లమీద కఠిన చర్యలు తీసుకుంటారు, నిర్దయగా ప్రవర్తిస్తారు. వీళ్లు మెర్క్ అనే ఆ స్త్రీని కౌటుయిన్ అనే బోధకుని వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ స్త్రీని ఏ విధంగా శిక్షించాలో సలహా తీసుకునేందుకు కౌటుయిన్ దగ్గరికి వచ్చినట్లు నటించారు. కాని వాస్తవానికి అతన్ని చిక్కుల్లో పెట్టి అతన్ని కూడా శిక్షించాలన్నదే వారి ఉద్దేశం. వాళ్లు కౌటుయిన్ దగ్గరికి వచ్చి, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరేమంటారు అని ప్రశ్నించారు. కౌటుయిన్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత అతడు వారివైపు చూచి, మీలో పాపం చేయని వారెవరో వాళ్లే మొదట ఆమె మీద రాయి వెయ్యండి అని చెప్పాడు. వాళ్లు ఒకరి ముఖం మరొకరు చూచుకున్నారు. ఆ గుంపులోని ప్రతి ఒక్కరూ పాపులే అని వారికి తెలుసు. ఒక్కొక్కరూ మెల్లగా అక్కడి నుండి వెళ్లిపోయారు. మెర్క్ ఒక్కతే మిగిలిపోయింది. అప్పుడు కౌటుయిన్ ఆ స్త్రీతో, అమ్మా నీపై నేరం మోపిన వాళ్లు ఏరి ఎవరూ నీకు హాని చేయలేదా అని ప్రశ్నించాడు. ఆమె లేదు అని చెప్పింది. అప్పుడు కౌటుయిన్ మెర్క్తో, నేను కూడా నిన్ను శిక్షించను, ఇంటికి వెళ్లి మళ్లీ ఎప్పుడూ పాపం చెయ్యకు అని చెప్పాడు. శ్రోతలు, ఎవరైనా మీమీద ఎప్పుడైనా నేరం మోపారా? మీకు అవమానం కలిగించే పని, శిక్ష విధించదగిన పని ఏదైనా మీరు చేశారా? అలాంటి తప్పు చేసినప్పుడు కలిగే అపరాధ భావం భయంకరమైనది కదా. మనందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో నేరారోపణకు గురి అయ్యాము. అంతమాత్రమే కాదు, మనం ఒకరిపై మరొకరము నేరారోపణ చేసుకుంటాము కూడా, విమర్శించుకుంటాము. ఒక విధంగా సానుకూలమైన నిర్మాణాత్మకమైన విమర్శ మనం మంచిగా మారడానికి సహాయం చేస్తుంది. అయితే ప్రతికూలమైన విమర్శ బాధకరమైనది, వినాశకరమైనది కూడా. విమర్శ అన్నదే ఒక పెద్ద నేరస్థాపన లాంటిది. ఎవరైనా మనల్ని విమర్శించినప్పుడు మనం ఓడిపోయిన వాళ్లలాగా భావిస్తాం. విమర్శ ఎందుకు బాధకరమైనదంటే, మన పొరపాట్లను బట్టి, బలహీనతలను బట్టి మనల్ని ఎవరూ అంగీకరించడం లేదన్న భావం మనలో కలిగిస్తుంది. మనం పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రం ఖండించే విధానం, ఇక మనం దేవునికి సన్నిహితంగా ఉండలేమన్న తలంపును కలిగిస్తుంది. మనం పరిపూర్ణులం కాము మరియు మన పాపాన్ని బట్టి మనం ఎప్పటికీ దేవునికి దగ్గరగా రాలేమని ధర్మశాస్త్రం చెప్తుంది. పాపం చేయకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు లేక మీరు విమర్శింపబడరు అని బైబిలు చెప్తుంది. ఈ ప్రమాణాన్ని చేరుకోవడం అసాధ్యం. మనందరం పాపం చేస్తాము. ఆ కారణాన్ని బట్టే మనకోసం చనిపోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. యేసు పాపం లేనివాడు కాని మనకోసం పాపముగా చేయబడి సిలువలో చనిపోయాడు. మనం దీనిని విశ్వసిస్తే ధర్మశాస్త్రపు తీర్పులోనికి రాము. మనం పాపాన్ని బట్టి శిక్షించబడము. యోహాను మొదటి పత్రిక 1:9 వచనంలో ఇలా వ్రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. దీన్ని బట్టి చూస్తే మనం పాపములో కొనసాగుతూ మనకిష్టమైనట్లు జీవించవచ్చు అని చెప్పబడిందా? లేదు. మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. అయితే మన స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదని గలతీ 3:15 చెప్తుంది. అంతమాత్రమే కాదు, ప్రేమతో ఒకనికొకడు సేవ చేసుకోవాలని కూడా చెప్తుంది. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తారు. మనం ఒకరినొకరు సవాలు చేసుకోకుండా, ఒకరిపై మరొకరు అసూయపడకుండా, అతిశయించకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్లీ కథలోనికి వద్దాం. వాస్తవానికి ఇది బైబిలులోని కథ. ఇది ఒక వాస్తవ సంఘటన. ఈ కథలోని అసలైన భావాన్ని అర్థం చేసుకోవడానికి అందలి వ్యక్తులకు కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. వ్యభిచారిణిగా ఉన్న మిర్క్ మీకు జ్ఞాపకముందా? ఆమె పేరుకు పాపము అని అర్థం. మనందరం కూడా ఆమెతో ఐక్యపరచుకుందాం. మనందరం ఆమెలాంటి వారం కాము, కాని అందరం పాపులమే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం పాపమే. అందును బట్టి మనం పరిపూర్ణులుగా ఉండలేకపోతున్నాం, కాదంటారా? ఇక ఓరింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓరింగ్స్ అంటే చట్టము లేక నేరం మోపేవారు అని అర్థం. వీళ్లు మెర్క్పై నేరం మోపి ఆమెను చంపాలన్న ఆతృతతో ఉన్నారు. మనందరం కూడా తప్పు చేసిన వాళ్లపై నేరం మోపాలన్న శోధనకు లోనవుతాం. మన పాపాన్ని పట్టించుకోకుండా ఇతరులను తప్పు పట్టడం చాలా సులభం. ఇక చివరిగా బోధకుడు కొవ్టుయిన్ గురించి తెలుసుకుందాం. ఈ పేరుకు కృప అని అర్థం. ఈ బోధకుడు మరెవరో కాదుగాని యేసుప్రభువే. ఆయన దేవుని కుమారుడు. కృప అన్నది ఎంత మంచి మాట కదా. కృప అంటే జాలి, కనికరం, క్షమాపణ మరియు ప్రేమ. యేసు మంచివాడు, కనికరం గలవాడు మరియు క్షమించేవాడు. కొవ్టుయిన్ మెర్క్ను క్షమించాడు. క్షమించలేదా? ఆయన నీవు క్షమించబడ్డావు, ఇక వెళ్ళు, మళ్లీ ఎప్పుడూ పాపము చెయ్యకు అని చెప్పాడు. ఆమెకు ఎంత నెమ్మది సంతోషం కలిగిందో ఊహించండి. ఆమె ప్రాణం దక్కించబడింది. ఇక ఆమె స్వేచ్ఛగా జీవించవచ్చు. ప్రియ స్నేహితులారా, మీరు కూడా అలా స్వేచ్ఛగా జీవించగలరు. యేసు రక్తము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. మన పాపాలను మనం ఒప్పుకొని యేసుక్రీస్తును దేవుని కుమారునిగా అంగీకరిస్తే మన పాపాలు క్షమించబడతాయి. మనల్ని ఎవ్వరూ నిందించరు. మనం దేవునికి దగ్గరవుతాము మరియు నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాము. మీరు కృప అనే ఈ వరాన్ని ఈరోజే స్వీకరించి యేసు ఇచ్చే స్వాతంత్రాన్ని పొందుతారా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకివ్వబడిన స్వేచ్ఛను మీరు ఎలా ఉపయోగిస్తారో నిర్ణయించుకోండి. మీ స్వేచ్ఛను ఇతరులను నిందించడానికి, విమర్శించడానికి ఉపయోగిస్తారా? లేక ఇతరులను ప్రేమించి క్షమించడానికి మీ స్వేచ్ఛను ఉపయోగిస్తారా? ఆలోచించండి. ప్రార్థనాపూర్వకంగా ఒక తీర్మానం చేసుకోనండి.

0: శ్రోతలు, యేసు మిమ్మను విడిపించగలడని, విడిపిస్తాడని మీరు నమ్ముతున్నారు కదూ. నిజంగా ఎంత గొప్ప రక్షణ మనకు దొరికింది,
1: దాన్ని వర్ణించలేము. పల్లవి, నీకు తెలుసా దేవుడు నా పట్ల ఎందుకు ఇంత కృప చూపించాడో? నాకు అర్థం కాదు.
0: నాకు అలాగే అనిపిస్తుంది. మనందరం పాపం చేశాము, అయినా ఆయన మనందరి కోసం యేసు ప్రభును పంపించడానికి ఇష్టపడ్డాడు.
1: ఇదొక గొప్ప మర్మం.
0: అవునవును, దేవుని కృప నాకు చాలునని బైబిల్ చెప్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో కష్టాలన్నిటిలో కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి గారు ఓ మంచి పద్యాన్ని మనకు వినిపిస్తారు.
2: డెబ్బీ గారు రాసిన ఈ పద్యం పేరు రాతికుండల్లో కృప. నీ ముఖదర్శనం కొరకు కనిపెట్టినప్పుడు సమృద్ధిగా దొరికే మధురమైన చాలిన నీ కృప రాతికొండల్లో నాకు జ్ఞాపకం వస్తుంది. నా బలహీనతల్లో నీ బలాన్ని ప్రదర్శిస్తావు ఉచితంగా. దీనులకు సైతం ఇస్తావు శాంతిని, శక్తిని మరియు ధైర్యాన్ని. నా ప్రయాస ఆగిపోయినప్పుడు, నీకోసం సమస్తం త్యజించినప్పుడు, ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ప్రారంభమవుతుంది నీ కృపా పరిచర్య. నీ కృపను బట్టి నేను లేడికాళ్లతో ప్రతి రాతికొండపై గంతులేయగలను కాబట్టి నా బలహీనతల్లో బహుగా అచ్చయిస్తాను.
1: పల్లవి, ఇక ఏమి చేసినా ఫలితం లేదు అనుకున్న సమయంలో నేను క్రీస్తును మాత్రమే నమ్మవచ్చునన్నమాట.
3: ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరం చదువుతున్నాను. నిరీక్షణ మహిళా కార్యక్రమం ఆవిడకు ఎలా ఆశీర్వదకరంగా ఉందో ఈ ఉత్తరంలో రాశారు. మీరు ప్రసారం చేస్తున్న నిరీక్షణ మహిళ అనే కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంది. ఒక బృందంగా మీరు జరిగించే చర్చలు మహిళల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడుతున్నాయి. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఆరోగ్య సూత్రాలతో పాటు కుటుంబానికి అవసరమైన సలహాలిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు పిల్లలకు మధ్య జరిగే వివాదాలను తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా ఎలా పరిష్కరించుకోవాలో చక్కగా వివరించారు. ఇవన్నీ బైబిల్లో వ్రాయబడి ఉన్నా ఏ పరిస్థితుల్లో ఏ వాక్యాన్ని ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలో తెలియని వారికి నిరీక్షణ మహిళ ఓ మార్గాన్ని చూపిస్తున్నది. మీ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని, అనేక మంది స్త్రీలు వీటి ద్వారా మేలు పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీ వద్ద ఏమైనా పుస్తకాలు ఉంటే పంపించగలరు.
1: శ్రోతలు, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సహాయపడే పుస్తకాలు మీకు పంపాలనుకుంటున్నాం. కాబట్టి మీ సమస్యలు, సందేహాలు మాకు రాస్తూ ఉండండి.
0: శ్రోతలు, మీతో ఓ తలంపు పంచుకోవాలనుకుంటున్నాను. ఈ తలంపు ఈ వారమంతా మీకు ప్రోత్సాహానిస్తుంది. దేవుని కృప మనం సంపాదించుకునేది కాదు, దానిని మనం సంపాదించుకోలేము. అది ఒక వరము, ఒక ఉచిత వరము. యేసు మంచివాడు, దయగలవాడు. మీరు మీ పాపాలు ఒప్పుకుంటే ఆయన వాటన్నిటినీ క్షమిస్తాడు. మీరు క్షమించబడతారు. అప్పుడు మీరు కృప అనే ఈ వరాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతారు. మీరు కూడా ఓ కృపగల మహిళగా ఉంటారు కదూ.
1: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

లూకా చాప్టర్ 15 ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రాక్టికల్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇందులో ఒక పారబుల్ మాత్రమే కాదు, ఇది లైఫ్కి కావలసిన అవసరమైన విషయంగా ఉంది. నంబర్ 1, తప్పిపోయిన గొర్రెపిల్ల. దీని గురించి గతంలో చూస్తే

0: ఈ స్టోరీ ఎన్నిసార్లంటే చాలాసార్లు విన్నాం. అదేమంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, ఆ స్టోరీ ఒకడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు. అలా అని ఆ స్టోరీ చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని చాలాసార్లు విన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుండి పారాబుల్ డీకోడ్ చేసి పలు రహస్యాలు మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముకుడే రహస్యాలను బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఇందులో ఏం చెప్పాలని ఆశించుచున్నాడు? ఈ కథ ఎందుకని ఇలా అమర్చబడింది?
1: యాక్చువల్గా మనం గత రెండు ఎపిసోడ్స్లోనూ మీరు చెప్పినట్టుగా తప్పిపోయిన గొర్రె, కనబడని నానెమ్మ గుర్చి చెప్పుకున్నాం. ఇవి రెండునూ వచ్చి, ఒకటి బయట కనబడకుండా పోయింది, మరొకటి లోన కనబడకుండా పోయింది. ఈ బయట కనబడకుండా పోయింది, కనిపెట్టడానికి శబ్దము తప్ప మరి ఏది కూడా కుదరదు. అయితే లోన కనబడంది కనిపెట్టడానికి దీపాన్ని వెలిగించి వెతకాలని ఉంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఇవి రెండునూ రెండు కనబడని స్థలము, రెండు విధాలైన వెతుకులాట, రెండు విధాలైన కనిపెట్టడం. దీన్ని మనం ఎలాగ చూడగలుగుతామంటే, ఒకటి సంగములో చూశాం, మరొకటి వెలుపల కనబడకుండా పోయిన వారిని చూశాం. అంటే వారిని కనిపెట్టాల్సిన బాధ్యతను తెలుసుకున్నాం. ఈ రెండు పారబుల్స్ను చేరి ఈ మూడవ పారబుల్లో వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దానిగూర్చే చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానం మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంది. దీని బేస్లో ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి, ఎన్నో స్కిట్సు వచ్చాయి, డ్రామాలు వేశారు, ఎన్నెన్నో చేశారు. వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మెసేజ్ ఇవ్వబడ్డాయి. అయినా ఇంకా అందులో మెసేజ్ ఉందంటే అప్పుడు ఈ ఉపమానం వెనుక ఎన్నుంటాయో చూడాలి. వస్తూ ఉంది. ఇదే బైబిల్ మహాత్మ్యము. ఇందులో రెండు ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, మనమందరము కూడా మనందరి దగ్గర ఒక అలవాటు ఉంది. అదేంటంటే, విలన్కి మనం హైపిచ్చే అలవాటు పడ్డాం. విలన్నే మనం అధికంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో తండ్రి వద్ద నుండి ఒక కుమారుడు వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు అని ఇలాగ చూస్తూ ఉన్నాం కదా.
0: తండ్రి
1: ఆస్తినంతా వేస్ట్ చేశాడు. ఇది మామూలుగా చెప్పుకునేటువంటి ఒక విషయంగా ఉంది. అప్పుడు ఇందులో వచ్చి ఎవరు చిన్న కుమారుడు, ఎవరు ఆ పెద్ద కుమారుడని చూసినప్పుడు, ఈ ముందు చెప్పబడిన రెండిటిని మనమొక కంపారిజన్, ఎందుకు యేసు ఒకదాని వెనుక ఒకే అధ్యాయంలో చెప్తున్నాడు, అందులో ఏంటి కంపారిజన్ అని అడిగినట్లయితే, ముందు రెండు కనబడకుండా పోయాయి కదా. ఈ మూడవ పారబుల్లో ఎప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటామంటే, చిన్న కుమారుని గురించే మాట్లాడుతున్నాం. అతనికి మరొక ముద్ర కూడా వేశాం, తప్పిపోయిన కుమారుడు.
0: తప్పిపోయిన కుమారుడనే అతన్నే విలన్గా మార్చాం.
1: ఈ తప్పిపోయిన కుమారుడనే ఓడే బైబిల్లో లేదు. దేవుడు అతన్ని తప్పిపోయినట్టుగానే చూడాల, చివరి వరకు చిన్న కుమారుడిగానే చూస్తాను. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతూ ఉన్నాడు.
0: అవును.
1: సో ఈ చిన్న కుమారుడే ఆ యొక్క గొర్రె, కనబడకుండా పోయిన గొర్రె, బయట కనబడకుండా పోయినవాడు. ఇంటిలోనే కనబడకుండా పోయింది కదా నానేమ, అది ఎవరు అని అడిగినట్లయితే, అదే ఈ పెద్ద కుమారుడు, ఆ ఎల్డర్సన్. అతను ఇంట్లోనే కనబడకుండా పోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని గుర్చే డిఫరెన్స్ చూడబోతున్నాం, సరేనా? ఒకటి, బయట కనబడకుండా పోయింది, లోన కనబడకుండా పోయింది అని చెప్పేప్పుడు బయట కనబడకుండా పోయింది ఎవరు అంటే, ఇంటిలో ఉండి ఆస్తిని వేరు చేసుకుని బయటికెళ్ళినది
0: అతడు తెలిసి అడుగుతున్నాడు. తప్పిపోయాడనేది ఒకటి, వీడైతే నాకు ఆస్తిని భాగం పంచమని అడుగుతున్నాడు, అదే రైట్ అని అడుగుతున్నాడు. అదేమంటే, కోపంలో ఇది చెబితే తండ్రి ఊండవుతాడని తెలుసు, తెలుసుకుని రైట్స్ని అడిగి పంచుకుని పోతున్నారు.
1: ఆ రైట్కైనా ఒక విషయం అతని మాటలో ఉంటుంది, అదే ముఖ్యం. ఏంటంటే, ఈ పెద్ద కుమారుని దగ్గర లేని ఒక మాట ఈ చిన్న కుమారుని దగ్గర ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇది 3 సార్లు ఉంటుంది. పెద్ద కుమారుని దగ్గర ఆ మాటే ఉండదు. ఏంటని అడిగితే, ఈ చిన్న కుమారుడే తండ్రి అని సంబోధిస్తాడు.
0: ఓ,
1: మీరు పెద్ద కుమారుణ్ణి చూడండి, తండ్రి అని పిలవడు ఇందులో. తను అతడేం చెప్తాడంటే, ఇన్ని ఏండ్లు నేను సేవించానంటాడు. ఐ సర్వ్డ్ యూ అని అంటాడు. బట్ ఇక్కడ ఇతనే చూసినట్లయితే, మీరు చెప్పారు కదా రైట్, ఆ రైట్ అతనికి ఎందుకు వచ్చింది, అథారిటీ ఎందుకు వచ్చిందంటే, ఇతడు నా తండ్రి, తండ్రి అన్న స్థానములో కుమారునిగా తనకైనది ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఏ దృక్పథములు చూస్తున్నామంటే, కుమారుని యాంగిల్లో చూడలేదు, తండ్రి యాంగిల్లో చూస్తున్నాం. మరో విధంగా ఎలా చూస్తున్నాం, తండ్రి సంపాదించిన ఆస్తి నాశనం చేస్తాడు, పిల్లడు అడుగుతున్నాడు ఎంత మోసమైన కుమారుడు అనేదేగా చూస్తున్నాం. తండ్రి యాంగిల్లో ఇది వేరేలాగుంది. ఆయన ఎలాగని మనం చూసినట్లయితే, ఇది నేను సంపాదించిందే, నా ఆస్తే, అడిగేది నా బిడ్డ. వాడు నన్ను తండ్రి అన్న అథారిటీలోనే అడుగుతున్నాడు. నేను సంపాదించాను, నా ఆస్తిని ఇవ్వమని అడగల, మాకు మీకైన దానిలో నుండి మా ఇద్దరికైనది భాగించి ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఇతనికి ఈ అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అనడం వల్లే కదా వస్తుంది. ఈ ఆస్తిని అడగడానికి అతనికి ఏం రైట్స్ ఉంది? తను సంపాదించింది కాదు, లేక వేరే విధంగా తన తాత నుండి వచ్చింది కాదు. తను అడిగేదేంటి, తండ్రి ఆస్తిలో నుండి 2 భాగాలు చేయమంటున్నాడు. అప్పుడు ఈ ఆస్తి రావడానికి కారణమే తను తండ్రిగా ఉండడమే. ఇది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అతడు ఏ అధికారాన్ని బట్టి అడుగుతున్నాడు? నేను నీ కుమారుని, నాకీ ఆస్తిలో భాగముంది, దాన్ని వేరు చేయమంటున్నాడు.

0: మనమైతే ఏం చేస్తాం? ఇది నేను సంపాదించాను, నేను నీకు ఇవ్వను అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాం? పిల్లోడికి మనకి ఉన్న రిలేషన్షిప్ ని తెగొడుతున్నాం. కానీ అక్కడ రిలేషన్షిప్ ని తెగొట్లా. అక్కడ చూడొచ్చు, మారు మాట్లాడక ఆస్తిని పంచిపెట్టినట్టుగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, లూక 15:12, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను, ఇచ్చేశాడు. తండ్రి ఎక్కడ కూడా అతన్ని ఎదిరించి మాట్లాడలేదు, ఒకచోట కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మీకొక సందేహం కలుగుతుంది చూడండి. అది ఎలాంటి సందేహం అంటే, ఈ విధంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేది ఒక వాక్యము. అడిగినప్పుడు చూసినట్లయితే అనేక మంది నాకు కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని యేసును అడుగుతున్నారు. ల్యాండ్ లేదు, ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వీరు అడిగిన వెంటనే యేసుని నామమును అడుగుతున్నారు. దొరుకుతుందా లేదా?
1: దొరుకుతుంది.
0: దొరుకుతుంది. దొరికిన వెంటనే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు వీరడిగింది సరి అయిన ప్రార్థనేనా అనేది ప్రశ్న. అనేక మంది ఇది అక్సెప్ట్ చేయొచ్చు, లేక అనేక మంది ఇది అర్థం చేసుకోకుండా పోవచ్చు. అయితే నిజమిదే, నా నామమున మీరు నన్నేం అడిగినను అనే దాంట్లో అది దేని గురించి స్పష్టంగా చెప్తున్నాడో అది తెలియజేయబడుతుంది. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. డోంట్ ఆస్క్ దిస్, ఓన్లీ థింగ్స్ అనేటువంటిది అర్థం.
1: ఆయన
0: వేరే లెవెల్లో అడగమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ నెరిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి ఎంతో నిశ్చయంగా ఈవులు ఇస్తాడు కదా.
1: అది మాత్రమే కాకుండా నీతిమంతుడైన జడ్జి వద్ద మళ్ళా అడుగుతున్నాడు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దేవుడు.
0: అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే, వీరడిగినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కదా, ఏదని చెప్పి లూకాలో చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరలోక మందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా అంటున్నాడు. కాబట్టి ఆ చోట దేవుడు చెప్పేది హోలీ స్పిరిట్, ఓల్డ్ థింగ్స్ కాదు. మరలా వీరందరూ ఈ చిన్న కుమారునిలాగా ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, నేను లేదని చెప్పడంలా. ఎందుకంటే చిన్న కుమారుడు అడిగేప్పుడు ఆయన ఏం చేయలేదు, చెప్పలేదు.
1: నీవు
0: నా నామమును అడుగుతున్నావు, రిలేషన్షిప్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉంది. ఎస్తేరును రాజకుమార్తెగా అలంకరించి తెస్తున్నారు. అలా తెచ్చి ఆమెకు రాజకుమార్తెగా ప్రాక్టీస్ ఇస్తున్నారు వారు. ఆమె వలె అనేక స్త్రీలకు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక వాక్యం ఉంది, అలా ప్రాక్టీస్ తీసుకునేవారు రాజునొద్ద రాణిగా నియమింపబడేవారు. ఏది అడిగినా దొరుకుతుంది, అది అక్కడ రూల్. వారు అడిగేవన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడు అందరికీ వారికి కావలసినవి తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎస్తేరు ఏది కూడా అడగలేదని ఉంది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది అడగకూడదనేది ఉంది. ఇది అడగవచ్చా? కాని దొరుకుతుంది. మీరు అడిగితే ఖచ్చితంగా ఏమవుతుంది? దొరుకుతుంది. కానీ అడిగితే ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మీ దగ్గర ఉండేటువంటి ఒక
1: కెపాసిటీ.
0: అడుగుతూ ఉన్నాం. ఇప్పుడొచ్చి మీరు అడిగేటువంటిది ఏదై ఉండొచ్చు, ఏది కాకపోవచ్చు అనేది మనకు తెలీదు. అందువల్ల హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీరు అడగవలసినది ఏదై ఉన్నదో మీరు ఎరుగరు గనుక మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉండేందుకు శక్తిమంతుడై ఉన్నాడు.
1: మనం అడిగేది తెలియకపోయినా దాన్ని తెలియదనే చెప్తున్నాడు.
0: అది తెలియదు అంటున్నాడు. మీకు అడగడమే తెలియదు
1: అంటున్నాడు.
0: అదిను ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఒక గొప్ప పోస్టింగ్, ఒక దేశానికో రాష్ట్రానికో పిఎంఓ సీఎం అనుకోండి, వారిని వెళ్ళి చూడాలి. వారిని చూడటానికి నాకు ప్రోటోకాల్ని క్రాస్ చేసి ఒక నెల క్రితం అపాయింట్మెంట్ తీసుకుని అన్ని చేసి ఆయన ముందు వెళ్ళి కూర్చుని మీరు మోర్ దెన్ 6 మంత్స్గా నన్ను చూడాలని ట్రై చేస్తున్నట్టుగా వినపడింది. సో అందువల్ల మీకు పర్మిషన్ ఇచ్చాను, యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ టైం, మీకేం కావాలో నన్ను అడగండి అంటే, మా ఏరియాలో ఒక స్వీట్ కొట్టు ఉంది రాజా, నాకొక కిలో హల్వా కొనిస్తే నాకు బాగుంటుంది అంటే ఎలాగుంటుంది?
1: అది ఎలా ఉంటుందంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది.
0: ఆయన ఇన్సల్ట్ చేసేదిగా ఉంది. ఏది మనము ఎవరి దగ్గర ఏం అడగాలనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక తండ్రి దగ్గర కూర్చుని ఇంట్లో చాక్లెట్ అడగచ్చు, అన్ని అడగచ్చు. ఇదే మీరు ఒక డిఇఓ ఆఫీసర్ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? ఒక కాలేజీలో సీట్ అడుగుతారు. అవునా? ఎవరి దగ్గర ఏం అడగాలో ఉంది. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏం అడగాలి?
1: ఆయన లెవెల్లో ఆయన ఎదురు చూసే విషయాన్ని
0: అడగాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏమడిగాడు? తండ్రి అన్న స్థానాన్ని పెట్టుకుని
1: సొత్తు అడుగు,
0: ఆస్తిని, నశించిపోయే విషయాన్ని అడుగుతున్నాడు. తండ్రిక, నువ్వు నా రిలేషన్షిప్ లో అడుగుతున్నావు, సరే నేను ఇస్తాను, ఇది నాశనమవుతుందని తెలుసు, యు టేక్ ఇట్ ఓవర్.
1: అది కూడా
0: ఇస్తున్నాడు. ఇదే ఈరోజు దేవుడు అనేక మందికి ఇస్తున్నాడు. వీరేమనుకుంటున్నారని చూస్తే మనం అడిగేవన్నీ దొరుకుతున్నాయి. ఇదే మినిస్ట్రీగా కొంతమంది సేవకులు చేస్తున్నారు. అడగండి అడగండి, దేవుణ్ణి అడగండి. భూమికైనది ఏది అడిగినా దేవుడిస్తాడు. తండ్రి దగ్గర ఇది ఒక ఇష్యూవే కాదు, సరే ఇతను అడిగాడు కదా, ఇది అడగకముందు ఎవరి దగ్గర ఉండింది ఆస్తి?
1: సొత్తు అక్కడే ఉంది,
0: అతని దగ్గరే ఉండి
1: అక్కడే ఉంది. అతడేమీ అనుభవించలేదు.
0: తను అనుభవించడానికి అంత అధికారం తన దగ్గర ఉంది. ఇది వేరుగా తీసుకెళ్లి తను ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు? ఇప్పుడు వేరు చేస్తే రెండు భాగాలైనవి కదా, సగమైంది కదా, అన్నకు సగం భాగం వెళ్ళిపోయింది కదా. ఉన్నప్పుడు రెండు కూడా ఒకటిగా ఉండేవి కదా, ఎంతైనా తినచ్చు కదా. ఇతనికేమైందంటే ఇది నాకైంది, నాకైనది ఇది అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్లిన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు తండ్రితో ఉన్నప్పుడు కొన్ని అనుభవించడం కుదరదు, అందుకేమనుకుంటున్నాడు, వేరుగా వెళ్ళి అనుభవించాలనుకుంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది. ఏసయ్యతో మీరు ఉండి మంచిగా దేవుడితో నడిచేవారిగా ఉంటే ఓళ్ళిగా కొన్ని విషయాలు మీరు అనుభవించలేరు. అది వాస్తవం. మీరు యేసుతో కూడా ఉన్నట్టయితే లోకానుసారంగా కొన్ని విషయాలు దేవుడు అనుమతించడం లేదు. దేవుడు సర్వాధిపతిగా ఉండడం వల్ల మీరు ఏదైనా అనుభవించడానికి ఆయన ఏం చేయాలి, పర్మిషన్ ఇవ్వలేదు. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం, స్వతంత్ర దేశం. అందువల్ల మీరు అన్ని చేయగలరా ఈ దేశంలో?
1: కాదు, అక్కడ కొన్ని రూల్స్
0: ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం చేయాలి. ఇది రోడ్ ట్యాక్స్ నేను కడతనా, 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను, నేను ట్రాఫిక్లో ఆగనని చెప్తే సరేనా? అదే ఈరోజు మీరు గాడ్ దగ్గర చేస్తూ ఉన్నారు, తండ్రిని ఉంచుకుంటూ. ఇది దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు అడగచ్చు. ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు, తీసుకెళ్ళు, ఎందుకంటే నీవు నా నామములు అడిగావు. అది ఎలాగంటే ఆ యొక్క రూల్కొచ్చి ఆ పవర్ ఉంది,
1: అది ఆ రిలేషన్షిప్ బేసిస్ లో ఇచ్చేసాడు.
0: ఇప్పుడు తను తీసుకుని వెళ్ళాడు.
1: అయితే ఈయన అడ్వైస్ చేయలేదు, బాబు నువ్వు అడుగుతున్నావు తప్పని చెప్పలేదు ఈయన.
0: లేదు, ఇప్పుడు అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది, విషయం ఇదే. ఇప్పుడు ఈయన అడిగింది ఇవ్వలేదనుకోండి, తను దెబ్బలాడతాడు, దెబ్బలాడి ఏదో ఒకటి చేసి వెళ్తాడు.
1: అవును,
0: ఇప్పుడు తన వ్యూలో ఏమవుతుంది, నేను అడుగుతున్నాను ఇవ్వలేదు, అప్పుడు మీకు నాకంటే ఆస్తి మక్కువైపోయింది.
1: అలాగని ఆ లాజిక్ లో
0: మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఇలాగ తీసుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి కంటే నా కుమారుడు ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్తి నా కుమారుడికి ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు, పాడు చేస్తాడు, ఖచ్చితంగా పాడు చేస్తాడని తెలుసు. అయితే ఒకరోజు ఈ ఆస్తిని తను పోగొట్టుకున్నప్పుడు నా ప్రేమ తనకు తెలుస్తుంది, తండ్రి అడిగిన వెంటనే ఇచ్చాడు, అది ఖచ్చితంగా జరిగింది చూడండి, తిరిగి వచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ స్థలంలో బేసిసే రిలేషన్ బేసిస్. పలు సమయాలలో దేవుడు ఎందుకు మీకన్నిటిని ఇస్తున్నాడు, అయితే ఒక దగ్గర అవి చేయి విడిచిపోతున్నాయి. అనేక మందికి ఈ విషయం తెలియలా, దేవుని దగ్గరే చెప్పుకున్నామండి, అన్నీ ఇచ్చాడండి, ఎందుకెళ్తుంది, అది చిత్తము లేకుండా దేవుని అనుమతిలో వచ్చింది. అనేక సార్లు కూడా మనం చెప్పాము, బైబిల్లో రెండు కార్యాలు మనం ఎంతో స్పష్టంగా యోచించి చేయాలి. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాబెనకల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్, దేవుడే మోషకి తెలియజేసి కట్టమన్నాడు. టెంపుల్ ఉంది కదండి, సొలొమోను కట్టింది ఈ టెంపుల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్.
1: దేవుడు ఇష్టపడి అడుగుతున్నాడు,
0: దేవుడు అడిగినందువల్ల దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు కదండి, రాజుగా సౌలు ఉండేడు కదండి, సౌలొచ్చి గాడ్స్ పర్మిషన్, జనులొచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగారు. అయితే దావీదు ఉన్నాడు కదండి, అది గాడ్స్ విల్, హృదయానుసారంగా ఒకరిని ఏర్పరుస్తానంటున్నాడు కదా. ఈ డిఫరెన్స్ని చూడండి. సౌలు ఎప్పుడు జనులకి, అంతేగాని సౌలు యొక్క పర్సనల్ లైఫ్ వదిలేయండి, జనుల మట్టుకైతే చూడండి, సౌలు కంటే దావీదు జనులను అధికంగా ప్రేమిస్తాడు. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అడిగేప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా లేక దేవుని పర్మిట్ చేయమంటున్నామా అన్నదే ప్రశ్న.
1: ఇంకో విషయం, మన ప్రార్థనే తప్పుగా ఉంది. అంటే మనం అడుగుతున్నాం దేవుడు ఇస్తాడిస్తాడని, దేవా నేను అడుగుచున్నాను, ఇది మీ చిత్తం అయితేనే దీన్ని చేయండి దేవా అని అడిగితేనే సేఫ్. మనం
0: అది సేఫ్, అది సేఫ్ జోన్లో ఉంటూ ప్రార్థన చేశాను,
1: అడుగుచున్నాను దేవా, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీ చిత్తమై ఉండాలి.
0: ఏసయ్యే ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు, అయితే నా చిత్తము ప్రకారంగా కాదు మీ చిత్తాన్ని జరిగించాను.
1: అవును, ఇంకా చెప్పాలంటే మన చిత్తానుసారంగా తప్పు చేస్తున్నాం,
0: మనం ఆయన్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈలా ప్రకారంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చేయండి.
1: అవును, రైట్.
0: ఇప్పుడు న్యాయమూర్తి కొన్నిసార్లు చెప్తారు, మీరు విని ఉంటారు, అతను దోషిని తెలుసు, అతను దోషిని తెలుసు, కానీ చట్ట ప్రకారం నిరూపించడానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్ లేవు. అదే వారు చెప్తారు, కావలసిన ఆధారం లేకపోవడం వల్ల. కానీ జడ్జికి మనసులో తెలుస్తుంది ఇతడు దోషి అనేటువంటిది. అయితే చట్టప్రకారంగా దండించడానికి నాకు దారి లేదు. ఇది ఎలాగని అడిగినట్లయితే ఇతను దొంగే, అయితే ఇతను చట్టరీతిగా అడుగుతున్నాడు,
1: లా ద్వారా రావాలి,
0: తండ్రి నాకిచ్చేయండి, నా నామమున పరలోకమందున తండ్రి అన్న వెంటనే అది రావాలి,
1: వస్తుంది. అప్పుడు అతనికి ఒకటి అర్థమవుతుంది, యంగర్ సన్నకి ఫాదర్ దగ్గర అడిగితే దొరుకుతుందని ఒక క్లియర్ క్లారిటీ
0: కన్ఫర్మ్ గా తెలుస్తుంది,
1: చాలా తెలివిగా ఉన్నాడు.
0: ఇది అట్లే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని చూసినట్లయితే ఇతడు ఈ చిన్న కుమారుడని చెప్పబడుతున్న ఈ రెండవ కుమారుడు ఎవరిని అడిగితే ఇస్రాయేల్ యొక్క కాన్సెప్ట్, ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ప్రజలు. ఇతడు ఈ నియమం ప్రకారంగా లోనికొస్తున్నాడు. ఇతను లోనికొచ్చి అడుగుతున్నాడు, తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి అన్నిటినీ కూడా ఇచ్చాడు. అయితే వీరికి ఆ తండ్రి యొక్క కాన్సెప్ట్ తెలియనందువల్ల వీరు చెదరగొట్టబడ్డారు. వెళ్ళి చివరిగా ఆ చిన్న కుమారుడు ఎన్నెన్ని పాటలను అనుభవించాడో అన్ని పాటలను వీరు తిరిగి అనుభవించి వస్తున్నారు. ఇస్రాయేల్కు వారు తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఈ చిన్న కుమారుని యొక్క స్వభావం, ఇస్రాయేల్ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటుంది. దేవుని నుండి దూరమై మరలా తిరిగి వస్తారు, తిరిగి దేవుని యొద్ద వేడుకుంటారు. అది మీరు బాగా గమనించండి. వారు దేవుని యొద్ద మొర పెట్టుకున్నారు, దేవుడు వారి మీద జాలిపడ్డాడు. ఇకడితను తిరిగి వస్తాడు, తండ్రి పరిగెత్తుకుని చిక్కవగిలించుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఈ చోట తండ్రి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ఏహెచ్కేల్ 16లో చెప్తున్నాడు ఇస్రాయేల్ గురించి, వారికి ఒక వస్త్రం ధరింపజేశా.
1: అవును,
0: అప్పుడు అన్ని కూడా గమనించినట్లయితే ఈ చిన్న కుమారుని కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా ఎవరిని గూర్చి చెప్పబడిందని చూసినట్లయితే ఇస్రాయేల్ను గూర్చి చెప్పబడింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండారు అంటే దాని అర్థమేంటి? పరలోకంలో ఉన్న తండ్రికి రెండు నియమాలు ఉన్నాయి, రెండు నియమాలలోనూ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి, దీన్నే పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే గలతీయులకులో 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదివేప్పుడు ఆయనకి రెండు నియమాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అబ్రహాముకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా, అంటే ఒకటి హాగర్ ద్వారా మరొకటి షారా వల్ల కలిగింది. ఈ రెండు సంతతుల నుండి వచ్చేది రెండు ప్రమాణాలుగా రాస్తున్నాడు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. ఆ రెండు నియమాలే ఈ ఇద్దరు కుమారులు. అందులో ఈ చిన్న కుమారుడనేవాడు వెనుక వచ్చినవాడు. చిన్నవాడంటే రెండవదిగా పుట్టినవాడు కదా. బైబిల్ ప్రకారంగా చూస్తే అందరూ ధర్మశాస్త్రం మొదటొచ్చింది, ఈ స్వాతంత్ర నియమం తర్వాత వచ్చిందని చెప్తుంటారు. యాక్చువల్గా స్వాతంత్ర నియమమే మొదటొచ్చింది. అబ్రహం ఫస్ట్ రొట్టె ద్రాక్షరసం చేతిలోకి అందించాడు.
1: అవును,
0: ఆ రొట్టె ద్రాక్షరసము తిరిగి యేసు మన చేతిలోకి అందించారు. సో వచ్చిన క్రమంలో చూస్తే ఫస్ట్ వచ్చింది స్వాతంత్ర నియమం, రెండవది వచ్చిందే ధర్మశాస్త్రం. అప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఇస్రాయేల్ ప్రజలకైన గుర్తే ఈ చిన్న కుమారుడు. ఇప్పుడు తను అన్ని వైపులా చుడుతున్నాడు. ఫస్ట్ జాలీగా ఉన్నాడు, తన దగ్గరున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏం చేశారు?
1: యూజ్ చేశారు.
0: అన్నిటినీ యూజ్ చేసి ముగించి From 19th century నుండి హిట్లర్ దగ్గర ఇరుక్కుని ఇతను ఎలాగైతే పొట్టు తిన్నాడో అదే విధంగా వారు ప్రతి కష్టాన్ని కూడా అనుభవించారు. లోకములోనే ఒక జాతి ఇంతటి కష్టాన్ని అనుభవించిందన్నట్లయితే యూదులు మాత్రమే.
1: అదేంటంటే తరచుగా కష్టపడుచునే ఉన్నారు, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ ప్రాస్పర్ అవ్వడమే ఒక పనిష్మెంట్గా అవుతుంది.
0: అది అంటే బైబిల్లో ఒకటి ఎలా చెప్పేది, అర్థం చేసుకుని తెలుసుకోవలసిన ఒక మర్మమైన సత్యం ఏంటంటే, ఆరంభం నుండి సంఘము సరే, ప్రజలు సరే, దైవజనాంగము సరే, శ్రమలో వారు నమ్మకంగా ఉండేరు. ఈ బ్లెస్సింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, బ్లెస్సింగ్ వద్దనలేదు, బ్లెస్సింగ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఎందుకని అడిగినట్లయితే, నున్నని రాయితో గోలియాతును మాత్రం మీరు కొట్టగలరు, ఎవరైనా ఒక వ్యక్తినే కొట్టగలరు. ఈ ఖడ్గాన్ని మీరు తీసుకున్నట్టయితే దేన్నన్నా మీరు హరించవచ్చు. నున్నని రాయితో ప్రతిసారి ఒక వ్యక్తినే మీరు కొట్టగలరు, అయితే ఒకే ఖడ్గం అనేక మందిని హరిస్తుంది.
1: సో బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే చాలా నెమ్మదిగా ఉండడం మంచిది అంటే,
0: ఉపద్రవ కాలంలో ఉండిన దానికంటే రెండంతలు మూడంతలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఒక కత్తిని హ్యాండిల్ చేసినట్టుగా చేయాలి.
1: స్లిప్ అయితే అది రివర్స్ అవుతుంది.
0: అవును, మీరు బాగా గమనించి చూడండి. అరణ్యములో గొర్రెలు మేపేపుడు, సౌలుకు భయపడి పారిపోయేప్పుడు దావీదు దగ్గరున్న సిన్సియారిటీ, తన ఆ స్త్రీ విషయంలో పడి దారి తప్పాడు.
1: అతడు పాపం చేశాడని తెలియనే లేదు,
0: తనకే తెలియలేదు, ఎవరో తెలియజేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదే బ్లెస్సింగ్ యొక్క సమస్య. బ్లెస్సింగ్ వచ్చి అవసరం, ఎవరికిది అక్కర్లేదని చెప్పలా. నీళ్లు మనకు అవసరం కదా.
1: అవును,
0: నీటిని కదా అన్ని ఊర్లలో వెతుకుతున్నాం. ఇదే నీళ్లు వరదగా మారితే ఎలాగుంటుంది? మరణిస్తున్నారు కదా ప్రజలు. ఈ ప్రాణానికి తగినంత నీరు, అప్పుడు ఆ లిమిట్, నాకు తాగడానికి ఎంత అవసరమో అంత నీరే నాకు కావాలి.
1: అది దాచి దేవా నీ చిత్తమే అని చెబితే సమస్య లేదు, ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలి.
0: బ్లెస్సింగే ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
1: తెలుసు,
0: ఈ బ్లెస్సింగ్ వల్ల మీకు పతనం కలగదంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ బ్లెస్సింగ్ మీకు పతనానికి దారితీస్తుందంటే మీకు ఇవ్వడు. మీరు పోరాడి తీసుకోకూడదు. నీ నామమ్మని అడిగాం, ఎంతో కాలంగా అడుగుతున్నావు. కొందరు చెప్తారు, మేము 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాం. దేవుడు మరలా చెప్తున్నాడు ఏషియాలో, మీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు? న్యాయవిధి కొరకు, విచారణ కొరకు ఉపవాసం ఉంటున్నారంటున్నాడు. ఫర్ వాట్ పర్పస్, నీ ఫాస్టింగ్ ఎందుకు అని అడుగుతున్నాడు. మనం కేసు కొరకు, దెబ్బలాట కొరకు, ఇక ఎన్నో కార్యాలకో, కాని బైబిల్ చెప్తుంది దయ్యం వెలగొట్టడానికి మీ ఆత్మీయ జీవిత స్టాండర్డ్కే ఫాస్టింగ్
1: స్పిరిచువల్.
0: మనం ఫాస్టింగ్ చేసి ఇల్లు అడుగుతున్నాం, ఫాస్టింగ్ చేస్తూ ల్యాండ్ అడుగుతున్నాం. ప్రభువా అంటే మనం
1: ఫాస్టింగ్తో ఉండి ప్రమోషన్,
0: మనం వచ్చి దేవుణ్ణి కంపల్ చేస్తున్నాం.
1: అవును, ఇంకోటి ఆయన స్థితిని తగ్గించాం.
0: అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను తండ్రి స్థానంలో కష్టపడి అడుగుతున్నప్పుడు ఇది నీకు పతనమవుతుందని తెలుసు. ఇశ్రాయేల్ జనులు చెప్తున్నాడు, మీరు రాజును అడుగుతున్నారు, కాని ఆ రాజు ఏం చేస్తాడో వెళ్ళి చెప్పమన్నాడు సమూయేలుతో. వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమూయేల్, మీ రాజులా పరిగెత్తిస్తాడు, రథాల వెనుక పరిగెత్తిస్తాడు, అలాగే మీలోని స్త్రీలను బానిసగా అంటే పనికి పెట్టుకుంటాడు, మీ ఆస్తిలో కొంత అంటే ఇవన్నీ కూడా చెప్పి రాజును వారికి ఇవ్వమంటాడు. అప్పుడు ఇదే ఆ చిన్న కుమారునికి ఈయన చేసేది. నాశనం చేస్తాడని తెలుసు, పోగొడతాడని తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే, దేవుని దగ్గర పొందుకుంటారు అన్ని బ్లెస్సింగ్స్ను. ఈరోజు లోకంలో చూడండి, అదొక చిన్న దేశమే అయితే ప్రపంచాన్నే ఒక కంట్రోల్ చేసేంత ఫీలింగ్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్ అటువంటిదైన బ్లెస్సింగ్, అది అట్లే వారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు అయినా వీరు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తున్నారు, దేవుని నుండి దూరంగా వెళ్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళి నానాయాతనలు పడి. ఇది హిట్లర్ దగ్గర మాత్రం కాదు, మనమీ కాలంలో ఉండడం వల్ల హిట్లర్ గురించి తెలుసు. న్యాయాధిపతులు జడ్జెస్ పుస్తకంలో చదవండి, కొనసాగింపుగా అది జరిగే కార్యం చూస్తున్నాం. చదివి చదివి చదివి తిరిగి వారు వస్తారు. తిరిగి 70 సంవత్సరాలు దేవుడు బబులోనుకు పంపించాడు, తిరిగి వచ్చారు. తిరిగి బాగున్నారా అని చూస్తే లేరు. తిరిగి 70లో పంపివేశాడు, తిరిగి 1948లో సమకూడారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడూ లేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇస్రాయేల్కు ప్రస్తుతం జరుగుతున్న వారిని ఒక ప్రకటన పెట్టండి. పర్సనల్గా ఇస్రాయేల్కు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ గాడ్కి భయపడేటువంటి వారుగా ఉన్నారు, ఎంతమంది దేవునికి భయపడే జనులుగా ఉన్నారు. మనము ఏది కూడా దేవుని దృష్టిలోనే చూడాలి. మన మటుకైతే యూదుడు లేడు, గ్రీకు లేడు, మనకందరూ కూడా సరి సమానమే. చూడండి, వారింకా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేస్తున్నారు, దీని పర్యవసనము వారు ఏమనుభవిస్తారు. ఇప్పుడిక్కడ తను వెళ్ళిపోయాడు కదా, తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా 1948 వరకు వీరు పడిన పాటలకైనా ఒక శ్రమ అనుభవించారు. 75 ఇయర్స్గా వీరు ఎలాగున్నారు, బ్లెస్సింగ్గా ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన తప్పులన్నీ చేర్చి, నేను చెప్పేది ఇప్పటిది కాదు, ఒక 75 సంవత్సరాలుగా వీరు చేసిన కార్యాలన్నీ వీరు తిరిగి ఆ చిన్న కుమారుని వలె మరలా చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు అనేది ఇస్రాయేల్ జనులకైనా ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇతను తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎంతో ఇంపార్టెంట్. ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఇక్కడ ఏం సమస్య ఉందని అడిగినట్లయితే, ఇస్రాయేలును గూర్చి ఒక కూటమి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, వారు దేవుని ప్రజలు కాదు, వారు వెళ్ళిపోయారు, దేవుడు తృణీకరించాడు. ఏ జనులను కూడా దేవుడు నిరంతరంగా త్రోసివేయడం లేదు. క్షమాపణ అడిగి వస్తే చేర్చుకోవడానికి దేవుడు దయగలవాడుగా ఉన్నాడు.
1: ఇది ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్ లైఫ్ కూడా వర్తిస్తుంది.
0: అదే నేను చెప్తున్నాను, ఏ ప్రజలను ఒక విధంగా పతనము కావాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట బైబిల్.
1: మారు మనస్సు పొందితే దానికి ఒక వాల్యూ
0: ఖచ్చితంగా ఉంది. తిరిగి వచ్చి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అతను 3 కార్యాలు చెప్తాడు. నా తండ్రి వద్ద నేను అడుగుతానని చెప్తాడు. ఏ కార్యాలు చెప్తాడంటే, 1:18-19 ఉంది లూక్ 15లో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. 2, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అది 2. 3, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అడుగుతాను. 3 ఉన్నాయి. 1, పాపక్షమాపణ, పాపం చేశాను. 2, తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు, నేను నీ కుమారునిగా ఉండలేను. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూలివానిగానైనా ఉంచుకోండి. ఈ 3 అందులో ఉన్నాయి. పాపక్షమాపణ ఉంది, తన దీనస్థితి ఒప్పుకుంటున్నాడు, చివరిగా ఒక ప్రేయర్
1: రిక్వెస్ట్
0: లేదని ఒప్పుకుంటున్నాడు కదా, రైట్. ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా ఈయన చూడటానికి. వచ్చినప్పుడు చూడండి, 21వ వచనములో, కుమారుడు తండ్రిని చూచి, తండ్రి పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. ఫస్ట్ చెప్పాడు, ఒప్పుకోలు చేసుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. 2, తన్ను ఎంప్టీ చేసుకున్నాడు. 3 ప్రేయర్ తను చేయలేదు, నేను నీ కూలివాణిలో ఒకనిగా ఉంటానంటున్నాడు కదా,
1: అవును,
0: అది తను చెప్పలేదే. అయితే తండ్రి తన దాసులను చూచి 3 పనిని తను చెప్పనివ్వలేదు. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ లేదు అక్కడ.
1: అక్కడే
0: ఆ తండ్రి, నువ్వు కుమారుడు కాదని చెప్పద్దు, అది స్టాప్ చేయి, నువ్వు కాదు, కూలివాడవు కాదు, నా కుమారుడువే ఎప్పుడు.
1: ఆ ఎఫెక్షన్ చూపుతున్నాడు,
0: అదే దేవుని యొక్క అఫెక్షన్ నేచర్,
1: ఫాదర్స్ హార్ట్.
0: మీరు పరిగెత్తుకుని వచ్చేప్పుడు మనం ప్రార్థనలో ఏదైనా చెప్పేస్తాం దేవుని దగ్గర. పనికిరాను ధూళిని పాపిని, నన్ను క్షమించండి, ఉపయోగపడను, ఎందుకు అవసరం లేని వాడినని చెప్తున్నారు. అది ఆయన చూడటం లేదు.
1: ఇంకా చెప్పాలంటే అది క్యాన్సిల్ చేశాడు,
0: క్యాన్సిల్ చేస్తున్నాడు. యు ఆర్ మై సన్ అంతే, నో మోర్ వర్డ్స్.
1: తిరిగి మనం రిమైన్ చేస్తున్నాం దేవుణ్ణి కూలివాడను.
0: అతను తను వెళ్ళి తను కూలివాడననే మాటను చెప్పనివాడు తండ్రి.
1: ఆ లెవెల్ మనల్ని విడిచిపెట్టలేదు.
0: అవును, ఇదే గాడ్స్ లవ్. అదే ఇస్రాయేలీలకు చూపించాడు. వారు 1850 సంవత్సరాలు వారు తిరిగి వచ్చేప్పుడు అదే ల్యాండ్, అదే కంట్రీ, ద సేమ్ క్యాపిటల్, అన్నిటినీ తిరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తిరిగి వస్త్రాన్ని వేసి ఆ ఉంగరాన్ని పెట్టి క్రొవిన దూడను వధించి మరలా పాత విధంగా ఎలాగ ఉండాడో ద సేమ్ స్టేటస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఇస్రాయేల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఈ చిన్న కుమారుడు అనేటువంటిది పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మూలముగా వచ్చేటువంటి ఒక రహస్యం అందులో ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని గుర్చిన విషయమైతే ద గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్. ఈనాటికీ మన దేవుడు అటువంటి దేవుడుగానే ఉన్నాడు.
1: ఈ సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్లాలనుంది, ఎందుకంటే అన్ని రహస్యాలు మాత్రమే కాదు, లైఫ్కి అప్లై చేయాల్సిన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అసలు మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పకుండానే దేవుడు అద్భుతంగా తెలియజేశాడు.
0: సమయాల్లో నేనొచ్చి, ఎందుకంటే మనమందరము కూడా ఈ చిన్న కుమారుని స్థానంలో ఉండుంటాం.
1: We
0: are all not perfect. ఇన్ ఎనీవే, నా మట్టుకైతే క్రైస్ట్ తప్ప మరింకెవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు కూడా ఆయన కూలివానిగా చూడలేదు. సాధుగానే చూస్తున్నాడు.
1: లేము, అది
0: మనం కూడా కొన్నిసార్లు ఫాదర్గా చూడలేం, ఎందుకంటే పాపంలో చూసేప్పుడు అయ్యో మనం పాపం చేశామని గాడ్గా చూస్తాను. గాడ్ మనల్ని సన్నుగానే చూస్తున్నాడు.
1: అవును, చాలా వందనాలు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం ఒక పార్టే చూసాం. ఇందులో పార్ట్ 2 వచ్చి మనం చిన్న కుమారుడు అని మాట్లాడుకుంటున్నాం. పెద్ద కుమారుడు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. మరి మరో నమోదులో సరే చిన్న కుమారుడు ఓకే, మీరు చెప్పారు, వాడు విన్నాడు, మారు మనస్సు పొందాడు. ఈ పెద్ద కుమారుడైతే హీరోనా విలనా, లేదా ఎవరు ఇందులో హీరో అనేది మరో నమోదులో చూద్దాం. మరో నమోదులకు వెళ్ళడానికి ముందు మీరు ఏదైనా చెప్తారా?
0: లేదు, మనమొచ్చి మీడియాలో ఉండడం వల్ల మన హీరో విలన్ కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నామా? సరే, మరో నమోదులో ఇంకొక విలన్ ఉన్నాడు, అతన్ని కూడా మనం చూద్దాం. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మనం అది చూద్దాం.
1: చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. వి విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్. వందనాలు, కృతజ్ఞతలు.
2: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరేదన్నా తడత పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే, దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు చాలామంది ఈ సబాతులు అక్కర్లేదు, అది వద్దు ఇది వద్దు అంటే దేవుడు పరిసయ్యులతో చెప్తూ ఉంటాడండి. పరిసయ్యులతో చూసినప్పుడు వారు మరలా దేవునితో వాదించేటప్పుడు వారిని చూసినప్పుడు, మీరు తెల్ల సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటారు, లో బయట తెలిపే కానీ లోపట ఎండిన ఎముకలు ఉళ్ళు గబ్బు. బయట తెల్ల సున్నము అంటే దేవుడు ఏమంటున్నాడు, బయట తెలుపు ఉంటాం వేస్ట్ అంటున్నాడా? బయట తెలుపు ఉన్నట్టు లోపల కూడా తెల్లగా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడా? ఈరోజు చాలామంది ఎలా తీసుకుంటారు తెలుసా, పరిసయ్యులో వాళ్ళు వేస్ట్, పరిసయ్యులో వారు తెల్ల సున్నం కొట్టినంట వారు, పరిసయ్యులు లాంటి జీవితం మనకొద్దు, వారు కేవలం ఆచారమే. దేవుడు ఎక్కడన్నా ఆచరించద్దు అని చెప్పాడా? ఈరోజు చాలామంది దేవుని వాక్య నియమానికి ఇది అవసరమా ఇది అవసరమా అని వాదిస్తూ ఉంటారండి. దేవుని వాక్యం చూస్తే మత్తయి సువార్త 23లో చూస్తే ఎక్కడ చదవండి,
1: 27, అయ్యో వేషధారులారా,
0: అయ్యో వేషధారులారా,
1: శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి కానీ,
0: వెలుపల శృంగారముగా అగుపడుచున్నది, బయట శృంగారం ఉందంట, చక్కగా ఉందంట, అందంగా ఉందంట, ఉండద్దు అని చెప్తలేదు, ఉండు, కానీ
1: లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి.
0: ఇంకో సువార్తలు చూస్తే కుళ్ళు గబ్బు, ఎండిన ఎముకలు కుళ్ళు గబ్బు. చూసి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, బయట తెలుపు మాత్రం కాదు లోపల కూడా బాగుపడ్డాది, బయట క్రియలు మాత్రం కాదు లోపల. ఎందుకంటే పరిచయలు శాస్త్రులు అన్నప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా చదివేవారు, వారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవారు, వారు దశంభాగముల్ని దేవుడికి చెల్లించేవారు, వారు విశ్రాంతి దినాల్ని ఆచరించేవారు, వారు క్రియల రూపంగా ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అది దేవుడు అంటున్నాడు, మీరు బయట క్రియలు చేసి అలంకరణ బాగుంది, మీరు క్రియల రూపంగా మీ జీవితం బాగుంది, ఆచారాల రూపంగా మీ జీవితం బాగుంది, కానీ లోపల అంటే మీ హృదయం చూస్తే దరిద్రంగా ఉంది, హృదయం బాలే, ట్రెడిషన్ వెళ్తున్నారు కానీ ఇది లేదు కానీ అంటున్నాడు. ఎందుకురా ఇది అనలా, ఇది బాగానే ఉంది కానీ లోపట బాగుంటే బాగుంటుందయ్యా. ఈరోజు చాలామంది అంటారు, అసలు యేసు ప్రభు దశంభాగం అని ఎక్కడ చెప్పాడు, దేవుడు జువ్వి అని చెప్పలేదు కానీ ఇష్టం మానద్దు అని చెప్పాడు, చూస్తారా మాట ఎక్కడ అక్కడే ఉంటుంది, చదవండి
1: 23వ వర్షం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
0: అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
1: ఫరిసయ్యులారా,
0: మీరు పుదీనాలోను
1: సోంపులోను జీలకర్రలోను,
0: అరే తెలుగు ట్రాన్స్లేషన్ సూపర్ ఉందండి, జీలకర్రలోను
1: పదియో వంతు చెల్లించి
0: ధర్మశాస్త్రములో
1: ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితిరి.
0: ఇవన్నీ దేనికి సంబంధించింది, హృదయానికి సంబంధించింది, న్యాయము కనికరము విశ్వాసము
1: విడిచిపెట్టి
0: వాటిని
1: మానక వీటిని చేయవలసి ఉండెను.
0: ఏమంటున్నాడు యేసు ప్రభు, బయట చేసేది మానద్దు. దశంభాగం ఇవ్వని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడు, ఇష్టం మానద్దు, అది మానక ఇది కూడా చెయ్యి. సీ బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద సేమ్ చాప్టర్. బయట మాత్రం కాదు, బయట చెయ్యి, చేయొద్దని చెప్తలే, చేయాలి. ఇది చేస్తే ద లా ఆఫ్ ద క్రియేషన్, యూ విల్ బి బ్లెస్డ్. ఇది చేస్తూ ఇది చెయ్యి, నీ ఆత్మ వర్ధిల్లాలి. అందుకని బైబిల్ చూసినప్పుడు యోహాన్ రాస్తాడు, నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. యు సీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. వీరైతే అవుట్ సైడ్ వెల్, ఇన్సైడ్ బ్యాడ్. దేవుడు అంటున్నాడు ఇది చెయ్యి ఇది చెయ్యి, దీన్ని బట్టి నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే ఇదొద్దు ఇది మాత్రం చెయ్యి, నువ్వు అడుక్కుని అడుగునే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి, దరిద్రతలోనే ఉండు, దేవుడికి నీ ఆత్మ మాత్రం కావాలి. నో, దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ జస్ట్ ద థింగ్, అందుకంటే నీ జీవితం ఆ దరిద్రతలో ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పరిటీ గాస్పుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బైబిల్ గాస్పుల్. ఈ వాక్యంలో తెలియజేయబడింది అదే, నీ హృదయం తగినట్టే నీ జీవితం ఉండాలి. నీ హృదయం సరిలేదా నీ జీవితం సరి ఉండదు. నువ్వు క్రియల రూపంగా ఏదో చేసుకుని దాన్ని బట్టి బాగున్నాను అనుకోవద్దు. సో ఏదో మెటీరియలిస్టిక్గా దీవించబడ్డానికి బాగున్నాను అనుకోవద్దు. నీ హృదయం సరిగా ఉండాలి, నీ జీవిత క్రియలు సరిగా ఉండాలి. బోత్ హ్యావ్ టు బీ బ్యాలెన్స్డ్. ఇక యేసుప్రభు అంటాడు నువ్వు లోపట కడుగుతే బయట కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఆ వాక్యం చదువుతామండి,
1: 25-26. అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
0: వీళ్ళందరిని ఒకే పేరు పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? వేషధారులు. బయట క్రియల రూపంగా చూపించుకుంటున్నావు, లోపట లేదు. దట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి,
1: ఫరిసయ్యులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ.
0: బయట కడుగుతున్నావు, బయట క్రియలు చూస్తున్నావు, బయట ప్రిన్సిపల్స్ లో ఉన్నావు, బయట కమాండ్స్ లో ఉన్నావు, బయట లాస్ లో ఉన్నావు, కానీ
1: అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా
0: అంటే ఫంగస్ తో పాసితో ఇన్ఫెక్షన్ తో ఉంది. సో దేవుడు అంటాడు గుడ్డి పరిసయ్యులారా,
1: గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయము.
0: బయట శుద్ధి అగునట్లు, బయట శుద్ధి చేయొద్దని చెప్పలే, కానీ మొదట ఎక్కడ చేయాలంట? లోపల. నీ ఆత్మ, నీ హృదయం, నీ లోపట పరిశుద్ధపరచు. యు నీడ్ టు డూ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేవుడు ఇచ్చిన నియమాలు, నీవు నియమాలని ఒక రూల్ బుక్ టర్మ్స్ అండ్ కండిషన్ చంపేస్తాడు దేవుడు అన్నట్టు భయంతో ఉన్నావా? నీ ఇష్టం, దాన్ని బట్టి ప్రతిఫలం లేదు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా చేసుకుని నా తండ్రి నాతో ఉండటానికి, నా తండ్రి రాజ్యము నా మధ్య కనబరచబడటానికి నా తండ్రి ఇలాగ బ్రతకమంటున్నాడని గౌరవపూర్వకంగా బ్రతికావా? అది పేరు. ఈరోజు కేవలం దేవుడు చంపేస్తాడు, దేవుడు తిట్టేస్తాడు, దేవుడు పాడు, యూదులు అట్లే ఉండేవారండి. ఈరోజు కూడా యూదులు అట్లే ఉన్నారు. దేవుడు నామను ఉచ్చరిస్తూనే చంపేస్తాడు రా బాబు, ఎక్సెల్ లెక్ చేస్తాడు, ఈసారి చంపేస్తాడు రా బాబు, భయం మాట. ఈరోజు కూడా యావే అన్న పేరు పలకరు, యెహోవా అన్న పేరు పలకరు. కానీ ఈ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు అంటే హృదయాన్ని మార్చుకో, లాప్ట కడుక్కో, చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. దేవుడు నీవు వర్ధిల్లాలని కోరుతున్నాడు, నాశనం అవ్వాలని కోరతలేదు. కానీ నువ్వెప్పుడైతే ఆయన చెప్పినట్టు వినవో, అపవాదితో నువ్వు అంగీకరిస్తున్నావు, స్నేహం చేస్తున్నావు. ఇట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెల్. రెబెల్, దేవుడు ఇలా చెయ్యి ఇలా ఉండు అన్నాడు, ఇలా ఉంటే నేను నీకు ఇది చేస్తాను అని చెప్పాడు, నువ్వు ఇలా చేయకపోతే నీకు శిక్ష అని చెప్పాడు. నువ్వు అంటున్నావు దేవా నువ్వు చెప్పింది లోబడతాను అని అన్నావు, కానీ ప్రేమించే దేవుడు ఎలా శిక్షిస్తాడు అంటున్నావు. ఇఫ్ గాడ్ ఇస్ లవింగ్, వై ఈజ్ ఇట్ కిల్లింగ్? Hey, God is not talking about killing. God is talking about you being prospered, flourishing, being as his child. But God is not talking about killing. He's saying, if you don't obey, apavadi sambandhiga martunau, naa shatru sambandhiga martunau, nuvu naa shatru pakshana pota nuvu naa kumarudu undamanu avanante, nenu cheyakkarala. Edaithe shatruki nirnayinchabadindo neeku vastadi jagratha. Mana bhaya vakyam chodutamandi. ఎక్కడ ఒక మాట ఉంటుంది, విశ్రాంతి దినాన్న ఒక ఇస్రాయేలీయుడు వెళ్ళాడంట, వెళ్ళి కర్రలు ఏరుకున్నాడంట. కట్లు దేనికి ఏరుకుంటారు మామూలుగా ఆ రోజుల్లో? నిప్పు కాల్చుకుంటానికి. ఆ రోజు ఏరుకుంటానికి వెళ్ళాడంట. అక్కడ చూసిన వారు అతను వచ్చి అరెస్ట్ చేశారంట, అరెస్ట్ చేసి సెక్యూరిటీతో పెట్టారంట, గార్డ్స్ని పెట్టారంట. కర్రలు ఏరుకున్నాడండి, బాంబులు చేయలేదండి, ఎవరిని చంపలేదండి, ఆయుధాలు చేతులు లేదండి, కర్రలు ఏరుకున్నారంతే. కర్రలు ఏరుకున్న వారిని గార్డ్స్తో అంటే సెక్యూరిటీ వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసి మోషే దగ్గర తీసుకెళ్ళి ఏం చేయమంటావంటే దేవుని ఎంక్వైరీ చేశాడంట. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? పోనీలయ్యా, కర్రలే కదా ఏరుకున్నాడు అన్నాడా? ఊరందరూ పిలిపించి అందరు రాళ్ళు తీసుకొట్టి చంపేమని చెప్పాడు. మనకు ఏంటి ప్రభువా, కర్రలు ఏరుకున్న దానికి రాళ్ళు కొట్టి చంపేలా? దేవుడు ఏమంటాడు తెలుసా? నీ హృదయం సరలేదు, నువ్వు కర్రలు ఏరుకున్నాను అంటున్నావు, ఇంట్లో మంట అంటించుకుంటానని అంటున్నావు, అవసరతగా అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పలేదా? నీకు ఆజ్ఞలు నేను ముందే అవ్వలేదా? నీకు నియమాలు ముందే అవ్వలేదా? ముందే హెచ్చరికను అవ్వలేదా? అన్నీ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏ మాట వినకుండా కేర్లెస్గా నేను అనుకుందే చేస్తాను అన్న రీతిగా నువ్వు నీ పని చేసుకుంటావా? అంటే యువర్ రిబల్.
1: నంబర్స్ 15:32.
0: వండర్ఫుల్, ప్లీజ్ రీడ్.
1: ఇజ్రాయేలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వసమాజం యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమీ చేయవలనని అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలను సర్వసమాజము పాలము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలని మోషేతో చెప్పెను.
0: మేము చూస్తాము దేవుడు అంటున్నాడు రాళ్ళతో కొట్టి చెయ్యి అంటే ఎందుకు అనేది చెప్తున్నాను. ఈ పాయింట్ వినండి, నువ్వు కర్రలే కదా ఏరుకున్నావు, రాళ్ళతో కొట్టి చంపాల్సిన అవసరం ఏంటి? గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ హార్ట్ మోర్ దెన్ ద వర్క్స్. ఏ మేరే దానికన్నా ఏ హృదయం? నా మాటకు మేరుతావా? రిబల్ అంటే ఈరోజు కర్రలేరు, నువ్వు మాట లోపడిన వాడివి, రేపేం చేస్తావు? అన్నీ చేస్తావు, ఏదైనా చేస్తావు. నేను ఈరోజు నిన్ను వదిలేశాను అనుకో, రేపేం చేస్తావు? నేను అది చేసినప్పుడు అంటే ఇచ్చిన టాప్10 ఆజ్ఞల్లో 4వది బ్రేక్ చేశాను, దేవుడు ఏమీ చేయలేదు కాబట్టి వేరే చేసినా కూడా దేవుడు ఏం చేయడులే. ఓ, ఏది ఘనంగా ప్రారంభించదు అంత చిన్నగా ప్రారంభమవుతుంది. సో దేవుడు ఇశ్రాయేలుకి అందరి పాఠం నేర్పిస్తున్నాడు, ఇదిగో చూసుకో, ఒక్కటి మీరిన కూడా ఊరుకునేది చంపే, మీరే చంపండి, మీరే చంపండి, నాకు విరోధంగా లేచినండి. యూ సీ మెనీ టైమ్స్ వి థింక్ గాడ్ ఇస్ హార్డ్, గాడ్ ఇస్ నాట్ హార్డ్, గాడ్ ఇస్ రైచియస్. దేవుడు న్యాయం కలిగిన దేవుడు, నీతి కలిగిన రాజు అంట. ఆయన న్యాయాధిపతి అనేది బైబిల్ మొత్తం చెప్తుంది. ఏ న్యాయవంతుడు అన్యాయపు తీర్పు అవ్వలేడు. అలాగ అన్యాయపు తీర్పు అంటే ధర్మశాస్త్రం అంటే నియమానికి విరోధంగా మాట్లాడితే ఆయన న్యాయవంతుడు అవ్వడం. హీ కుడ్ బి ఎ జడ్జ్ బట్ నాట్ ఎ రైచియస్ జడ్జ్, నాట్ పాసిబుల్. ఈరోజు జడ్జ్లు ఎంతమంది ఉండొచ్చు? రైచియస్ జడ్జ్ ఈజ్ ఆల్ హిస్ కమాండ్ షుడ్ బి రైచియస్, నాట్ 1 or 10, అన్నీ రైట్ ఉండాలి. దేవుడు ఆయన న్యాయం ధర్మశాస్త్రం ఇచ్చాడు. లాస్ లేకపోతే శిక్ష లేదు, లా లేకపోతే నాకు తెలియదని చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ అన్ని చెప్పి విని అన్ని చేసిన తర్వాత హీ రెబెల్డ్, దేవుడు ఊరుకుంటలే. ఈరోజు ఎందుకు జరుగుతలేదండి అంటారా? ఈరోజు మన కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాకాలం అన్నప్పుడు కారణం ఏంటంటే ధర్మశాస్త్రము మనం లోపడనప్పుడు దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు, తరుణాన్ని ఇస్తున్నాడు. మనము విరోధులుగా వెళ్తామా, రిబెలియస్ మైండ్తో వెళ్తామా, లేకపోతే ఇక్కడ గ్రహించుకుని అయ్యో నేను చేసింది తప్పు, నేను బ్రతికింది తప్పు, నా మెంటాలిటీ నా ఐడియాలజీ తప్పు, ప్రభా నేను చేసింది తప్పు, ప్రభా నీ మార్గంలోకి వస్తున్నాను, నన్ను క్షమించవా అంటే గాడ్ విల్ ఫర్గివ్ అండ్ గివ్ ఎన్ అదర్ ఛాన్స్. కృప అంటావు నువ్వు పాపంలో కొనసాగిస్తాను కాదు, లైసెన్స్. నీ దారిని మలుచుకుని ఆయన మార్గంలోకి వస్తావు. సెటింగ్ బ్యాక్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, విశ్రాంతి దినం అన్నప్పుడు ఈరోజు చాలామంది విశ్రాంతి అంటే రెస్ట్. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట కూడా తెస్తాడు. ఆ చెప్పిన రోజు చూస్తే అది పండుగ దినం, పండుగ దినం, ఏ సబాత్ డే, నాట్ సబాత్ రెగ్యులర్ సెవెంత్ డే, ఇట్ ఇస్ సీజన్, ద ఫెస్టివల్ సీజన్. ఆ విశ్రాంతి దినమన యేసుప్రభు వారి ముందు లే చెప్తున్నాడు, మీకు రెస్ట్ కావాలని ఆశపడుతున్నారు, నేను ఇస్తాను రెస్ట్. ట్రూ, యేసుప్రభు నీ ఆత్మకి రెస్ట్ ఇస్తున్నాడు, కానీ నీ దేహానికి రెస్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది. అర్థమవుతుందా లేదా? నీ దేహానికి కావాల్సిన రెస్ట్ నువ్వు అవ్వాలి, బికాస్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్. దేవుడు నీ దేహానికి ఆయనే రెస్ట్ ఇచ్చగలిగితే నీ దేహానికి అన్ని ఆయన చేస్తాడు. నువ్వు తినాల్సిన అవసరం లేదు, పడుకోవాల్సిన అవసరం లేదు, రోబోట్ లాగా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఇది మన మంచి కొరకు దేవుడు అంటున్నాడండి. దేవుడు మనుషుడు చేసినప్పుడు 6 రోజులు కష్టపడు, 1 రోజు రెస్ట్, అంతే కదా? వై డి వి వర్షిప్ ఆన్ సండే? ఒక మాట చెప్పేస్తా, ఇట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే అపోస్తుల కార్యాలు మొత్తం యేసుప్రభు పునరుద్ధానం అనేది ఎప్పుడు? మొదటి దినాన. రెఫరెన్స్ కాబట్టి మీ ఇంటికి చదవండి. మనం ఆలయంలోకి వెళ్తాం చూస్తాము పేతురు, యూనో వెన్ వాస్ ద డే? ఫస్ట్ డే. అండ్ బైబిల్ అనేక చూస్తాము ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్ ఇస్ మెన్షన్డ్ యాజ్ ద ఫస్ట్ డే, నాట్ ద సెవెంత్ డే. ఫస్ట్ డే, ద డే ఆఫ్ ద లార్డ్, ప్రభు దినమందు యోహాను దర్శనము, ద డే ఆఫ్ ద లార్డ్ ఫస్ట్ డే. యూసి మొదటి స్థానంలో దేవుని పెడతానికి దేవా నిన్ను ఆరాధిస్తాము అని ఆదివారం వచ్చి ఆరాధిస్తున్నాం. కానీ విశ్రాంతి అనేది ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్, ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? నీ బాడీకి రెస్ట్ కావాలి. నీ ఆత్మ క్రీస్తు అనుగ్రహించే రక్షణ బట్టి ద్వారంగా రెస్ట్లో ఉంది, స్టామ్లో ఉంది. If your mind is at peace with Christ and the peace of Christ is in your mind, then your body should be in your control. That is your mind's control. Chese chese urko rest isko rest isko ikkada unna variki andariki challenge chestunnaru. 6 days nu cheyalsina padantha muginchali. Pani cheyalsina muginchalante first cheyalsina ante telusukovali. Pani ledu pani telidante first adhi telusuko తెలుసుకుని ఆరు రోజులు కష్టపడు. ఆరు రోజులు నీ కష్టార్జితమంతా పెట్టు. ఎంత కష్టపడితే కష్టపడు. ఏడో రోజు వన్ డే టేక్ ఎ బ్రేక్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ప్రిన్సిపల్ యు ఆర్ ద సఫరర్. దేవా నాకు ఎందుకు ఇట్లా చేసావని అడగద్దు. దేవుడు ఇలా చేయొద్దని చెప్పిన తర్వాత చేసి దేవా నాకు ఎందుకు ఇది అనుమతించావు అంటావేంటి? నీ దేవానికి రెస్ట్ కావాలయ్యా, తీరాయా, పడుకోయా, గెట్ ఫ్యూయల్డ్, గెట్ రీఛార్జ్డ్, గెట్ స్ట్రాంగ్. మన వాక్యంలో అనేక ఉపమానాలు చూస్తాయి. యేసు ప్రభువు తన శిష్యులు, ఆయన వెళ్తూ వారి శిష్యులు కొన్ని గింజలు తీసుకుని తిన్నారంట. పరిచయలు వచ్చి ఈరోజు విశ్రాంతి దినం తెలీదా, ఏం చేస్తారు వీళ్ళు, గింజలు ఏరుకుంటాం కూడా తప్పే, వారికి ఏరుకుంటాం కూడా పనే, తింటాం తప్పు కాదు తిను, కానీ గింజలు ముందే తీసి పెట్టుకోలేదు, ఇప్పుడు ఏరుకుని తిన్నారు. విశ్రాంతి దినం అంటే దేవుడు యేసు ప్రభు మార్కు సువార్త 2:23 చాలా చక్కని స్టేట్మెంట్ ఇస్తాడండి. ఎక్కడ చదువుతామండి?
1: మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులను త్రుంచుచుండిరి. అందుకు ఫరిసయులు, చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వీరేలా చేయుచున్నారు అని అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరు ఎన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సుముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినమున కొరకు నియమింపబడలేదు.
0: ఏంటంటమాట?
1: విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ
0: మనుషుడికి విశ్రాంతి కావాలి, అందుకని విశ్రాంతి దినమనే ఉంది. కానీ ఏడో రోజే విశ్రాంతి, లేకపోతే ఆ మండేవే విశ్రాంతి, లేకపోతే ఆ ఫలానదే విశ్రాంతి అని కాదు. మనుషుడికి కావాల్సింది రెస్ట్, రెస్ట్. కానీ
1: మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు.
0: మనుషుడు విశ్రాంతి దినం కొరకు రాలే. అర్థమైంది కదా? సెవెంత్ డే కొరకే నువ్వు రాలే. యు ఆర్ దేర్ దట్ యు నీడ్ రెస్ట్, దట్ ఇస్ వై దర్ ఇస్ సబాత్. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ సబాత్. సో
1: అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడని వారితో చెప్పెను.
0: సూపర్ కదా, మనిషి కుమారుడు విశ్రాంతి, ఐఎమ్ ద లార్డ్, నేను ప్రభునయ్యా, నేను అడోనాయిని. సో బేసికల్లీ లెట్ మీ బ్రింగ్ ఇట్ డౌన్ టు ప్రాక్టికాలిటీ. మన విశ్రాంతి క్రీస్తునందు, మన మనసుకి, మన శరీరానికి విశ్రాంతి కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనిట్ ప్లాన్. ఎప్పుడన్నా యుద్ధ సమయం ఉందనుకో, యుద్ధ సమయంలో పోరాడాలి. యుద్ధం ఉంది కదా, ఏ శత్రువా, ఈ రేపు రా, ఈరోజు నాకు రెస్ట్ డే, నేను పడుకుంటానంటే అవ్వదు, పోరాడాలి. సో యూ హ్యావ్ ఎగ్జామ్స్. కొంతమంది భలే వాడతారు విశ్రాంతి తినకపోతే చదవకూడదు, పోరాడు ఒక్కరోజు. కాంపెన్సేట్ దాట్, యూ నీడ్ రెస్ట్, కాంపెన్సేట్ దాట్, కాంపెన్సేట్ దాట్. యువర్ బాడీ నీడ్స్ రెస్ట్ బట్ యువర్ పీస్ ఇస్ ఇన్ క్రైస్ట్. కానీ అనేక సార్లు చెప్తున్నాను, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ యూ విల్ ఎగ్జాస్ట్. ఇఫ్ యూ ఎగ్జాస్ట్ యూ కెనాట్ థింక్ రైట్, యూ కెనాట్ సీ రైట్, యూ కెనాట్ యాక్ట్ రైట్. ఈరోజు ఈ మాట ఇంతవరకు ముగిస్తున్నాను. ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు మీరు, చాలా విషయాలు విన్నారు. కానీ ఈరోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. మేక్ వన్ డే. నీవు దేవుడు నీకు అనుగ్రహించిన కుటుంబం, నీవు దేవుడు ఫెలోషిప్, నీవు దేవుడు నీకు విశ్రాంతి. నమ్ము, నీ జీవితంలో కార్యం జరిగించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మన్నానిచ్చిన దేవుడు, నీవు అది ఆహారాన్ని భుజించాలనే. కానీ ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు ఇస్తాడు. కానీ ఆ విషయంలో మీరు గమనిస్తే ఆరో రోజు, ఏడో రోజుకి ఆరో రోజే చేర్చి పెట్టుకోమంటున్నాడు, వండి పెట్టుకోమంటున్నాడు. ఏడో రోజు మాత్రము వండక అక్కర్లేకునే ఆరో రోజుది సమృద్ధి దీవెన ఏడో రోజుకి అనుభవిస్తామంటున్నాడు. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం తగినట్టు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. యు హ్యావ్ టు హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్, యు నీడ్ టు హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్ ఫ్యామిలీ. ఈ సంవత్సరం నిర్ణయించుకోండి, ప్రభా నీకు మొదటి స్థానం, ప్రభా నీ స్థానంలో ఎవరిని పెట్టనయ్యా, నీవేనయ్యా గనుడివి, నీవేనయ్యా నా దేవుడివి, నీకే లోబడతాను ప్రభా, నీవే నా దేవుడి, నీవి తప్ప నాకు ఎవ్వరూ లేరు ప్రభా. రెండోది దేవుడు అంటున్నాడు, నా స్థానంలో వేరే ఏది ఆరాధిస్తానికి వీల్లేదు, వేరే ఏది ఆరాధిస్తానికి లేదు, నా బదులుగా వేరే ఎవరిని గణపరుస్తానికి లేదు. ఇక మాటలు చెప్పాలంటే నిన్ను బట్టే నేను గొప్ప అయ్యాను, నిన్ను బట్టే నేను పొందుకున్నాను, నిన్ను బట్టే అని చెప్తానికి మనుషుడు కాదు. అనుగ్రహించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబాన్ని కానీ వేరే ఎవరికి కానీ దేవుని స్థానాన్ని ఇస్తానికి లేదు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్న మాట అనేక సార్లు ఈ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుడు తెలియజేస్తున్నాడంటే మన జీవితంలో మనం స్థిరపడాలని, మన గనులుగా బ్రతకాలని. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో మూడో అటు నేను చూసాం మన ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకూడదు, డోంట్ మిస్ యూస్. అండ్ హియర్ ఇస్ ద ఫోర్త్ వన్, టేక్ రెస్ట్, కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్, కీప్ ఇట్ హోలీ. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే ఈ నియమము పాటించకుండా దేవుడిచ్చిన నియమాలని వ్యర్థపరిచారేమో, విరోధంగా పోయారేమో, మేబీ యూ హ్యావ్ యాక్టెడ్ రెబెల్. ఈరోజు మీకు కృపానుగ్రహించబడుతుంది, మనకి కృపానుగ్రహించబడుతుంది, మన తప్పులను ఒప్పుకుని సరిదిద్దుకుని మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతానికి. ఎవరన్నా తోడు నీ ఉండయ్యా, నన్ను బ్రతికించి ప్రభా, నాకు కావాల్సిన జయము దయచేయి, నాకు కావాల్సిన సహాయం దయచేయి, నాకు కావాల్సిన దృష్టి దయచేయి. ఎక్కడ ఒక్కసారి దేవునితో సరిదిద్దుకోదామండి, మన జీవితాన్ని సమాధాన పరచుకోదామా. నేను ముంచబోతున్నాను, నో కూడా టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ యూ టు ప్రే. మీరు ప్రార్థన చేయకపోతే మాత్రం వ్యర్థమండి. ప్రార్థన చేయండి, ప్రభా నా బలహీనతలు, నా తప్పులు, నా ఎన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను బాగు చేయ్యా. దేవా నీ నామం ధరించిన వ్యక్తిగా, నీ ద్వారా ఆశీర్వదించబడే వ్యక్తిగా, నీ ద్వారా ఫలించబడే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను నాటువాడు నీవే, నన్ను కట్టువాడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే, నీవే నీ కార్యాలు జరిగించు ప్రభా నా జీవితంలో. నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా, నాకున్నదంతా నీవు ఇచ్చిందయ్యా. నీ ద్వారా నేనే పొందుకుంటున్నాను, నీ ద్వారా నేను కలిగి ఉంటాను, నిన్ను బట్టే ప్రభువా. ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్తామా. ఈరోజు ఎంతో మంది భయపడుతున్నారండి, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది పోతుందేమో, నాకు ఇది ఉండదేమో, నాకు ఇది కోల్పోతానేమో, ఈ ఉద్యోగం పోతుందేమో, ఈ జీవితం పాడైపోతుందేమో. లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చింది దేవుడు తెస్తానే కానీ ఎవరు తెస్తానని వీల్లేదు. What are you scared about? Are you sure God gave you? దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నారా? నీ వివాహం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? నీ వ్యాపారం దేవుని చిత్తమని నమ్ముతున్నావా? దేవుని చిత్తము కాకపోతే ఫస్ట్ స్టార్ట్ చేయదు, స్టార్ట్ చేసావా తప్పు నీది. దేవుని చిత్తము తెలుసుకుని స్టార్ట్ చేసి ఇది దేవుని చిత్తము అని తెలుసుకుంటే దేవుడు చేస్తే రెండంతలు ఇచ్చే దేవుడు, ఊరక తీయుడు. యోబును పరీక్షించినప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. He has taken it. ఆయన ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసింది ఏమి లేదండి, మనం కేవలం ఆయన ఇచ్చిన దాన్ని పొందుకున్న వారమే. ఈరోజు బీ థ్యాంక్ఫుల్. ఇఫ్ యు ఆర్ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉంటే నీ సంపాదన, నీ తెలివితేటలు, నీ శక్తి బలము, నీ ఆస్తిపాస్తులు నా నా నా నా నేనంతా పక్కన పెట్టి ప్రభా నీదయ్యా, నీవు ఇచ్చింది, ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత. అతి ఆశ ఉందేమో, ఈ పొరుగు అందు చూసి ఆశిస్తున్నామేమో, అది కావాలి ఇది కావాలని అక్కర్లేని స్తోమత మించి, అంటే నీకు కలిగిన కెపాసిటీకి మించి నువ్వు ఆశపడితే వ్యర్థమే, అవి ఎప్పటికీ నెరవేరవు. దేవుడు నీ మేలు కొరకు అవ్వడు. వాట్ యు కెనాట్ హ్యాండిల్ గాడ్ విల్ నాట్ డిజైర్ టు గివ్ యూ. ద రీజన్ ఇట్ విల్ బికమ్ ఎ హార్మ్ టు యూ, ఇట్ ఇస్ డేంజరస్ టు యూ, నీ కీడుగా మారిపోతుంది అది. కానీ నీవు నీవు ఆయన వాక్య నియమము చొప్పున నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని, నిన్ను నువ్వు క్రమశిక్ష పరుచుకుని దేవుడు నువ్వు ఎలా బ్రతకాలంటున్నాడో అలా ఎదుగుతూ కోరుతూ ఆయన వాక్య నియమము ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లో సుఖంగా ఉంటారండి. ఎక్కడ ప్రభా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా చెప్పండి, ధైర్యం ఉంది ఆ మాట చెప్తానికి. దేవా నా జీవితంలో ఏది ఉన్నా పోయినా నీ చిత్తమే ప్రభా, ఎందుకంటే నువ్వు తీసుకుంటే నువ్వు ఇంకా ఘనంగా ఇచ్చే దేవుడు. ఒకటి పోయిన తర్వాత కూడా నువ్వు పరీక్షిస్తావేమో, కానీ నేను నిలబడితే నిజముగా నన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునమ్మా, అవునదేవా, మా జీవితం అంతా నీదేనే, మా బ్రతుకంతా నీదేనే, మాకు కలిగిందంతా నీదే ప్రభావ. ఈరోజు మా జీవితంలో ఏదైనా ఉందంటే అది నిన్ను బట్టే ప్రభావ. ఇంతవరకు ఇచ్చిన యావత్తు బట్టి నీకు కోట్లాది వందనములు. ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు దీవించిన దేవానికి స్తోత్రములు ప్రభా. ఇంతవరకు ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు ప్రభా. అంతమ వరకు నువ్వు కార్యము జరిగించే దేవుడు అని నిన్ను నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. యెహోవా షమ్మా, మాతోడు ఈరోజు ఉండే దేవుడు. ఈరోజు నువ్వు మాతోడు లేకపోతే రేపు నిన్ను చేరలేమయ్యా, రేపు నీ చిత్తంలో మేము వెళ్ళలేమయ్యా. దేవా ఈరోజు మాతో ఉండు, రేపు మా జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే ఎరిగిన దేవుడు, సమస్తము ముందుగానే చూచుకుని సిద్ధపరిచే దేవుడు అయ్యా. యెహోవా ఈరే, నీ బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసి, కంగారు తీసి, నీ బిడ్డలు అయ్యా నీలో నాటబడిన వారు, వారి జీవితంలో అక్కర్లేని సమస్యలు, అక్కర్లేని టెన్షన్స్ ఉండనవద్దు ప్రభు. ఇల్లు ఇచ్చేవేమో, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, ఈ భయం ఉండనవద్దు ప్రభా. ఇచ్చింది నీవైతే ఉంచేది నీవే. మేము నీకు లోబడి బ్రతుకి నీకు మొదటి స్థానాన్ని ఇస్తే మా జీవితంలో అన్నీ మేలు చేస్తావయ్యా. మా జీవితంలో ఏదైనా సరే ఇచ్చింది నీవైతే, అది నువ్వు మాకు ఇచ్చింది ఎప్పుడు నీవు అన్యాయంగా తీసివేసే దేవుడు కాదు ప్రభా. కానీ ఇచ్చిన దాంట్లో నమ్మకత్వాన్ని కోరుతున్నాం, నేర్చుకుంటామయ్యా. ఇచ్చిన దాన్ని వర్ధలింపజేయాలని ఆశపడుతున్నాం, నేర్చుకుంటాం ప్రభా. ఇచ్చిన దాంట్లో నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నావు, నేర్చుకుంటున్నామయ్యా. దేవా ఎవరెవరైతే నీ హృదయాన్ని నేర్చుకుంటూ నీవు మాకు అనుగ్రహించిన నియమాలని నేర్చుకుంటూ ఈ సంవత్సరంలో జయకరంగా బ్రతకాలని ఆశపడుతున్నాను. అటువంటి జీవితాలని నాటి వర్ధలింపజేసి శక్తి కలిగిన వారిగా, దృష్టి కలిగిన వారిగా, గొప్ప నీ సాక్షులుగా, నిన్ను మహిమపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను అనుగ్రహించమని విడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మన యందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడవైన యేసువు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

యేసయ్యతో స్నేహం చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడిదాం.

కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

మాది ప్రకాశం జిల్లా, మా చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయిని అని చెబుతారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిన మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలు. 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలి. వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజు 20వ రోజు మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసు అనుకో, ఒకవేళ నేను బయటికి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చెనక, పచ్చేర్చెనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం స్నానం, ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు,
వాళ్ళు పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు. ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయి, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుకాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటే కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి, మనిషికి 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి, మళ్ళీ మేమందరం ఒక చాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండ గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండా నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభువు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు నేను. పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంతా రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150

నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు. అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రావటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15 మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15. ఆ తర్వాత 2 అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండేవి. నేను ముందు తాగాలి, నేను పాన పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి. ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది. ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటూ ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి. 98 నుంచి 2002 వరకు, 2001 జులై 24 వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24 ఓ పాషి గారు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బాయి మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ. ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీస్ లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు జూన్ 24 ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు. మా పెద్ద అబ్బాయి, నా చిన్న అబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులుండే, ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష గారిని. పాష గారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట వింటలేదు. మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెబుతున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే జులై 24 చేరుదు రా అని చెప్పేసి నన్ను జులై 24 తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు జులై 24. జులై 24 అక్కడ చేరాను. ఆగస్టు 8 అందరినీ, దాదాపు 500 మంది ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయి ఏంటి, ఇంకా తీసుకోకుండా

0: దానికి తీసుకోవాలి. హల్లెలూయా, గట్టిగా చెప్తాం అందరం హల్లెలూయా. సరే, ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు, నాకు తెలీదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్న ఇంటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్న ఇంటికి పంపిస్తా, ఇల్లేది ఇంటికి పోతానికి ఇల్లేది, ఉండా 70 రూపాయలు గుడిసే ఇచ్చేసి వచ్చేసాము, ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి, అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు, మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రములు ఇస్తారు, మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. గ్రౌండు ఇలాంటి గ్రౌండు, ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా, ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా, అసలు అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఆఫీస్ రూమ్కి పిలిచి తిడతన్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటైపోయింది. చేయిపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండెక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా కేక, నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండ, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తననెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది, వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది, నాగటి మీద చెయ్యేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదగా, నేర్చుకోలేదుగా, దొంగన కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చేతలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా, సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయనేమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, వీడు 10వ తరగతి తెలుగు తప్పేనని చెప్పాడు సాక్ష్యంలో, వీడికి సీట్ ఇవ్వర్లేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీషు బైబిల్ కాలేజే. ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు, ఇంగ్లీష్ బైబిల్ కాలేజే. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యే నెట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి. అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇంటి వచ్చావు, ఇంకా కేసులు ఉండే కదన్నా అన్నాడు. నేను పలాని క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తానన్నా అన్నాడు. మరలా సాయంత్రం వెళ్తే సాయంత్రం ఇచ్చాడు. దాంతో అప్లికేషన్ యాడ్ చేసి నా పేరు అవన్నీ ఎవరో పూర్తి చేశారు, నాకు కూడా పూర్తి చేయటం చేత కాదు. పూర్తి చేసి ఆ సంస్థ నుంచి 5గురిని పంపారు. 5 అప్లికేషన్లు పోయినాయి. సంతోషం. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళకి డిగ్రీలు ఉండేవి, ఇంటర్మీడియట్లు ఉండేవి, డిగ్రీలు ఉండేవి. ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు 5గురు, మిగిలిన 4గురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తాంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా, ఇక్కడ ఏం చే. నేను మా చెల్లెల్ని పిలిచి, నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెల చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి, ఫస్ట్ ఏం పేరే అని అడుగుతాడు నిన్ను, పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా, ఆయన ఏం అడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా, తెలుగు అనుకుంటున్నా. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసినాయి. ఎప్పుడో 87లో 10వ తరగతి చదువుకున్న వాడిని, 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏమన్నా ఉందా? సరే, వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్నా. ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. 2వ క్వశ్చన్ అడిగాడు. ఆయన ఏం అడిగినా కానీ నేను ఇదే చెప్పాను. 3వ క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలే. నాకల్లి చూస్తా, ఆయన కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు. నేను ఆయన కళ్ళు చూస్తా, కిటికీ కళ్ళు చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబిల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు. ఆ రోజు ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పటం. ఎవడన్నా సీట్ ఇస్తాడా, ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలు ఏం రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికినోండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను, ఇదిగో ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పానో అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ను, 2 పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత 1 నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ను అక్కడ పడేసేసాడు. గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని? ఇనితిప్పని పేరు. ఈ మనకంతేగా, ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు, ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏషియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారి అబ్బాయి జాషువా కాలేపల్లి అని ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగి వస్తుంటే ఏందన్నారు? అప్పుడు వాళ్ళకి చెప్పే నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి, నేను 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా, నేను బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనేం వాడేవాడిని, సొంతూరు వాడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేపించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను. దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళాను. నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోండి అన్నమాట, నత్తోండి కూడా. ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడటానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే. వాళ్ళు డ్రైనేజీ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజీ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబిల్ కాలేజీ చదువుకున్నాను. నేను ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే, ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పనిచేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది, ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, గో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెప్తాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరు చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీస్ రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని. మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెల్ని దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్లై చేశాం. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఊరా మీరేమో కొట్టుకొని చస్తే నా దగ్గర ఏమో డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే అప్పుడు వెళ్ళా. మూడో సంవత్సరం అయిపోయింది. మూడో సంవత్సరం అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలోది చిన్న పూరిల్లు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే జనవరి 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ, 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడి కష్టమించడు, నీ చంద్రుడు క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మేము మా చెల్లెలో ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు. మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి కలుపులకి కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను నా పిల్లోడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మా అంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మ ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి, అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేయించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఎక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని, ఒక మందిరమే ప్రభు చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలల్లో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటు ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటు ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే, 1.5 సెంటు స్థలం ఇస్తే 1.5 సెంటులో మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని, నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు నేను. మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11వ తారీఖున ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ. చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే ఓ 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే, ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000కి తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానిచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి, 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది, నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చేవనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఏ ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని ఆమె బాధ భరాయించలేక. మే నెలలో వచ్చింది, ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట. పార్టీ అంటే కొనుక్కునేవాడు. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు. ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి. పిచ్చ కేసులు, పిచ్చ పరిస్థితులు బాగలేవు. అవసరమే తెలిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ సార్ సార్, రేపు తీసుకొస్తాను సార్, మిగిలిన డబ్బులు ఇవ్వుంచుకోండి సార్ అంటున్నాడు. సరే, అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా. అవి తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాలుందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా. ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం, మా ఇల్లు దిగంగానే చేయలేక ఒరిసేలేక మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా? హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా. అబ్బాయి, నాకు 18,000 అవసరం. అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నాకు అవసరం లేదు. నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరేనన్నాడు. వాళ్ళు భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిన వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు. ఏమని? 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు. ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో. దొంగ పాస్కారు, దొంగ బంగారం పాస్కారు అంటాడేమో. నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దాము. లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయాము. ఇది జరిగితే చచ్చిపోదాం, ముందుదాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా అక్కడ నుంచి 10 నుంచి 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేయటం? ప్రభువా, నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా? దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు? నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటికే 1,00,000 అయిపోయింది, 1,00,000 అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం. అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది. ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజీ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు నన్ను. తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు. ఎన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్, అన్నీ మానుకున్నాను సార్, పెళ్ళయింది సార్. అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు. పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ ఏషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు సార్. మారేను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు. ఆ అబ్బాయి గుంటుంది. ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని రెండు దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకి అప్పచెప్తాం అన్నారు. నేను అప్పుడు నవ్వాను, సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు. 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని నెల రోజులు మోగోడుగా బ్రతికా నేను, మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైను మాట్లాడతాం మనం. నేను నెల రోజులు మోగోడుగా ఉండాను. నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు. ఆత్మహత్య చేసి చాలామంది పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అనే సమస్యలు నాయి, అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే, అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్లా చెప్పలేదురా వాడికి నువ్వు అంటే నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, ఏడ్చాను ఆ రాత్రి ఉంచుకున్నాడు, ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి కూడా ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి 11:00 ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరినే వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998 ఇప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు, నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడుతున్న పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు. కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వరిదిల్లిద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు. ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98 మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళు. నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక, కూర్చోలేక ఎక్కువసేపు, వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం కొనుక్కున్న తర్వాత నేను అడిగేవాడిని, ఏం తినాలనిపిస్తుందమ్మా అని. అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని, వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా? 3 సంవత్సరాలు నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి, ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు, ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా, ఆ మందిరం కదా, ఇంతవరకు ఆపేవి ఏందయ్యంటే ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి, అయ్యా మా అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాసాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ అన్నాడు. మరి ఏందయ్యా, మా అబ్బాయిని పిలువు, మందిరం ఇస్తానన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్నా, 1 నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ 1 నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికి చెప్పాడు, రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించాను వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు డిసెంబర్ 1వ తారీఖున ఏసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలి పెట్టుకున్నాడు. వాడి గోలు లోకంలో, వాడి ఆశ, వాడి గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి. మనకుంటుంది ఆశ మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ
1: తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో, ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.